0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఏ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.

నేను వచ్చేసిన మీతో జయనికి ధూమ్ ధమాకా. ఐ నో థర్స్డే వచ్చేసింది, మళ్ళా మనకి వీకెండ్ దగ్గరకు వచ్చేసినాం. బట్ హే, దిస్ ఈజ్ గుడ్ బికాస్ ఇదే వీకెండ్ చేసుకోవతున్నాం మన రేడియో సుర్భి జాతర. ఇవాళ మస్తు ముచ్చట్లు ఉంటాయి, మస్తు లొల్లు ఉంటది. సో స్టే ట్యూన్ ఫ్రమ్ 7 to 9. లెట్స్ గో టు ధూమ్ ధమాకా. ఫస్ట్ ఒక పాటినిద్దాం, దాని తర్వాత మన ముచ్చట్లకు వెళ్ళిపోదాం. అట్లనే కదా, లెట్స్ గో.

సూపర్ పాడినరు మీరు ధూమ్ ధామ్ దోసా. మరి మనం షురూ చేసే అట్లనే ఉండాలి కదా. మరి ఇప్పుడే ఇప్పుడే ట్యూరియన్ ఎత్తున లిసినర్స్ అందరికి మీరు వింటున్నారు ధూమ్ ధమ్ మకా విత్ మీ ఆర్జే అనుతోని ఓన్లీ ఆన్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సురభి, మీ నంబర్ వన్ రేడియో స్టేషన్ ఫర్ ఆల్ తెలుగు సాంగ్స్. అయితే ఇంతకు ముందు శిరీష మస్తు స్టార్ట్ చేసింది. షీ వాజ్ డూయింగ్ అ నైస్ ట్రిబ్యూట్ టు మన ఎస్పీబీ. సో ఐ యాక్చువల్లీ వాంటెడ్ విష్ హిమ్ ఎ వెరీ హ్యాపీ బర్త్ యానివర్సరీ. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ టూ. అయితే ఇవాళ నేను లిసనర్స్ కి చెప్తున్నా, వీ క్యాన్ ఐ విల్ బి టేకింగ్ రిక్వెస్ట్. సో శిరీష అది కంటిన్యూ చేస్తా. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ప్లే ఎనీ ఆఫ్ హిస్ ఫేవరెట్ సాంగ్స్. నేను కూడా కొన్ని ప్లే చేస్తా, బట్ మీరు మధ్య మధ్యలో ప్లే చేస్తుంటా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రిక్వెస్ట్, ఇఫ్ ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారి పాట మీరేదో వినాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇవాళ ఈ మెయిన్ గా నిన్నటి నుంచి మన పెద్ది మాస్ నడుస్తుంది. ఎంతమంది వయసు వచ్చిండ్రు నేను ఇంకా చూడలే. అరే చూడాలి బై, చూస్తా చూస్తా చూస్తా. అదే నన్ను నువ్వు ఫస్ట్ డే ఫస్ట్ షో పోలేదా అని అంటున్నా. పోలే బై, అరే ఇక మస్తు పనులుండే, కానీ పోతున్నా. రేపు కుదిరితే రేపు, లేకపోతే మాక్సిమం వీకెండ్ లోపల చూసేస్తా. మీరు నేను ఆల్రెడీ చూస్తే నాకు కాల్ చేయండి, నాకు చెప్పండి మీ సినిమా ఎట్లుందో. ఈ పాట విన్నాక నాకు ఇప్పటిదాకా వచ్చిన మిక్స్డ్ రివ్యూస్ గురించి చెప్తా, బట్ అంత లోపల ఒక మంచి పాట వినేసి తర్వాత మనం పోయి మన ధూమ్ ధామ్ చేసాం. లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటినారు ధూమ్ ద మాకా. నేను వచ్చేసిన 7 to 9 PM మీతోని మంచి మంచి ముచ్చట్లు పెట్టడానికి, టైం స్పెండ్ చేయడానికి అండ్ మా స్పెషల్ జాతర అనౌన్స్మెంట్స్ చేయడానికి. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు వినేసి ఉంటారు కొంతసేపు ముందు డిటూర్ లో, బట్ నేను మళ్ళీ చెప్పేస్తున్నా మీకు, ఇన్ని వీక్స్ నుంచి మనం ప్రెప్ చేస్తున్నాము, మనము గేమ్స్ ఆడినాము, ఎస్పెషల్లీ నా షోలో కూడా వీ హ్యాడ్ ఎ గేమ్ అండ్ వీ హ్యావ్ సో మచ్ ఎక్సైట్మెంట్ వీక్ చెప్పాలంటే, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైనలీ కమింగ్ టుగెదర్ అండ్ ఇట్స్ కమింగ్ టుగెదర్ దిస్ సండే. సో మన జాతర అవుతుంది, మన రేడియో సర్బి జాతర అవుతుంది ఓన్లీ ఆన్ June 7th ఈ సండే అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైన్డ్ అప్. అసలు మీరు పొద్దున 8 o'clock వచ్చి ఒక ఫుల్ సండే స్పెండ్ చేయొచ్చు అండ్ లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. ఒకటి, ఇట్స్ ఇండోర్స్ కాబట్టి ఎండల బా మేము తయారై వచ్చినాము అని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మంచి తయారయ్యారండ్రి, మంచి ఫోటోలు దిగండ్రి. దేర్ బి లాట్స్ ఆఫ్ బూత్స్, సో దట్ మంచి మంచిగా వెండర్ స్టాల్స్ ఉంటాయి, షాపింగ్ చేయండి, అవార్డ్స్ ఉంటాయి, రికగ్నిషన్ సెరమనీ ఉంటుంది, లేదా లైక్ అండ్ వెరైటీ వెరైటీ ఫుడ్ బూత్స్ ఉంటాయి. సో వెరైటీ వెరైటీ ఫుడ్ కూడా తినేసేయండి. పొద్దున వచ్చిన వాళ్ళకి లక్కీ ఏంది అంటే కళ్యాణం చూడొచ్చు మంచిగా అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఆల్రెడీ మా దగ్గర కళ్యాణంకి అంత ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. సీతారాముల కళ్యాణం ఇస్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ టైమ్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ద మార్నింగ్. సో పొద్దున కొంచెం ఒక రోజు జల్దీలు ఇవ్వండి బై రో, ప్రతిసారి సండే రోజు లేట్ లేసాము అయిపోయింది. ఇక మనం లాస్ట్ సండే కూడా జల్దీ లేసాం ఎందుకంటే మనకి ఐపీఎల్ ఉండే ఆయనో అన్ను ఫుల్ హైప్ ఇచ్చినావు కదా మన ఆరెంజ్ ఆర్మీ ఏమైంది అంటే అరే అయిపోతుంది బై అట్లా ఏం చేస్తాం చెప్పండి. కానీ ఇక విన్నర్లకి కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే కదా. సో క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్. సెకండ్ టైం కూడా మన ఆర్సీబీ వాళ్ళు కొట్టుకుపోయినరు కప్పు, అంటే కొట్టుకోపోలేదు బేసిక్లీ, వాళ్ళ కప్పు తెచ్చిన మళ్ళీ పట్టుకుపోయినరు. సో ఈ సెకండ్ టైం కూడా మన ఆర్సీబీ వన్ బ్యాక్ టు బ్యాక్. నాకు ఎట్లా అనిపించింది తెలుసా, సూపర్ బౌల్ లో టామ్ బ్రేడీ ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఎట్లా గెలిచిండో ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ నాకు డిసప్పాయింట్మెంట్ ఏదనిపించింది అంటే అరే అరే కాంపిటీషన్ ఇయ్యాలి బై, నీమ మన వాళ్ళు వచ్చింటే అసలు సూపర్ ఆడి గెలిచేస్తుండే. గుజరాత్ ఇంత కష్టపడి మన రాజస్థాన్ వాళ్ళని డిఫీట్ చేసి అంత కష్టపడి వచ్చి ఆ స్కోర్ ఏంది, దానికి ఒక డిఫెన్స్ ఏంది, ఐ జస్ట్ థాట్ ఇట్ వాజ్ లైక్ లెట్ డౌన్ ఫర్ అ ఫైనల్. ఐపీఎల్ అంటేనే ఒక కాంట్రవర్సీ, ఒక మాస్ మసాలా, ఒక ఒక లైక్ వావ్ ఇక సిక్స్ ఎన్ని కొడతాడో చూసాము. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఫన్ కదా. నాకేమనిపించిందంటే ఓడీ అమ్మ 150 చచ్చిపోతున్నారు, వీళ్ళు 160 ఎట్లా కొట్టినరు అని. దాని తర్వాత వాళ్ళు కోహ్లీ వాళ్ళు అనుకుని వచ్చేసారు, నీ కొట్టి పడేద్దామన్నారు, కొట్టేసారు, అయిపోయింది గేమ్. అట్లా ఉండదు గేమ్ అంటే, ఎట్లా ఉండాలి, విన్ ఆర్ లూస్ ఒక మంచి ఫైట్ ఇవ్వాలి, ఒక ఈవెంట్ఫుల్ ఉండాలి. ఇక అట్లా లేదు కాబట్టి ఏం చేస్తాం, మన ఆర్సీబీ వాళ్ళు షేర్ హోగే బై, సో జీత్ గే తో విక్టరీ ఇస్తాం కాబట్టి వాళ్ళకు ఒక పాట కూడా డెడికేట్ చేసేద్దాం. ఆయన ఈ పాట నేను మన మనోళ్ళకి షేర్ అని పెడుతుండే కానీ ఇక ఈ వీక్ దే డిజర్వ్ ఇట్. ఇక ఐపీఎల్ ముచ్చట్లు ఇవాళతో అయిపోయినాయి, బట్ డోంట్ వరీ, మస్తు మస్తు గేమ్ స్టార్ట్ అయితేనే ఉంటాయి. ఎన్బీఏ చూసిన వాళ్ళకి ఎన్బీఏ ఫైనల్స్ అవుతున్నాయి ఇప్పుడు. నిక్స్ అండ్ న్యూయార్క్ నిక్స్ అండ్ శాన్ ఆంటోనియో స్పర్స్ ఆడుతున్నారు. నిన్ననే వాళ్ళ ఫస్ట్ గేమ్ అయింది, నిక్స్ గెలిచిండ్రు. సో అది బెస్ట్ ఆఫ్ 7 కాబట్టి యూ గైస్ కెన్ గో వాచ్. ఏ స్పోర్ట్స్ బార్ పోయినా కూడా మంచి కూర్చొని గేమ్ చూడొచ్చు, బికాస్ ఎన్ని ప్లే ఆఫ్స్ వేరు, ఎన్బీఏ ఫైనల్ గేమ్ సూపర్ ఉంటుంది. ఎవ్రీ పర్సన్ లాస్ట్ మినిట్ దాకా ఏమైతే, లాస్ట్ సెకండ్ దాకా ఏమైతే తెలియదు. బట్ ఈ పాట ఆయా షేర్ ఈస్ ఫార్ ఆర్సీబీ బికాస్ దే ఆర్ ద 2026 ఛాంపియన్స్. సో ఇది మీకోసం, ఇక ఎంజాయ్ చేసి చెప్పండి. అంటే ఆర్సీబీ ఫ్యాన్లనే ఎంజాయ్ చేయమని చెప్తున్నా, బట్ ఇట్స్ ఓకే, మన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వస్తారు బై. అభి కేల్ కథం నీ హువా పిక్చర్ అభి బాకీ హే, అప్పుడు దాకి పార్టీ నేషనల్ రీ, తర్వాత వచ్చినాక మిగిలిన ముచ్చట్లు చెప్తాను.

సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నా, బట్ సాంగ్ కోసం వెయిట్ చేసే వరకు మీకు ఇంకొక చిన్న ముచ్చట చెప్పాలి. దాట్ ఈస్ అబౌట్ అవర్ రేడియో సురభిలో కోలాటం కూడా ఉంది. కోలాటము ఈసారి మేమైతే ఫుల్ ప్రాక్టీస్ చేసినాము. వీఆర్ గోయింగ్ టు రాక్ ఇట్. బట్ దట్ డజంట్ మీన్ దట్ వచ్చిన ఆడియన్స్ సడన్ గా రే అట్లేం ఉండదు. ఇట్స్ వెరీ వెరీ ఫన్ కొరియోగ్రఫీ. సో యూ ఆల్సో వీ ఫీల్ లైక్ యూ క్యాన్ గో అండ్ డూ ఇట్ లైక్ సూపర్ కూల్ గా చేసేయచ్చు. అది మధ్యాహ్నం టైంలో ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ అవుట్. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కోలాటం. యూ హ్యావ్ టు వాచ్ కోలాటం. కోలాటం ఇస్ అనదర్ ఈవెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్. సో మీరు మాత్రం మిస్ చేయకుండా మా జాతరకి జూన్ 7th కంపల్సరీ వచ్చేసేయాలి. ఓన్లీ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. ఓకే.

జల్ బై జల్ బై బోత్ ఆయే షేరి ఇచ్చేసాం బై మీకు ఆర్సీబీకి ఇచ్చేసాము కప్పు. ఇయర్ అయిపోయింది, ఇక నెక్స్ట్ ఇయర్ వస్తారు బై మన సన్ రైజర్స్. ఇక అప్పటిదాకా మనం వెయిట్ చేస్తాం, ఇక మనకు తప్పేది లేదు. బట్ ఐ రియలీ రియలీ హోప్ దట్ దే కమ్ బ్యాక్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ వన్. సో ఇప్పుడు చూడండి, అయితే వాళ్ళందరికి మీరింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ మాస్ పిల్లార్జీ అను వచ్చేసిన అండ్ మనము ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి నెక్స్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తా. బట్ ఆ సెగ్మెంట్ స్టార్ట్ చేయకంటే ముందు ఆల్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ దట్ యునో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్. బట్ అది మనం నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. అప్పుడు నేను ఐ విల్ స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ నైస్ సాంగ్స్ దట్ ఐ లైక్. బట్ నేను రిక్వెస్ట్ తీసుకుంటా ఇవాళ. సో ఇఫ్ యు ఆర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అండ్ యూ వాంట్ టు రిక్వెస్ట్ సాంగ్, యూ నో ద నంబర్ టు కాల్ 972-636-1966. ఈ సెగ్మెంట్ ఎండ్ చేసే కంటే ముందు లిటరలీ నేను ఒక పాట ప్లే చేస్తా. బట్ అందుకంటే ముందు మనము ఫస్ట్ పెద్ది గురించి మాట్లాడడం. సో పెద్ది మూవీకి నాకు అంటే ఎవ్రీబడి హూ ఐఎమ్ టాకింగ్ టు ఆర్ సెయింగ్ లైక్ ఓ మై గాడ్ అసలు సూపర్ చింపేసిండు మన రామ్ చరణ్ అని. సో ఐ థింక్ దాట్స్ ఎ గుడ్ థింగ్ దట్ వీ గెట్ టు సీ రంగస్థలంలో చేసిన దానికంటే మంచి చేసిండు అని చెప్పిండ్రు. కానీ నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం తెలిసింది తెలుసా, పెద్ది ఈజ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఆన్ అ రియల్ స్టోరీ అంట తెలుసా. అంటే ఒక ఫిక్షనల్ స్టోరీ టెలింగే కానీ ఒక రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఒక మనిషి ఉండేనంట అట్లా పెద్ది రాజు అని. అది కూడా మన ఈ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో బుచ్చిబాబు, ఆయన హోమ్ టౌన్ నుంచి ఉండేనంట ఆయన. హీ యూస్ టు ప్లే ఫర్ మనీ అండ్ యూస్ టు కాల్ ఫర్ ఎనీ స్పోర్ట్. ఓకే, సో ఇంట్రెస్టింగ్ కదా, ఆయన ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని హీ డిజైన్డ్ అ హోల్ మూవీ అగేన్స్ట్ దిస్ హోల్ పర్సన్. బట్ వాట్ ఐ హియర్ ఈస్ దట్ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ ఓన్లీ ఫర్ రామ్ చరణ్. అంటే రామ్ చరణ్ ఫ్యాన్ కాకపోయినా కూడా ఒక మంచి యాక్టింగ్ చూడాలంటే మాత్రం ఇట్ సీమ్స్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ ద హైలైట్. బట్ మన జాన్వీ కపూర్ ని మాత్రం మనోసరంగా ఆ పిల్లని ఇట్లా వాడుకుంటలేరు బై. శ్రీదేవి డాటర్ అంటే ఎట్లుండాలి, ఇది అగైన్ ఇది నేను ఇన్నదే, నేను ఇంకా చూడలే. నేను చూసి వచ్చినాక మోస్ట్లీ నెక్స్ట్ థర్స్డే మీకు ఫుల్ రివ్యూ ఇస్తా. బట్ అంతకంటే ముందు మాత్రం ఒక మంచి పాట వినిద్దాం, ఇన్నాక మనం ఇంకా ముచ్చట్లు పెట్టుకుందాం. బికాస్ ఈ పాట చాలా రోజులు అయితే ప్లే చేయలే. లెట్ అస్ హియర్ దిస్ సాంగ్.

0: भी KDXX 107.9 FM HD3 Louisville, Texas. अमेरिका लो तेलुगु नेस्तम.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అనూన్ వచ్చేసిన, ఐ విల్ బి విత్ యూ గైస్ ఫ్రమ్ 7 to 9 PM. ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ కొంచెం ధూమ్ధామ్తో నడిపించేసాం, కానీ నేను ఈ నెక్స్ట్ హాఫ్ అవర్ మాత్రం ఐ వాంట్ డెడికేట్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈయన అసలు ఐ మీన్ లైక్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ అనే చెప్పుకోవచ్చు. కానీ బిఫోర్ ఐ గో అండ్ గివ్ యూ లిటిల్ బిట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనం ఎస్పీబి అంటాం కదా, మీలో ఎంత మందికి ఎస్పి అంటే ఏంటి? గూగుల్ వాడకండ్రి, చాట్ జీపీటీలు ఇవన్నీ వాడకండ్రి, మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966. చాలా మందికి తెలుసు అనుకుంటున్నా, బట్ చూద్దాం. బట్ మీ మెమరీతోనే ఓకే, మీరు నేను చెప్పినట్టు గూగుల్ చేసి అరే నాకు తెలిసిపోయింది అని కాల్ చేయగలరు. మీకు తెలిస్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో ఎస్పీ అంటే ఏంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇవాళ ఆయన పుట్టినరోజు. హీ వుడ్ హ్యావ్ బీన్ యునో వన్ ఆఫ్ ద టాప్ పీపుల్ దట్ వీ వుడ్ హ్యావ్ బీన్ బ్లెస్డ్ టు హ్యావ్ యాజ్ అ సింగర్. కానీ అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో వీ లాస్ట్ హిమ్, బట్ హీ గేవ్ అస్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్స్. సో ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ తోని స్టార్ట్ చేస్తా, అండ్ ఐ విల్ గో లైక్ అ లిటిల్ బిట్ ఇన్ అండ్ అవుట్. మేబీ సమ్ సాంగ్స్ ఇవాళ మీరు ఆల్రెడీ వినేసి ఉంటారు మన అదర్ సెగ్మెంట్స్ లో, బట్ మీకు స్పెసిఫిక్ సాంగ్ వినాలనుంటే మాత్రం కాల్ చేయండి 9726361966. నా కాల్ వస్తుంది, మీరు ఇప్పటి వినండి, నేను కాల్ తీసుకుని వస్తాను. ఇది కాదన్నమాట ఇది పాట.

That was a beautiful number, Kinnarasani from my favorite movie Sitara. Meerintunaru Dhoom Dhamaka. I know Dhoom Dhamaka chesaledu anukuntara, but idu oka different type of Dhoom Dhamaka because manaki asal Balasubramanyam lekapothe asal me, can you even imagine Telugu songs? I cannot. And నా ఫోన్ నాన్ స్టాప్ రింగ్ అయితేనే ఉంది అండ్ ఎవ్రీబడి గెస్డ్ ఇట్ కరెక్ట్లీ. అది మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకొకరు యాక్చువల్లీ నాకు దాక్ష కాల్ చేసినారు. వాళ్ళంట మన ఎస్పీబీకి దూరం చుట్టాలు కూడా అవుతారంట. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ కోయిన్సిడెన్స్ కదా. సో షీ యాక్చువల్లీ నోస్ ద ఫ్యామిలీ లాస్ట్ నేమ్ ఆల్సో. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆయన ఫుల్ నేమ్. ఈయన మోర్ దెన్ 40,000 సాంగ్స్ పాడినరు. కెన్ యూ బిలీవ్ దట్? లైక్ లిటరలీ ఈయన పాడినని పాటలు ఇట్స్ లైక్ ఎ వరల్డ్ రికార్డ్. ఆయన 4th June 1946 రోజు పుట్టిన. టుడే హ్యాపెన్స్ టు బి హిస్ బర్త్ యానివర్సరీ. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ స్టేడ్ విత్ అస్ హీ వుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ అవర్ 80-year మోస్ట్ బ్యూటిఫుల్ సింగర్. Unfortunately, we lost him. Ayana 74 unnappudu 2020 September 25th roju we lost him to a really really sad wave that we had, which was COVID. Aa time lo ayanaki chaala health issues vachine and we lost him. So ayana paatalu okati kuda pick cheskunna manaki are din kante manchidi inkoti unde kada, din kante manchidi inkoti unde kada ani manaku atla anipisthane untadi. Because like I said, ayana legend అట్లాంటి వాళ్ళు మళ్ళా రారు నాకు అట్లా అనిపిస్తుంది. దట్ హీ కెన్ నాట్ బి రిప్లేస్డ్. సో ఇంకొక మంచి పాట మనకి రిక్వెస్ట్ వచ్చింది ప్రతీష గారు అండ్ షీ హ్యాడ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు సే. ఈ పాట నేను ఇప్పుడు మీకు ప్లే చేస్తా, బట్ ఇది తెలుగులో మీరు వింటే బాలసుబ్రహ్మణ్యం సాంగ్ ఎంతో సెన్షియల్ గా లైక్ వావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనిపిస్తుంది. కానీ అదే ఇట్ సీమ్స్ దట్ వాజ్ ప్లేడ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ మన తమిళ్లో గానీ. అండ్ ఈ ఫీల్ ఆమెగా రాలేదంట బికాస్ షీ వాజ్ టాకింగ్ టు హర్ అదర్ ఫ్రెండ్స్ హు ఆర్ ఫ్రమ్ తమిళ్ అండ్ ఆల్. నేను ఐ విల్ లిసన్ టు ద అదర్ వర్షన్స్ లేటర్ బికాస్ నేను కూడా తమిళ సాంగ్స్ మలయాళం సాంగ్స్ వింటూనే ఉంటా. బట్ ఇట్లా నేను ఎప్పుడు ఆలోచించలే. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ సాంగ్ అండ్ సీ హౌ ద అదర్ సింగర్ సాంగ్ ద సేమ్ ట్యూన్ ఇన్ అదర్ లాంగ్వేజ్. బట్ ఇప్పటికి మాత్రం లెట్స్ గో హియర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ధర్మక్షేత్రం. ఈ పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇంకా నేను అన్ని నా ఫేవరెట్స్ అనే చెప్తా బికాస్ బాలసుబ్రహ్మణ్యం గారిది మనం ఒక సెగ్మెంట్ చేసుకుంటూ పోతే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సరిపోదు, మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఈ దాని మధ్యలో నేను మీకు ఇంకొక ట్రివియా క్వశ్చన్ అడుగుతా. ఎస్పీబీ గారు, what is the biggest award that he won? As you know, manaku unde kada mana award ceremonies that the government gives, right? So which is the biggest award that he won as a singer from the government of India? మీకు తెలిసే కాల్ చేయండి 972-636-1966. అంత లోపల ఈ స్వీట్ సాంగ్ ఆన్ రిక్వెస్ట్ వచ్చింది. ఇదేషి వచ్చేసింది

అసలు ఏమన్న పాటన ఒక మంచి వైబ్ లో తీసుకపోతుంది. ఎక్కడో ఇన్నట్టు అన్న ఫీలింగ్ వస్తుంది పాట వింటే. ఇది ధర్మక్షేత్రంలో బాలకృష్ణ అండ్ దివ్య భారతి మీద పిక్చరైజేషన్. పాట కొంచెం సోసో వాళ్ళకి చూడకుండా గానీ, బట్ చోళ్ళు మూసుకొని ఉంటే మాత్రం సూపర్ ప్లెజెంట్ అనిపిస్తుంది పాట. బట్ ఐ వాంట్ సీ, ఐ హావ్ బీన్ గెటింగ్ కాల్స్ అండ్ వాట్ ఐ కెన్ సే ఈస్ నాకు కరెక్ట్ గా కొట్టిన వాళ్ళు రాలేదు, బట్ వాళ్ళు చెప్పినవి కూడా రాంగ్ అనను, ఎందుకంటే ఆయనకి చాలా ఆనర్స్ వచ్చినాయి. హీ డిడ్ గెట్ పద్మశ్రీ 2001 లోనే ఆయనకు పద్మశ్రీ వచ్చింది, 2011 లో ఆయనకు పద్మభూషణ్ వచ్చింది. బట్ నేను అడిగిన క్వశ్చన్, విచ్ వన్ వాజ్ ద బిగ్గెస్ట్ ఆనర్ దట్ హీ గాట్, అది ఆయన 2020 చనిపోయిన తర్వాత 2021 లో ఆయనకి పద్మ విభూషణ్ ఇచ్చింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో హీ గాట్ దట్ పాస్టిమస్లీ, అంటే చనిపోయిన తర్వాత ఇచ్చే వాళ్ళకి పాస్టిమస్లీ అంటాం కదా, హీ గాట్ పద్మ విభూషణ్. ఓకే, సో అది అది నాకు అదే అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, యాక్చువల్లీ అది నేను ట్రివియాలో అడుగుదాం అనుకున్న క్వశ్చన్, బట్ ఐ విల్ సే ఇట్ ఆల్సో, దట్ ఈయనకి హీ హ్యాస్ నో క్లాసికల్ ట్రైనింగ్. నమ్ముతారు అసలు? హీ నెవర్ హ్యాడ్ ప్రాపర్, ఆయన ఎప్పుడు చిన్నప్పుడు సంగీతం నేర్చుకోలే, ఆయన సంగీతం నేర్చుకోకుండా అంత బ్యూటిఫుల్ గా పాడి తర్వాత ఆయన హీ బ్రష్డ్ అప్ హిస్ స్కిల్స్, హీ డిడ్ ఆల్ దట్. కానీ ఆయన అసలు నేను చెప్తున్నా కదా, హీ వాజ్ సెల్ఫ్ టాట్, మోస్ట్లీ హీ వాజ్ సెల్ఫ్ టాట్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోకుండా అంత సూపర్ గా ఎవరు పాడతారు చెప్పండి. కానీ ఆయన ఎవరిని ఐడల్ లాగా తీసుకున్నారో ఆయనని చూసుకుంటూ నేర్చుకున్నారంట ఆయన. మీకు తెలుసు ఆయన ఐడల్ ఎవరు? మనకి ఎస్పీబీ ఐడల్, కానీ ఎస్పీబీ గారికి ఒక మేజర్ కంపోజర్ వాజ్ హిస్ ఐడల్. ఇంకొక క్లూ కూడా ఇస్తా, ఆయన పేరుతోని ఈయన ఒక లైక్ ఇన్స్టిట్యూట్ లాంటిది కూడా ఓపెన్ చేసిండు. అది చెప్పేసి ఇంకా మీకు అర్థమైపోతుంది. బట్ ఎవరు, హూ ఇస్ దట్ లెజెండరీ కంపోజ్ దట్ ఎస్పీబీ థాట్ వాజ్ హిస్ మెంటర్? తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. అండ్ ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది, అది ప్లే చేయకంటే ముందు నేను ఆ సాంగ్ ఎత్తుకాలే, బట్ ఈ సాంగ్ ప్లే చేస్తా. ఈ సాంగ్ కూడా వెరీ బ్యూటిఫుల్ సాంగ్, ఇదే చేయండి. ఇన్న తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్ తీసుకుంటాను.

అసలు ఏమన్నా బ్యూటిఫుల్ సాంగ్ కదా ఇది. క్రిమినల్ మూవీలో మన ఎంఎం కిరాని గారు ఇచ్చిన మ్యూజిక్, ఎస్పి బాలు అండ్ చిత్ర వాడినరు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రైటర్. అసలు ఈ పాట హిందీలో కూడా చాలా పాపులర్ అయింది. తుమ్మేలే అది మన ఐ థింక్ కుమార్ శాను వాడిన అనుకుంటా అల్కా యాగ్నిక్ తోని, బట్ ఇట్ ఈస్ నాట్ ఎనీవేర్. అంటే ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కుమార్ శాను ఆల్సో, కానీ ఈ మన ఎస్పీబీలో ఉన్న స్వీట్నెస్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ క్యాప్చర్. అదొక కంప్లీట్ వాయిస్ అనిపిస్తుంది నాకు. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్స్ చాలా వచ్చేసినాయి. అండ్ ద ఆన్సర్స్ ఎవ్రీబడి కాల్డ్ మీ విత్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆయన ఆయన ఐడియల్ గా అనుకున్నది దేర్ ఇస్ యాక్చువల్లీ కపుల్ పీపుల్. ఒకటి ఏంటంటే మెయిన్ సింగర్ లో మాత్రం ఎస్ హీ అడోర్డ్ మొహమ్మద్ రఫీ సాబ్. మొహమ్మద్ రఫీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ లైక్ లెజెండ్స్ కదా. నాకు మన ఆనర్ వల్ల నాకు కూడా ఐ వాజ్ బీన్ ఆల్వేస్ ఎ ఫ్యాన్ ఆఫ్ రఫీజీ. అయితే ఆయన రఫీ పాటలు ఎక్కువ వింటుండేనంట. సో హీ వాజ్, బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆయన ఎవరిని అంత టు ద పాయింట్ దట్ హీ కన్సిడర్డ్ హిస్ ఐడల్ వాస్ ఎస్పి కోదండపల్లి. ఓకే, ఆయనని ఈయన లిటరలీ లైక్ ఆయన కంపోజర్. సో ఫర్ హిమ్ ఇట్ వాజ్ లైక్ యు నో హీ చోజ్ హిమ్ టు బి లైక్ ది గ్రేటెస్ట్ ఐడల్ ఫర్ హిమ్ అని ఆయన అనుకునేటోళ్ళు. అండ్ ఆయన ఈయనకి మేజర్ బ్రేక్ ఇచ్చిండ్రు తెలుగు సినిమాలలో. సో అందుకని అది కూడా ఒక టైప్ ఆఫ్ దాన్ని ఏమంటాం మనము రాయల్టీ ఆర్ సో. సో హీ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ కెప్ట్ ఇట్ విత్ హిమ్ అనమాట, విచ్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఇంకా ఆయనకి అవార్డ్స్ గురించి చెప్పాలి అంటే మనం ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. నేను ఇంతకు ముందు మాట్లాడుతుండే ఐ హ్యాడ్ ఎ కాల్ ఫ్రమ్ లండన్. యా బై, మనకు కూడా ఫ్యాన్ ఉన్నారు ఆల్ ఓవర్ ది వరల్డ్, వీ గెట్ ఇంటర్నేషనల్ కాల్స్ టూ. బట్ ఇట్స్ ట్రూ, నాకు ఎందుకు లైక్ హీఈస్ ద భారత రత్న, హీఈస్ ది వన్ అండ్ ఓన్లీ అనిపిస్తుంది. మన వాళ్ళకి ఇవ్వాల్సిందే బై, మన తెలుగు వాళ్ళకి తక్కువ వస్తాయి. సో బట్ యునో సంథింగ్ దే కెన్ ఆల్వేస్ డూ ఇట్. బట్ ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అప్పుడు ఏపీ ఉండే కదా, అదే కాకుండా కేరళ గవర్నమెంట్ వాళ్ళకు ఒక వెరీ ప్రెస్టీజియస్ అవార్డు ఉంటదంట, హరివరాసనం అవార్డు. సో ఎవరైనా అయ్యప్పస్వామి భక్తులు ఉంటే యూల్ నో దట్ హరివరాసనం ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ అయ్యప్పస్వామి. అది వీళ్ళు విత్ ద గవర్నమెంట్ విత్ ద అయ్యప్పస్వామి టెంపుల్ ఆల్సో, దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆనర్స్ అంట. అది 2015 లో దట్ హరివరాసనం అవార్డు కూడా మన ఎస్పీబీ గారికి ఇచ్చేసారు. హీ వాజ్ నేమ్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ఇచ్చిన ఆయనకి. సో ఐ ఫీల్ లైక్ పద్మ విభూషణ్ ఇచ్చినా కూడా హీ కుడ్ హావ్ గాన్ ఆల్ ద వే టు లైక్ భారతరత్న అనిపిస్తుంది నాకు. ఇక మనోళ్ళు రవీంద్ర భారతిలో ఐ థింక్ 2025 లో లాస్ట్ ఇయర్ ఇప్పుడు దే డిడ్ లైక్ బ్రాంజ్ స్టాచ్యూ అన్వేల్ చేసిండ్రు మన అదేది ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు. బట్ ఐ ఫీల్ లైక్ యు నో దే కుడ్ హావ్ డన్ వే మోర్ దాన్ జస్ట్ స్టాపింగ్ హిమ్ అట్ యు నో పద్మ విభూషణ్. బట్ యు నో ఆల్ సెడ్ అండ్ డన్, హీ విల్ ఆల్వేస్ లివ్ త్రూ హిస్ సాంగ్స్. వాళ్ళ కొడుకు ఆల్సో ఈజ్ డూయింగ్ గుడ్, బట్ నో వేర్ లైక్ అవర్ ఎస్పీబీ అనిపిస్తుంది నాకు. సో దాట్ వాజ్ ఇట్. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, డూ యూ నో హౌ మెనీ నేషనల్ అవార్డ్స్ డిడ్ హీ గెట్? నో చాట్ జీపీటీ, నో గూగుల్. తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. అందులోపల ఒక సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ఎందుకు మీరు స్పెసిఫిక్ గా అడుగుతున్నారు, ఇన్ని ఉన్నాయి కదా అని నేను అడిగినా ఆనంద్ గారిని. ఆయన ఏమన్నారు తెలుసా, ఇది ఆయన లాస్ట్ ఇయర్ లో, ఈవెన్ దో వెన్ హీ వాజ్ లైక్ యు నో ఆల్మోస్ట్ ఇన్ దట్ టైమ్ వెన్ హీ వాజ్ సిక్ ఆల్సో, దిస్ వాజ్ ద లాస్ట్ సాంగ్ ఫ్రమ్ ద లాస్ట్ మూవీ. సో దిస్ మూవీ డిస్కో రాజాలోంచి నువ్వు నాతో ఏమన్నావో, దిస్ ఈజ్ సంగ్ బై నన్ అదర్ దెన్ ఎస్పీబీ, వన్ ఆఫ్ హిస్ లాస్ట్ సాంగ్స్. సో ఎంజాయ్. లిరిక్స్ ఆర్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ తమన్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో లిసన్ టు దిస్ లాస్ట్ సాంగ్స్ ఆఫ్ హిస్.

0: ఆ అమ్మాయిలో నీకు ఏం నచ్చిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు బాబాయ్.
1: ధైర్యం అబ్బాయి ధైర్యం. ఆ ధైర్యమే నా కన్ను తల్లికి ఉండుంటే నన్ను ఇలా కని చెత్తగుండులో పాడేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉండేది కాదు. మై గర్ల్ ఇస్ అ లైనస్. అబ్బాయి ఎక్స్క్యూజ్ మీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
7: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరింటున్నారు ధూమ్ ధమాకా. నేను మీ ఆర్జే అనూని. సిక్స్ ఎవ్రీ థర్స్డే 7 to 9 PM వచ్చేస్తా. అండ్ మనము మన ఫస్ట్ అవర్ అసలు ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అవర్ లో కొంచెం సేపు పెద్ది గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే నేను చూడలే, బట్ చూసిన వాళ్ళు ఎవరు కూడా నాకు ఇప్పటిదాకా ఫోన్ చేయలే. కానీ చూసిన వాళ్ళు నాకు ఏం చెప్పినో చెప్పినా మీకు, దట్ ఇట్స్ ఎ గుడ్ వాచ్ ఇఫ్ యు ఆర్ లైక్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు నైస్ యాక్టింగ్ but and some good music. But if you really are big sports person and cricketer, hey, the aim shot got into the swing shot ida atla alochiste matram aa game chudleranta. And inkokaru em cheppinru, are bhai enta emotion undi. And inkoka guy em cheppinru sama dosu, are Janvi Kapoor ni enduku teeskunnaru, niyama sagam time asalu pilla eppudu ostade eppudu avutadi eppudu ostade eppudu avutadi. I feel like వీళ్ళు యాక్టింగ్ కి కొంచెం ఇయ్యాలి బాయ్. అమ్మ షీజ్ యునో ప్రోడక్ట్ ఆఫ్ శ్రీదేవి. ఆ యాక్టింగ్ అసలు ఒక రేంజ్ లో వాడుకోవాలి, వాడుకోలేదంట. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ యూ షుడ్ గో, నేనైతే పోతావా వీకెండ్ వరకు లో పోదాం అనుకుంటున్నా, టైం తీరలే నిన్న ఫస్ట్ డే ఫస్ట్ షో పోదాం అనుకుంటే, బట్ పక్క చూసి వస్తా. సో నెక్స్ట్ వీకెండ్ ప్రాపర్ గా చెప్తా గానీ, బట్ ఈ వీకెండ్ తెలిసింది చెప్పిన. బట్ వై నాట్ యునో, అంత అంత కష్టపడి మన రామ్ చరణ్ చేసినప్పుడు చూసి రావాలి. థియేటర్ లో చూస్తే అది వేరే ఫీల్ ఉంటది. నేనైతే సినిమా థియేటర్ లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తా. బట్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ అవర్ మనం మన ఎస్పీబీ గురించి మాట్లాడుకున్నాం. టుడే హిస్ బర్త్ యానివర్సరీ, సో వీఆర్ డెడికేటింగ్ దిస్ 1 hour ఫర్ హిమ్. హాఫ్ అన్ అవర్ అనుకున్నా, బట్ అసలు నేను బ్రష్ కూడా చేయలే టాపిక్. అండ్ మీకు ఒక చిన్న క్లూ చెప్తా, ఎస్పీబీ గారు సాంగ్ మోర్ దెన్ 40,000 సాంగ్స్. సో ఒక 10 songs పర్ డే నేను ప్లే చేసుకుంటే మీకు వినిపించిన మోర్ దెన్ 11 years పడుతుంది మనకి కంప్లీట్ చేయడానికి. అన్ని సాంగ్స్ పాడిండు ఆయన. కెన్ యూ ఇమాజిన్ దట్ వన్ వాయిస్? అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ రాలే. హీ వన్ 6 నేషనల్ అవార్డ్స్, 40,000 సాంగ్స్, సో మెనీ మెమరీస్. మై గాడ్, ఇట్ క్యాన్ బి నన్ అదర్ దెన్ మన ఎస్పీబీ గారు. ఇంకొక పాట వినిపించేస్తా. ఈ పాట అప్పుడు ఒక రేంజ్ లో ట్రెండ్ సెట్టర్. ఇది అంటే నేను కూడా తర్వాత తిన్నా, బట్ ఇట్లా కూడా వాడొచ్చా సాంగ్. ఇప్పుడు బ్రెత్లెస్ వచ్చింది మనం అప్పుడు మన శంకర్ మహాదేవ్ ఉంది, బట్ దిస్ వాజ్

way before his time. So I feel like meeku ardhamai untadi ee paata gurinchi maatladutunnanu. Aa paata play chesa, but aa paata play cheyakunna mundu chinna trivia question. SPB is only singer even before our Telugu singers. In 2 weeks, part one, part two, crossover the last 2 weeks. Then actually third part kuda edam anukuna. Telugu singers in other languages. But sandarbham manchi undi kabatti ippude adugutuna. SPB garu, actually two part trivia question. Edi cheppina kuda nenu answer accept chestha. Oka hero ni full famous chesindru. Adi meeku pakka telustadi. Kani aa hero kante mundu ఒక్క మూవీతోని హిందీ ఇండస్ట్రీలో ఇట్లా చాగేబాయ్, ఏ మూవీ అది? విచ్ మూవీ ఇన్ హిందీ దట్ హీ సాంగ్ బికేమ్ లైక్ ఓ ఎస్పీబి యాజ్ అ వాయిస్ ఈవెన్ ఇన్ హిందీ, ఓకే? ఆర్ విచ్ వాజ్ ది యాక్టర్ దట్ హీ మేడ్ హిస్ వాయిస్? అదైతే మీకు పక్క తెలుస్తుంది. మీరు తెలిస్తే మీరు కాల్ చేయండి 9726361966. అంత లోపల ఈ మస్త్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అనుని. ఇవాళ మనము మిడిల్ వన్ అవర్ వీఆర్ గోయింగ్ టు డెడికేట్ టు ఎస్పీబీ గారు, బికాస్ టుడే హ్యాపెన్స్ టు బి హిస్ బర్త్ యానివర్సరీ. సో ఎక్కడున్నా మనం ఎక్కడున్నాయి, ప్రాపర్ హెవెన్ లో మంచి మంచి పాటలు వినిపిస్తా ఉంటారు అందరికి. సో విషింగ్ యూ ఎ వెరీ హెవెన్లీ హ్యాపీ బర్త్డే ఎస్పీబీ గారు. మంచి ఎంజాయ్ చేయండి, అందరికి ఇంపియండి, మామూలు కూడా ఆడున్న వాళ్ళకి ఇంపియండి మంచిగా. కొంతమంది ఉన్నారు అన్ఫార్చునేట్లీ, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళము మేము మీ పాత పాటలు వినుకుంటే ఫుల్ ఎంజాయ్ చేసేస్తాము, బికాజ్ అవి ఎప్పటికీ కూడా అసలు ఇట్ విల్ నెవర్ గెట్ బోర్డ్. అండ్ మై ఫోన్ లైక్ ఐ సెడ్ యు నో ఎస్పీబీ ఈజ్ అ టాపిక్ దట్ యూ కెన్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు. అండ్ నా కాల్స్ వచ్చేసిన ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినారు. దుర్గా గారు కరెక్ట్ చెప్పినారు, హరి గారు కరెక్ట్ చెప్పినారు, సుధాత్రి గారు కరెక్ట్ చెప్పినారు, ఆనంద్ గారు కూడా కరెక్ట్ చెప్పినారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ దట్ ఏక్ దూజే కేలియే. ఇది మనకి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హిందీ మూవీస్, కమల్ హాసన్ అండ్ రతి అగ్నిహోత్రి యాక్ట్ చేసిన 1981 మూవీ. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. తెలుగులో మీరు చూసే ఉంటారు మరో చరిత్ర, దాని హిందీ వర్షన్ అనమాట ఇది. ఇందులో వాళ్ళు లతా మంగేష్కర్ తో పాటు మన ఎస్పీబీ గారిని పాట పాడమన్నారు. అండ్ దిస్ వాజ్ లైక్ ద ఫస్ట్ టైం హీ యాక్చువల్లీ యునో బికేమ్ అ నేమ్ ఇన్ హిందీ ఇండస్ట్రీ. అప్పటిదాకా మనోళ్ళు అట్లా ఫుల్ ఫ్లెడ్జ్ హిందీ సాంగ్స్ మన తెలుగు వాళ్ళతో ఎప్పుడు ఆడిపీలేదు. అండ్ కె బాలచంద్ర గారు డైరెక్ట్ చేసిండ్రు, లక్ష్మీకాంత్ ప్యారలాల్ మ్యూజిక్ కదా. సో ఆనంద్ బక్షి వాజ్ ద లిరిసిస్ట్. దే సెడ్ వై నాట్ లెట్ ఎస్పీబీ సింగ్ ద సాంగ్ అండ్ హూ ఎల్స్ కెన్ సింగ్ ఇట్ బెటర్. సో ఆయన ట్రెండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ పార్ట్ కూడా నేను అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసినాయి. ఫర్ హిమ్ ఇట్ వాజ్ లైక్ సల్మాన్ ఖాన్ కి హీ బికేమ్ ది వాయిస్ అనమాట. సో ఒక టూ సాంగ్స్ అయితే వేయాల్సిందే బై హిందీ అయినా కదే, ఐ డోంట్ మైండ్, బికాస్ ఆయన వెర్సిటాలిటీ తెలుస్తుంది. ఇంకొన్ని రిక్వెస్ట్ లైన్ అప్ ఉన్నాయి, బట్ ఈ ఏక్ దూజే కే లియే ఒక పాట వేసేసిన తర్వాత ఐ వాంట్ టు ప్లే వన్ మోర్ హిందీ సాంగ్ అండ్ దెన్ ఐల్ గో బ్యాక్ టు రిక్వెస్ట్. ఓకే, ఈ పాట ఇనిషియేట్ చేయండి.

అట్లా ఒక్కొక్కసారి అడగాలనిపిస్తుంటది కదా. నేనైతే మా ఆయనని ఎప్పుడు కనిపించినా కూడా ఏదన్నా చేయాల్సిన పని చేసినా లేకపోతే ఎందుకు చేస్తున్నాడో అనిపించినప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతా, తీరీ మీరీ బీచ్ మే అంటే ఇక అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇది కంపల్సరీ అడగాల్సిన క్వశ్చన్ అనిపిస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తెలిసి తెలిసి ఏ అంజానా ఏ మీరా జానా హే అనుకుంటారు, ఆ జాను హే అనుకుంటారు. బట్ దాట్ వాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ద ఫస్ట్ సాంగ్ దట్ మన ఎస్పీబి గారు హెస్ సాంగ్ ఇన్ హిందీ, కమలాసన్ అండ్ రతి అగ్నిహోత్రి ఏక్ దూజే కే లియే. సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో మధ్యలో నాకు యాక్చువల్ కాల్స్ వచ్చినాయి అండ్ సారీ నేను కొన్ని మిస్ అవుతున్న కాల్స్. టుడేస్ ట్రాఫిక్స్ బీన్ నాన్ స్టాప్ విచ్ ఈస్ ఆసమ్, బట్ ఐ విల్ టేక్ కాల్స్ అగైన్. కానీ నేను అడిగిన క్వశ్చన్ కి కూడా ఆన్సర్ వచ్చేసింది దట్ ఏక్ దూజే కే లియే వాజ్ ద ఫస్ట్ వన్. అండ్ సల్మాన్ ఖాన్ కోసం ఆయన పాడిన పాటలు, దట్ హీ వాజ్ బెటర్ దెన్ ఎనీ ఆఫ్ ద అదర్ సింగర్స్ దట్ సాంగ్ ఫర్ సల్మాన్ ఖాన్ ఎవర్. సల్మాన్ ఖాన్ అంటే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అట్లాంటిది ఒక సాంగ్ వేస్తాను. అది ఏకంటే ముందు యాక్చువల్లీ మన హిందీ వాళ్ళు ఎట్లా ఉంటుంది సార్, బాలసుబ్రహ్మణ్యం జీ ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారు అని అనేటోళ్ళు కాదు. బట్ ఐ థింక్ దట్స్ హౌ దే వుడ్ కాల్. బట్ బాలసుబ్రహ్మణ్యం గారు ఏం పాడినరు భయా, ఏం పాడినరు. ఈ పాట అయితే హక్ బంతాయి. సో ఒక రెండు మూడు హిందీ పాటలు ఇనేసేయండి, బట్ దాని తర్వాత మనం తెలుగులోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ మేబీ దిస్ ఇంకొకటి, బట్ ఈ పాట అయితే వినాల్సిందే భయ. నాకైతే ఈ పాట వినంగా ఇట్లా లేచి డాన్స్ చేయాలనిపిస్తుంది. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఈ పాటినండి మీకు దొరుకుతాడు.

అండ్ వాయిస్ అసలు ఏమన్నా ఇట్లా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందా కదా. దాట్ వాజ్ సాజన్ లోంచి పాట, సల్మాన్ ఖాన్ అండ్ మాధురి దీక్షిత్ పైన. ఐ ఫీల్ లైక్ హిస్ వాయిస్ వాజ్ ఆసమ్ ఫర్ సల్మాన్ ఖాన్. ఇంకొక పాట మేబీ వేస్తానేమో, బికాస్ నేను హిందీలోకి వెళ్ళిపోతే నేను కూడా పాడడం స్టార్ట్ చేసేస్తా. బట్ మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో దిస్ సాంగ్ యాక్చువల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీ ఆనంద భైరవిలోంచి. సో ఈ పాటలో యూ కెన్ సీ హిస్ వర్సటాలిటీ యాజ్ అ క్లాసికల్ సింగర్ బీయింగ్ అ నాన్ క్లాసికల్ సింగర్. సో ఈ పాట ఇనే చేయండి, దాని తర్వాత మనము బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. బట్ అంతకంటే ముందు మీకు ఒక చిన్న ట్రివియా అడుగుదాం అనుకుంటారు కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక లిటరలీ ఒక రికార్డ్ క్రియేట్ చేసిండ్రు. He sang like ఒక్క సింగిల్ డేలో మోస్ట్ నంబర్ ఆఫ్ సాంగ్స్, అది కూడా కన్నడలో. ఎన్ని సాంగ్స్ రికార్డ్ చేసిండ్రు మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఎందుకు అడుగుతున్నా అంటే దాట్ వాజ్ అ రికార్డ్, నోబడి ఎవర్ డిడ్ ఇట్ ఆఫ్టర్. ఓకే, తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఈయన ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిండు అసలు. మై గాడ్, ఐఎమ్ లైక్ హ్యాట్స్ ఆఫ్ గురు. లైక్ ఓన్లీ వన్ SPB నౌ అండ్ వన్ SPB ఫర్ ఎవర్ అనిపిస్తుంది. వాళ్ళు కొడుకుది యాక్చువల్లీ అది ఈ పాట ఇందాక వచ్చి చెప్తా. ఓకే, ఈ పాట ఇనిషియల్

0: ఇది వన్ ఆఫ్ హిస్ నైసర్ క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్. ఇది మనకి రిక్వెస్ట్ వచ్చింది సుగాత్రి గారు, దట్ వాస్ ఫర్ యూ, ఐ హోప్ యూ ఆర్ లిస్నింగ్. అండ్ నాకు అనిపిస్తుంది అసలు ఎంత బ్యూటిఫుల్ సాంగ్, మనకి ఒక సింగర్ నాన్ క్లాసికల్ స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ లో లేకపోయినా కూడా ఇంత బ్యూటిఫుల్ గా పాడినరు అంటే వాహ్, అసలు సూపర్ కదా. సో నేను అడిగిన క్వశ్చన్ కి నేనే ఆన్సర్ చెప్పేస్తున్నా, బికాస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ హార్డ్. బట్ ఇదేంటంటే, ఈయన హీ సాంగ్ లిటరలీ ఎవ్రీ లాంగ్వేజ్ లో హీ కైండ్ ఆఫ్ క్రియేటెడ్ వాట్ డూ యూ సే ఒక రికార్డ్ అనుకోవచ్చు. బట్ ఆయన వన్ డేలో, సింగిల్ డేలో 28 సాంగ్స్ రికార్డ్ చేసిండు కన్నడలో. దట్ ఈస్ ద రికార్డ్ దట్ నోబడి ఎల్స్ హెస్ బ్రోకెన్. ఓకే, అండ్ ఆయన 12 అవర్స్ లో హీ ఈవెన్ రికార్డెడ్ 21 సాంగ్స్ వన్ టైం. కెన్ యూ ఇమాజిన్ దట్? ఒక్క సాంగ్ కి 4 రోజులు తీసుకునేటోళ్ళు, ఆయన వన్ డేలో 28 సాంగ్స్, హాఫ్ డే 12 అవర్స్ లో 21 సాంగ్స్ ఒక టైం కి రికార్డ్ చేసిండు. అండ్ ఆయన డబ్బింగ్ వాయిస్ లైక్ విత్ కమల్ హాసన్, ఇట్లా మనకు తెలుసు కమల్ హాసన్ మాట్లాడితే అది మనం కమల్ హాసనే అనుకునేటోళ్ళము, బట్ దట్ వాజ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఎవర్. ఇంకా ఆయన గురించి ఇట్లా ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ జర్నీ. లైక్ ఐ సెడ్, నేను మీకు డేకి 10 సాంగ్స్ పెడితే మనం ఇద్దరం కూర్చొని 4000 లిటరలీ 4000 సాంగ్స్ పర్ డే అనుకుంటే కూడా 11 ఇయర్స్ ప్లే చేయాలి నేను మీకు. అప్పటిదాకా మీకు ఉపయోగలేదు కాబట్టి ఇంకా కొన్ని సాంగ్స్ ప్లే చేస్తాం, మేబీ 1 or 2. దాని తర్వాత మన రౌండ్ అబౌట్ మన ముచ్చట్లకి వెళ్ళిపోదాము. బట్ ఇప్పుడే ట్యూనింగ్ అవుతున్న వాళ్ళకి, వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్ యానివర్సరీ, బికాస్ యు నో లెజెండ్స్ ఆర్ బోర్న్ ఆన్ గ్రేట్ డేస్. లైక్ టుడే హ్యాపెన్స్ టు బి June 4th, విచ్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. హీ ఈస్ నో లాంగర్ విత్ అస్, బట్ హిస్ సాంగ్స్ స్టే విత్ అస్ ఫర్ ఎవర్. ఆయన మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన ఏ పాట తీసుకున్నా. అండ్ ఆయన కొడుకు యునో ఎస్పీ చరణ్, హీ ఆల్సో హ్యాస్ దట్ వాయిస్, బట్ ఐ ఫీల్ లైక్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ గిఫ్టెడ్ విత్ ద సాంగ్స్ దట్ దేర్ పేరెంట్స్ ఆర్ ద జీన్స్ క్యారీ ఓవర్. ఈయనకి వచ్చింది కానీ బట్ ఆ లెవెల్లో లేదు. సో మనం ఇంకా లాస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయే ముందు మేము ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని వద్దాం. దాని తర్వాత మన రౌండ్ అప్ ముచ్చట్లు, మన జాతర ముచ్చట్లు, అండ్ దెన్ ఫ్యూ మోర్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఏమంటారు, మీరు రెడీ అయినా? మీకు ఏమైనా సాంగ్స్ కావాలంటే కాల్ చేయండి 9726361966. మీరు ఏంటున్నారు? ధూమ్ ద మకా.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: What a day, completely exhausted. Dinner plans enti?
3: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
4: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: రేడియో సురభి రీవిజిట్.
6: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అడిటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
7: శివ తీరాని చాయ్ అంటే చౌరస్తానే, ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్నో ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.
0: వెల్కమ్ బ్యాక్. మీరింటున్నారు ధూమ్ ద మగ. నేను మీ ఆర్జే అను. లాస్ట్ హాఫ్ అవర్ కి వచ్చేసిన అమ్మా ఎట్లయిపోతుంది అసలు, 2 hours ఈజ్ నాట్ సరిపోతలేదు. నేను ఇంకా మీకు లిటరలీ ఒక లాంగ్ సెషన్ చేయాలి. బట్ మనము ఒక మంచి పాట ఇనేసి నెక్స్ట్ లాస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. మనము ఇప్పుడే ట్యూన్ అవుతున్న వాళ్ళకి ఎస్పీబీ స్పెషల్, మొత్తం ఎస్పీబీ స్పెషల్ కాదు, మనము ఒక చిన్న డెడికేషన్ చేస్తున్నాము మన తాతకి తగ్గట్టు. సో ఈ పాట కూడా రిక్వెస్ట్ వచ్చింది, కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అసలు ఈ పాట వింటుంటే నేను ఇట్లా ఇండియాలో ఫ్లైట్ దిగంగానే, ఇట్లా ఫ్లైట్ దిగంగానే ఇట్లా కాల్ బయట పెట్టంగానే నాకు ఫీలింగ్ వస్తుంది ప్రతిసారి. మీకు కూడా అట్లా వస్తుందేమో, రాకపోతే ఇంకొకసారి నేను షేర్ ఈ పాట. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆఫ్ ఎస్పీబీ గారు.

వస్తుంది ఆ ఫీలింగ్. ఇవాళ కొంచెం వెదర్ కూల్ అయినప్పుడు, నిన్న ఎండలు తట్టుకున్నాక ఇవాళ వెదర్ కూల్ అయినప్పుడు, వర్షం పడ్డప్పుడు నాకు కూడా ఇలాంటి ఫీలింగ్ వస్తుంది.

ఈ పాట మనము ఎప్పుడన్నా ఇట్లా ఫుల్ ఎండ తగిలి ఇట్లా వర్షం పడంగానే కూడా ఏమన్నా అనిపిస్తుంది ఈ పాట, సూపర్ అనిపిస్తుంది నాకు. ఒకటి ఇంకోటి లగాన్ల సినిమా లెక్క అట్లా మన ఈ పాట వింటే, ఎస్పెషల్లీ మనం యుఎస్ నుంచి ఇండియా పోగానే ఇట్లా మన భూమి ఇట్లా టచ్ చేయంగానే ఒక ఫుల్ ఒక మన మాతృభూమి ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, అట్లా ఫీలింగ్ వచ్చే పాట అనిపిస్తుంది నాకు ఇది. ఈ పాట వినేటప్పుడు నాకు ఇంకొక కాల్ రిక్వెస్ట్ వచ్చింది. ఇది కొంచెం ఆఫ్ బీట్ ఉండొచ్చు కానీ ఇది భారతి గారి కోసము, నరసింహారావు గారు మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్. సో మీకోసం ఈ పాట, ఈ పాట వాళ్ళ వైఫ్ కోసం, ఎప్పుడు ఆమె ఎవ్రీ ఇయర్ ఎవ్రీ జన్మలో ఆమెనే ఉండాలని చెప్పి రిక్వెస్ట్. సో ఈ సాంగ్ ఇనిషియేట్ నేను కూడా మా ఆయన చెప్తా అట్లాంటి ఇట్లాంటి పిల్లలు రావాలని కోరుకోమని ఆయన కోరుకుంటే తెలియదు నాకు. బట్ కోరుకోమని చెప్తా.

0: Are you going to answer him on it?
1: Welcome back, listeners. Meet in dinner, Doom the Maka. Nenu me, RJ Anu. Last segment lo vachesna. That was one of the beautiful Hindi songs, and that was a request song. I got a call from one of my cutest, youngest fans, Arif. So he was asking, you know, he was saying, hello, Dallas. And the song, he was like, beautiful songs. I said, hey. Let me play a song for you. So, Arif, this is for you. I hope you like the song. So, mana last segment like ochesane unnamu. I know the 2 hours are going by super fast. So, naming, I have to do my usual thing, which is my roundup of the week. So, ee week mana trending news em unnai ante mana Trump is actually facing political setbacks. Because there is resistance from Congress nadustundi, court nadustundi, some voters, public events wala. So it is a little bit of a setback nadustundi ayanaki in terms of his polls. Malli same Iran-related tensions are still going on. Manamu, we are waiting for that to completely close out. Kana aithe ledu. There are new executive actions from White House. Lot of executive actions, policy changes for trade and regulatory measures open jeshindru. So ave indi annai manam vachinappudu chudale. And Northern Lights, what I've heard is, konni parts of US lo, there is a chance that Northern Lights may be visible anta. So be prepared. Maybe you can see it here. I don't know. Nen inka dan gurinchi kanukko chepta. But main endi ante, World Cup 2026 ki full ga massive security operations are underway because it is happening in US, Canada and Mexico. And you guys, I hope you guys know that FIFA is coming. FIFA is happening here. Eppudu antara June 11th ki start ayipothundi and manamu we are even Texas is having a game, so it's going to be amazing. So avanni manamu ticket aithe konukune anta cinema ledu, but nene emanta ante ticket konukone aada gusanu chusidu nenu intaku munde maatladutunde oka caller tuni. So aada konukone chuse danakante enjoy chesi anni paisalu vesukokandi manchiga happy ga group ni iskoyi manchiga chill out ayi manchiga కూల్ డ్రింక్ తాగటోళ్ళు కూల్ డ్రింక్ తాగలరు బీర్ తాగటోళ్ళు బీర్ కోసం మంచిగా హ్యాపీగా రిలాక్స్ అయితే గేమ్ చూస్తే అది వేరే ఫన్ ఉంటది. ఎస్పెషల్లీ మంచి సీజన్ ఇంత ఎండాకాలంలో ఇట్లా గల్లు గల్లుడా అనుకుంటా కూర్చున్నప్పుడు మంచి ఇట్లా మాన్సూన్ లెక్క అనిపిస్తుంది. చిల్డ్ గా కూర్చొని చిల్ అవుట్ చేస్తే అందులో మంచి గేమ్ చూస్తే ఇంకా మంచి అనిపిస్తుంది. సో గో హ్యాంగ్ అవుట్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ గెట్ ఎ నైస్ గుడ్ యునో వాట్ ఐ సేస్ గుడ్ టైమ్ విత్ ఇట్ అనమాట. ఇండియాలో ట్రెండింగ్ న్యూస్ అంటారా అదే మళ్ళీ మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ వీక్ మాన్సూన్ అంటున్నారు. సో వీఆర్ హోపింగ్ కేరళలో అయితే క్లచ్ అయిపోయిందంట మాన్సూన్స్. కానీ మనకి మన మన స్టేట్స్ లో కూడా రావాలి, వర్షాలు పడాలి. ఇట్స్ టూ హాట్. సో వీ షుడ్ గెట్ సమ్ నైస్ కోల్డ్ వెదర్ ఎవ్రీవేర్ సో దట్ మనకి మరీ ఎండ వల్ల ప్రాబ్లం కాదు. అండ్ లైక్ ఐ సెడ్ ఫీఫా వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ థర్స్డే నుంచి. అండ్ ఐ విల్ బి ఎక్సైటెడ్. నేను స్పోర్ట్స్ ఫ్యాన్ ఇన్ జనరల్. సో ఐపీఎల్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ గమ్మును కూర్చోను. ఆల్రెడీ ఎన్బీఏ చూసేస్తున్నా అండ్ దెన్ మన ఫీఫా స్టార్ట్ అయినప్పుడు ఇక మంచి సాకర్ గేమ్ చూసి ఎంజాయ్ చేస్తాం. So that's why we should all you know be sport active gundale. That is my theme anamata. And inkoti nenu emina FIFA vala gurinchi ante idu valanta reusable water bottles ni stadiums alla ban chestunnaranta endukante safety concerns dan valla din valla. So oka vela meer stadium ki nijangane ticket konukoni pothe matram reusable water bottle iskovakarani ala vadesaranta bayata. But US is doing great massive security measures, especially because it's going to be a huge crowd event. I mean mana stadium lopale gaakunda baita kuda chaala mandi chustaru pedda pedda screens la. I'm also hoping to go at least for one of them. So 48 teams, more than 1200 players, so it will be very interesting. So let us see any teams manaki 104 matches undavutrayi. So we have to see who is going to get that. Some people are saying the main legends like Messi, Cristiano Ronaldo, while the final appearance undochu ani, but we don't know, right? So let us see. Let us hope for the best. Let's have some good time. అంత లోపల మళ్ళీ ఒక మంచి సాంగ్ ఇనిద్దాం. ఇది కొంచెం ఇట్లా మనం ఇక మళ్ళీ అను మోడ్ లో ఫైనల్ గా ఎండ్ చేశారు కాబట్టి ఒక మంచి సాంగ్ ఆఫ్ ఎస్పీబి. దాని తర్వాత మన ధూమ్ ధమాక సాంగ్. ఓకే చలో ఈ పాట మంచి ఎంజాయ్ చేసినండి. ఈ పాట కూడా ఆయననే వాడింది అందరూ

ఆ పాట ఇంటుండే అట్లా గోదారమ్మ పాట ఫుల్ ఇదేయచ్చు, కానీ నాకు రిక్వెస్ట్ ఒకటి వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు ప్లే ద రిక్వెస్ట్ బిఫోర్ ఐ ర్యాప్ ఇట్ అప్. సో దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ ఆశ గారు. సో ఎంజాయ్ ఓమర్ మనిషి సాంగ్ ఫ్రమ్ రోబో. అండ్ ఫర్ ఆల్ ద లిసనర్స్, ఇది కూడా మన ఎస్పీబీ గారే వాడినరు. సో ఎంజాయ్ దిస్ సాంగ్.

డేటా ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేస్తున్నాను, కనెక్షన్ వెరిఫై చేసుకో.

That was Robo from Om Maramanishi song from Robo. ఇది మనకి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి మనము మంచిగా లాస్ట్ లో ప్లే చేయగలిగినాము. ఇంకొంచెం టైం ఉంటే నేను ఫుల్ సాంగ్ ప్లే చేయగలుగుతా. సో హర్ష గారు, నెక్స్ట్ టైం ఐ విల్ డెఫినెట్లీ ప్లే యువర్ ఫుల్ సాంగ్. అన్ఫార్చునేట్ గా ఐ నో దిస్ ఇస్ ద టైమ్ దట్ ఐ డోంట్ లైక్, బట్ వీ హ్యావ్ టు సే గుడ్ బాయ్. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోండి. లైక్ వీ కమ్ విత్ నథింగ్, వీ లీవ్ విత్ నథింగ్. ఈ చిన్న కాన్సెప్ట్ తెలిస్తే మన జర్నీ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఫన్. ఎందుకంటే మనం చాలా చిన్న చిన్న విషయాలకి చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాము. That is not worth it. Enjoy your day, live in the moment, be happy, enjoy with family, enjoy with friends, and do meaningful things. Chinna chinna pannu chesina manchiga manchiga andar kalisi undetattu chusukondi, happy memories create chesukondi, and eat good, work out and be fit. కుదిరితే పోయి మంచి సినిమా చూడండి, టైం పాస్ చేయండి, డూ ఎవ్రీథింగ్ దట్ యూ వుడ్ నార్మలీ థింక్ ట్వైస్ బిఫోర్ డూయింగ్. అవసరం లేదంత ఆలోచించొద్దు, లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. దిస్ ఇస్ అనూస్ మోటో అండ్ అనూస్ ఎస్ ఎవ్రీబడి, చిల్ అవుట్ యార్ మస్త్లో, లైఫ్ ఇస్ వన్ లైఫ్, ఎంజాయ్ కరో ఆర్ రెస్పాన్సిబుల్ రావు. ఓకే, on that note, I know this is a big weekend, so I am going to look forward for the weekend because Radio Surabhi Jatra is happening on this Sunday on June 7th at Frisco Flyers. Meer andar ranri Dallas lo unnolu lenollaki meeku mem video pampistam lekapothe ma insta lo vayi chudi cheyandi. We will have lot of updates, but ikkada manaku Dallas lo unnolu andar ranri Frisco Flyers lo. It's going to be a great event and you're going to have lots of fun. I look forward to see you. I'm going to be there and I'm going to have the best time for the whole day. Okay, it's from 8 a.m. all the way till 8 p.m. This is me, your Anu, signing off. Guys, have a great weekend. Fir milenge next Thursday. Until then, goodbye, good night, Dallas. Good night.

0: DJ Bunny Suman.
1: Radio Surabhi time check. Studio lo time 9 p.m.

0: Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.

చూసి నోడి ముందు, నువ్వెంతటి వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికి

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రెంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your cat up?

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి

0: calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
1: Immigration anagane prashnala bayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
2: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
3: I asked you to come to our place.
2: Our place, Indian cuisine.
0: Thank you for being in our journey.
4: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

ఆంధ్రదేశం రాజేశ్వరి. నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

నమ్మకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి. వన్స్ అగైన్ రేడియో సిరభి కంగ్రాచులేషన్స్.

0: Surabhi revisit. Pallu jugu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
1: Chala padabandi ga plan chesarandi ivanni.
0: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Peel Mar Indian Cafe. Thank you for being in our journey.
2: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthru istu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సలహాల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఉంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
0: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
2: రేడియో సురభి రీవిజిట్.
3: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల.
4: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
5: I asked you to come to our place.
6: Our place, Indian cuisine.

0: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రెన్నద్దా, కొంగ చిట్టి కొంగ కొంగు

கனடா தேசம் ராஜேஸ்வரி ஏழு சிறப்பு 4 சம்சாரம் பூர்த்தி சந்தர்ப்பங்க நீக்கு மீட்டியம் அந்தர்க்கு சுபாகாங்க்ஷலு అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్.
1: రేడియో సురభి రీవిజిట్. అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
2: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇన్
3: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్ మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
1: Thank you for being in our journey.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Amma Avakai Radio Surabhi. Idi oka emotion. Neen mi Bhargavi all the way from Hyderabad and chala chala happy ga undi. Andarki namaskaram and Radio Surabhi anniversary sandarbhanga na subhakankshalu andistunnanu. Telugu vallu, telugu bhasha premikulu, art and culture vitannitni drushtilo pettukoni mana telugu bhashani ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీంతో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

Hyderabad! Are you guys ready to rock and roll? I can't hear you!

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగసూడ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com /RSKOLATAM2026 So see you all at Radio Surabhi Jatra on June 7th.
1: Radio Surabhi Revisit.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్
3: శివ దివాని చాయ్ అంటే చౌరస్తానే బిజినెస్ ట్రావెల్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
0: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే
4: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
5: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chestunnanduku chaala happy ga undi. Mukhyanga మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి రేడియో సురభి ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు తెలుగుకి దగ్గర అవుతున్నారు అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్ సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్ ఇంకా 4th యానివర్సరీ కాదు ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని తెలుగు పాటని అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ

ಕನ್ನಡ ರಾಜೇಶ್ವರಿ ಏಳು ಸರ್ವೆ 4 ಸಂವತ್ಸರ ಡಿಗ್ರಿನ ಪೂರ್ತಿ చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికి.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభీ మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది,

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, held to their contracting.
3: King and Cardinal, unique Desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ. Like a talangu, like a dimiti.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: தலைப்பு. ரேடியோ சுரபி,
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachya Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatra manasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Radio Surabhi Revisit.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో క్లైమ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
6: Check out the retail global.
7: That's our water system, so you understand the right and wrong, what's a place in your life.
8: Thank you for being in our journey.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
10: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
11: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
12: Hi everyone, this is Koti, music director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthulu isthu eppudu aananda parustunna Surabhi Radio naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇప్పటి నాయక్ రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఎంగళవేదర్ సంస్థ రాజేశ్వరి. రేడియో శిలభం 4 సంవత్సరాలు విభిన్నంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ప్రసార ప్లే చేస్తే అందరికీ

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాషా ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. Radio Surabhi Revisit.
4: Beauty Confessions, A Chance to Bloom. Sakshi Jewelers.
5: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
6: Ikkada Vivid Flowers undanta ippude telisindi.
7: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
8: Law Offices of Janeta.
9: Thank you for being in our journey.
10: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం.

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
2: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative to chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
3: Hi there muffin. Nenu India Today pastry ni. Nanu ee roju pottune India Today bakery lo fresh fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one-of-a-kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ కు. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ஆகட்டுக்குண்டாம் ஓ பட்டு படுத்தாம் ரேடியோ சுரபி.
0: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: யூ ஆர் லிஸ்னிங் டு ரேடியோ சுரபி 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ best in class taste. For bookings call 972-879-7999.
5: Radio Surabhi revisit.
6: Building is cool anukoni em laavam
7: anduke value financial services undi kada.
8: Specializing in core java and es inc.
9: Fresh quality kuralu groceries with a simple online order myhomegrocers.com.
5: Thank you for being in our journey.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: celebration knowledge though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Andarki namaskaram, nenu Vivian Aditya. Radio Surabhi, America lo telugu nestam. నాలుగో సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి ఆర్జేడుగా ఉన్న వాళ్ళు టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతార్థవందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice Halim, Rumali Roti, Natukori Curries,
3: and much more.
4: Pinmar Indian Cafe.
1: Thank you for being in our journey.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: Radio Surabhi Revisit.
6: Pallu chuppu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: Chala pagadvanni apply chesarandi ivanni.
6: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natakori Curries and much more. Peen Mar Indian Cafe.
5: Thank you for being in our journey.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3

0: extra knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatra on June 7th.
1: Radio Surabhi Revisit.
2: Pallu chivvu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: Chala pagadanni ga plan chesukondi ivanni.
2: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natu Kodi Curries and much more. Feel more Indian cafe.
1: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి? తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
5: Radio Surabhi Revisit.
6: పళ్ళు చూపమంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: చాలా పగటివన్నీ అప్లై చేశారండి ఇవన్నీ.
6: స్పైస్ వేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
8: హలీం, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe. Thank you for being in our journey.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: GG3 at 919-491-4514. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే రెడ్ తీసుకో
3: రాజులాస్ కిచెన్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatra on June 7th.
6: Radio Surabhi Revisit.
7: పళ్ళు చివ్వు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: చాలా పడద్దండి, అప్లై చేశారండి ఇవన్నీ.
7: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. ఆయా హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe. Thank you for being in our journey.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatra on June 7th.
6: Radio Surabhi Revisit.
7: పళ్ళు చివ్వు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: చాలా పడద్దండి, అప్లై చేశారండి ఇవన్నీ.
7: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. ఆయా హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe. Thank you for being in our journey.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, neeku best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
7: Radio Surabhi Revisit.
8: Pallu chivvu antunna.
9: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
10: Chala pagadvanni apply chesarandi ivanni.
11: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
12: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more.
13: Be Mar Indian Cafe.
14: Thank you for being in our journey.
15: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: vibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Tick, tick. Radio Surabhi, time check. Studio low time, 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
4: Ikkada Vivek Flowers undanta ippudu telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janeta.
1: Thank you for being in our journey.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
7: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనందం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Living Confessions. A chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
3: Ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
4: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
5: Law Officers of Janeta. Thank you for being in our journey.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమిక పరోటా.
7: ఏంది బ్రో అని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
9: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
10: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Revisit.
3: Building is cool anukoni em laavam
4: anduke Value Financial Services undi kada,
5: specializing in core Java and DS Inc.
6: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
2: Thank you for being in our journey.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
7: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా చేస్తామంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: தலைக்கு கேரின் தலைக்கு கேரா ஃபைட் ரஸ் ரேடியோ சிறுபி
1: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachchindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్? మీ దగ్గర
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా కూడా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: Radio Surabhi revisit.
9: Building is cool anukoni em laabam?
10: Anduke Value Financial Services undi kada,
11: specializing in core Java and BS Inc.
12: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
1: thank you for being at our

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్.
3: ఎస్, వైరల్ అనే పాట వినే ముందు ముందే ఈ రోజు మంచి ఎనర్జీతో స్టార్ట్ చేసేద్దాం. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. బా, ఏమాట కామాట మాస్టరు. మనం జనరలీ సీజన్ షిఫ్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ కి అని చెప్పి ఇక్కడ ఇండియాలో ఉంటుంది నాకైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఫ్యాక్ట్ చెప్తూ ఉంటారు కదా, నిజంగా సమ్మర్ ఎక్కువైతే అప్పుడు కానీ వర్షాన్ని ఎంజాయ్ చేయలేం, వర్షం బాగా ఎక్కువైతే కానీ వింటర్ని ఎంజాయ్ చేయలేం, వింటర్ బాగా ఎక్కువైతే కానీ ఇంకా నెక్స్ట్ స్ప్రింగ్ ని ఎంజాయ్ చేయలేం అన్నట్టు. అలా ఏదైనా సరే ఒక ఎక్స్ట్రీమ్ తగిలితే గానీ ఇంకో దాన్ని ఎంజాయ్ చేయలేం. అండ్ ఆ ఒకవేళ అది నువ్వు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తుంది నీకు అలవాటు అయితే కనుక, అండ్ జస్ట్ లైక్ సీజన్స్ చేంజ్ థింగ్స్ ఆల్సో విల్ చేంజ్ అనేది కూడా అలవాటు చేసుకోవాలన్నట్టు. చాలా సీజన్స్ లో ఉన్న మెటఫోర్లు, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ అన్ని అర్థమైపోతుంది అనమాట నాకు. ఎందుకు అంత అర్థమవుతున్నానంటే, చెప్పా కదా నిన్న ఫస్ట్ ఎవర్ రెయిన్ పడింది ఇక్కడ హైదరాబాద్ లో, సమ్మర్ హడావిడి మామూలుగా లేదు అని చెప్పి మొన్నటిదాకా మీరు వినే ఉంటారు. సో ఈ రోజు లిటరలీ అరౌండ్ 12:30, 1:30 ఇన్ ద ఆఫ్టర్నూన్, బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫర్ మీ వెన్ ఐమ్ డూయింగ్ ద షో. సో నేను లిటరల్లీ బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకుంటే భయపడుతున్నాను అనమాట. లిటరలీ అంటే ఎంత ఎండ్ ఉంటుందో, ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడాలా లేదా అని చెప్పి. ఐ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్. ఒక చల్లటి గాలి మొహాన్ని అలా తాకినప్పుడు వచ్చిన ఆనందం, వాట్ ఆర్ రిలీఫ్ మాస్టర్, వాట్ ఆర్ రిలీఫ్, వాట్ ఆర్ రిలీఫ్ అని చెప్పి చాలా గట్టిగా హిట్టింది అనమాట అది సంగతి. సో మీకు ఎలా అయితే సమ్మర్ పీక్ టైంలో ఉందో, మాకు కూడా ఇప్పుడు మాన్సూన్ అంతే పీక్ టైంలో, పీక్ టైం మెల్లగా మూవ్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జూన్ 4th మొన్న, ఐ మీన్ నిన్నటి నుంచి ద సీజన్ ఈ స్లోలీ టేకింగ్ షిఫ్ట్ అని చెప్పి వెదర్ ఫోర్కాస్ట్ కూడా వచ్చింది అనమాట.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సర్వి జాతర. అండ్ మా రేడియో సర్వి,
3: yes, ఆ జాతర గురించి కూడా నేను మాట్లాడతాను. బట్ ఎస్, బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం ప్లే చేసి దాని తర్వాత మనం మాట్లాడదాం, ఓకేనా? సో పొద్దు పొద్దున్నే నాకు ఇలాంటి కాన్వర్సేషన్ చేసిన తర్వాత నాకు ఎందుకో లైట్ గా మండరత్నం గారు గుర్తొచ్చేస్తుంటారు. అండ్ నేను పాట ఏదో ఒకటి ప్లే చేసేయాలనిపిస్తుంటుంది అనమాట. సో రైట్ నౌ మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ సెట్ చేద్దాం. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఫ్రమ్ మండరత్నం గారు మూవీస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ This will actually take me to my school days, maybe your college days, and definitely it will make you feel like, abba, nizanga, that girl I used to follow, or that man who used to wait for me, and vibe aithe create chestundi. So beautiful, beautiful, beautiful song to start cheddam. Mellaga ala beach odna kurchuna vibe aithe vastundi.

గుడ్ బై అని చెప్పి బాధ పెట్టకు, హాయ్ అని చెప్పి ఆశ పెట్టకు. యావరేజ్ ఆటో వెనకాల ఉండి కొటేషన్ ఇట్లానే ఉంటాయి అనమాట ఇండియాలో. దే ధనాధన వినస్తుంది ఏడబ్ల్యూ మార్నింగ్ వైజ్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఒక పక్కన మా వాట్సాప్ గ్రూప్ లో రేడియో సర్వే జాతరకు సంబంధించి ప్రిపరేషన్ అసలు ఏరియాలో జరుగుతున్నాయని చెప్పి వన్ బై వన్ అప్డేట్ ఇస్తున్నారు. అసలు ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అక్కడ చేసి అక్కడ అక్కడ అక్కడ మీరు పార్క్ చేసుకుంటే బెటర్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అండ్ ఫ్రెష్కో ఫ్లయర్స్ లో మీకు ఎలాంటి వర్షాలు వచ్చినా సరే ప్రాబ్లం లేదు. ఇట్లా వన్ బై వన్ ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ సార్టెడ్ స్టెప్ బై స్టెప్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ సెట్ అన్న జోన్ లో ఉన్నారన్నమాట. సో వీటి గురించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ నాకన్నా గిరిగారు కాసేపట్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్తే ఇంకా బాగుంటుంది అండ్ ఇంకొంచెం క్లియర్ అండ్ మీకు ప్రాపర్ లోకల్ గా ఉంటుంది కాబట్టి. అండ్ బిఫోర్ దాట్ దెర్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు టెల్. జూన్ 5th ఎగ్జాక్ట్లీ ఈ డేట్ ఐ థింక్ మీరు ఇండియాలో ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు చదువుకున్నారు ఆర్ కాలేజ్ డేస్ ఉన్నాయి అనేది ఒకసారి రీకాల్ చేసుకుంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జూన్ 1st week ఈజ్ ద రీజాయినింగ్ డేట్. రీజాయినింగ్ డేట్ టు స్కూల్స్, రీఓపెనింగ్ డేట్ టు స్కూల్స్. ఎక్స్క్యూజ్ మీ, వెదర్ మారిందంటే ఇట్లాంటివన్నీ వస్తుండే అనమాట. సో రీఓపెనింగ్ డేట్ టు స్కూల్స్, రీఓపెనింగ్ డేట్ టు కాలేజెస్, అన్ని రీఓపెనింగ్ రీఓపెనింగ్ రీఓపెనింగ్ ఆ వైబ్ అంతా మనలో లిటరల్లీ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో అలాంటి రీఓపెనింగ్ మెమరీస్ గురించి ఈరోజు కొన్ని కొన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అండ్ దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ కూడా ఉంది, అది గిరిగారు వచ్చాక విల్ స్టార్ట్. అండ్ ఎస్, వన్ థింగ్ ఐ వాంట్ టు రీకాల్ ఇస్ దట్ స్కూల్ రీస్టార్ట్ అవుతుంటే 2 months లిటరల్లీ స్కూల్ క్రష్ ని చూడటానికి కొంచెం కూడా ఛాన్స్ దొరక్క ఫైనలీ తన్ని 2 నెలల తర్వాత కలుస్తున్నాను అనే ఫీలింగ్ అసలు మామూలు ఆనందాన్ని లిటరలీ గురి చేయదనమాట. అండ్ దాంతోపాటు కొత్త బుక్స్, కొత్త యూనిఫామ్లు, కొత్త పేపర్లు అండ్ కొత్త నోట్స్లు. ఇన్ఫ్యాక్ట్ మేబీ ఆ ఇయర్ స్కూల్లో ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతున్నారనే చిన్న క్యూరియాసిటీ.

ఇవన్నీ లిటరల్లీ మనల్ని ఒక్కసారిగా వెనక్కి తీసుకెళ్లి ఆహా వాట్ ఎ బ్యూటిఫుల్ డేస్ కదా అని ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి. సో మీ స్కూల్ రీఓపెనింగ్ మెమరీస్ కానీ, మీ కాలేజ్ రీఓపెనింగ్ మెమరీస్ కానీ, సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ ఒక అకాడమిక్ ఇయర్ జాయిన్ అవుతున్నప్పుడు ఎనీ ఫాండ్ మెమరీ దట్ యు వాంట్ టు షేర్ ఆర్ రీకాల్, యూ కెన్ గివ్ మే కాల్ 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. అండ్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్న ఈ పాట ఏ మూవీలోనిది అనేది మీరు గెస్ చేయొచ్చు. అండ్ ఐకానిక్ సాంగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మెమరీస్, డెఫినెట్లీ ఎవరు మర్చిపోలేరు. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

ఎస్ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం, గుర్తుకొస్తున్నాయండి. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఎస్ ఎస్ ఎస్ అండ్ నేను ఫైనల్లీ నేను పెద్ది మూవీ చూడడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ యాజ్ యూజువల్ నేను గిరి గారు ఒక ఒప్పందం అనుకున్నాం కాబట్టి జూన్ 8th మండేనే మాట్లాడదాం ఫిక్సింగ్ అనమాట. పర్సనల్లీ ఇప్పటికైతే మాత్రం ఉన్న పాజిటివ్స్ ఒకటి చెప్పేస్తా, నాకు నచ్చిన విషయాలు. డెఫినెట్లీ కుస్తీ ఎపిసోడ్ ఏదైతే ఉందో నాకైతే చాలా చాలా చాలా చాలా చాలా నచ్చింది. అంటే ద ఎఫర్ట్ కానీ అండ్ ద వే ఇట్ ఈస్ కన్సీవ్డ్ కానీ అండ్ లిటరలీ కొన్ని షార్ట్స్ లో అసలు ఎంత కష్టపడితే రామ్చంద్ గారు ఇంత బాడీ బిల్డ్ చేశారు బాబు అనే ఫీలింగ్ కానీ నాకైతే చాలా చాలా గట్టిగా హిట్ అయింది అనమాట. అండ్ ఆ 15-20 మినిట్స్ డైరెక్షన్ గానీ లేకపోతే ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం గానీ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అండ్ ఇట్ విల్ గివ్ యూ హై. అదే సంగతి. సో మీరు కనుక రామ్చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆర్ కొత్త సినిమా ఈ వారం ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఇట్ అ షాట్. అండ్ బిఫోర్ దాట్ ఒక బ్యూటిఫుల్ పాట మనం స్టార్ట్ చేసుకుని దాని తర్వాత మనం కాన్వర్సేషన్ ఎంటర్ అవుదాం. అండ్ ఈరోజు జూన్ 5th స్కూల్ రీఓపెనింగ్స్ చిన్నప్పుడు మనకి అవుతున్న టైం ఇది. అండ్ కాలేజ్ రీఓపెనింగ్స్ కానీ యూనో రీఓపెనింగ్స్ లో ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. లిటరలీ ఇప్పుడైతే డాలస్ లో సమ్మర్ కానీ చిన్నప్పుడు జూన్ అనగానే కొత్త బుక్స్, కొత్త అట్టలు అండ్ ఆ స్కూల్ క్రష్ కోసం వెయిట్ చేసే మూమెంట్స్ ఇవన్నీ మన మైండ్ లో అట్లా ప్లే అవుతూ ఉంటాయి. అలా ఏవైనా మెమరీస్ ఉన్నాయా దట్ యు వాంట్ టు రీకాల్ టుడే అని అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే మాత్రం నాకు నచ్చిన ఒక పాట తొలి ప్రేమ మూవీ నుంచి డెడికేటెడ్ టు మై స్కూల్ క్రష్. ఎస్

0: Hi, hello. I am also back along with Avinash.
1: Yes, జాతరకి ముందు రెడీ అవుతున్న జాతర వైబ్ ఇవ్వడానికి గిరిగారు వచ్చేసారు.
0: Yes, yes, yes. Traffic మాత్రం అదిరిపోతుందండి ఈ రోజు మార్నింగ్. ఎందుకో తెలియదు కానీ ఫ్రైడే రోజు ఏమో ఐ డోంట్ నో, బట్ జనాలు మాత్రం బయటకు వస్తున్నట్టున్నారు. బట్ మామూలుగా లేదనమాట, ఆల్రెడీ 7 o'clock 6:45 కి అసలు ఫుల్ లెంత్ ట్రాఫిక్ ఈ రోజు.
1: మీరు బయటకు వస్తే రండి, కానీ సిటీ నుంచి మాత్రం బయటకు వెళ్ళద్దు, ఎందుకంటే 7th మీరు మాకు ఇచ్చేస్తున్నారు డేట్ అంతే.
0: అంతేనా?
1: ఫ్రిస్కో ఫ్లయర్స్ వచ్చేస్తున్నారు, రేడియో సర్వే జాతరకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ నేను లైవ్ లో చూస్తుంటాను ఇండియా నుంచి.
0: అబ్సల్యూట్లీ. ఇందాక మనం విన్న గబ్బర్ సింగ్ పాట, అది రాసింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఒక్క జరడంత కప్పు కోసం వరల్డ్ కప్లు జరుగుతాయంట అండి. ఏం రాశారండి ఆయన మాత్రం? జానడి కప్పు కోసం వరల్డ్ కప్ ఆడితే ఇంకేముంది చెప్పండి. కానీ
1: చాలా అంటే ఇన్ఫాక్ట్ సిరివెన్నెల గారు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అన్నారంట, అసలు అలా ఎలా మెటఫర్స్ అండి, ఇప్పుడు జనరల్లీ ఒక దాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయడం కదా లిరిక్స్ అంటే.
0: కరెక్ట్.
1: కానీ అసలు అలాంటి ఐటమ్స్ ఎలా కంపేర్ చేసావు దేవి అని చెప్పి సిరివెన్నెల గారు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారండి ఈ పాట విన్నారు.
0: ఈ పాట గురించి వడ్డేపల్లి శ్రీనివాస్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు పాడిన ఆ పాటతో బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మన డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విల్ కంటిన్యూ.
1: ఎస్,
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
6: Sure.
4: How many people are we expecting? 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
6: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఆల్ రైట్ అవినాష్ గారు,
2: అసలు జూన్ 5th అంటే నేను మామూలుగానే మన షోలో నాస్టాల్జియా 2 స్పూన్లు షుగర్ ఎక్కువే ఉంటుంది, బట్ ఈ రోజు జూన్ 5th అనగానే నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లిటరలీ చాలా మటుకు నా స్కూల్ రీఓపెనింగ్ డేట్స్, నా కాలేజ్ రీఓపెనింగ్ డేట్స్ అన్ని జూన్ 5th.
1: ఓకే, నాకు గుర్తున్న స్కూల్ రీఓపెనింగ్ డేట్ జూన్ 4th, ఒకరోజు అటు ఇటు. ఖచ్చితంగా జూన్ 3 తారీఖు వస్తుందండి, 7 మొదలయ్యేది అనమాట, ఎందుకంటే రేపటి నుంచి స్కూల్ కాబట్టి.
2: సో అంటే లిటరల్లీ ఆ వారం అంతా భలే ఉండేదండి, మజా మజాగా. కొత్త బుక్స్ కొనుక్కోవడం, మళ్ళీ అది ఒకవేళ స్కూల్లో రేట్ ఎక్కువ అవుతుందంటే, దగ్గరలో మా ఊర్లో సొసైటీ అని ఒక ప్లేస్ ఉండేది అనమాట,
1: మా ఊర్లో కూడా
2: ఆ సొసైటీ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ₹15 అంటే, స్కూల్లో కనుక నోట్బుక్ కనుక ₹25 ఉంటే ఆ సొసైటీలో 13-14 ఉండేది. అక్కడ బుక్స్ కొనుక్కొని వచ్చి, అట్టలు కొనుక్కొచ్చి, అసలు అవన్నీ మనమే వేసుకుని, మళ్ళీ ఒక షూ మార్ట్కి వెళ్ళి షూ కొనుక్కుంటే వాడు స్టిక్కర్లు ఫ్రీ ఇచ్చి.
1: అవును, షూ మార్ట్కి వెళ్ళి షూ కొనుక్కుంటే వాడు స్టిక్కర్లు ఫ్రీగా ఇచ్చేది మనకి. ఎక్సలెంట్ నాస్టాల్జియా ఇది మాత్రం. అసలు ప్రతి ఒక్కళ్ళకు ఉండే ఉంటుంది. మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యారా, లేదంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి మాట్లాడాలనుకుంటున్నారా? చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అది. దానికి సంబంధించిన థీమ్ లో కూడా మనకు మంచి పాటలు ఉన్నాయి. ఈరోజు ప్రీలీడ్ ద్వారా మనం ఆ పాటలు ఏందో పసిగట్టేద్దాం, శ్రోతల అభిప్రాయాలు కూడా తీసుకుందాం. అవినాష్ గారు, తప్పకుండా.
2: సో నాకు ముందు జాతర గురించి ప్రిపరేషన్స్ అలా లైట్ గా ఒక 2 మాటలు చెప్పండి, నిజంగా ఫోమ్ అవుతుంది నాకు.
1: 100% జాతర గురించి ప్రిపరేషన్స్ అన్ని, ఆల్ ప్రిపరేషన్స్ ఆర్ డన్ అండ్ మనకి ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్, ఇండోర్ ఈవెంట్ సెంటర్ లో జరగబోతుంది. మీ అందరికీ తెలిసిందే, ఎల్లుండి జూన్ 7 2026 ఉదయం 8 గంటలకి సీతారామ కళ్యాణం తర్వాత మన యాక్చువల్ కార్యక్రమాలు మొదలైపోతాయి. బట్ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా, మన అమెరికా తెలుగు అసోసియేషన్ వారు, వారి సౌజన్యంతో సీతారామ కళ్యాణం జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఇంకా మన జాతర మన వైబ్ లోకి వెళ్లిపోతాం అనమాట. అక్కడ ఫుడ్ బూత్స్, వెండర్ బూత్స్ గాని, ఇంకా మన జ్యోతి ప్రజ్వలంతో మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా సరే జ్యోతి ప్రజ్వలంతో స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే కార్యక్రమాలు ఆల్ ద వే టిల్ ద ఎండ్, మనకి గ్రాండ్ ఫినాలే అని చెప్పి ఒక గ్రాండ్ రివీల్ కూడా ఉండబోతుంది. సో ఏ ఒక్క ఈవెంట్ ను కూడా మిస్ కావద్దు. అండ్ మధ్యలో మనకి మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్, అలాగే క్రికెట్ ట్రివియా, హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ గేమ్ కి సంబంధించిన ఫైనల్స్ కూడా జరుగుతాయి. ఇంకా చాలా ఎక్సైటింగ్ యూనో ఈవెంట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో లైన్డ్ అప్. వీ హ్యావ్ సెలబ్రిటీ రికగ్నిషన్ అవార్డ్స్ యాజ్ వెల్ అండ్ ఆర్జే వినింగ్ అవార్డ్స్ యాజ్ వెల్.
2: లాస్ట్ మినిట్ లో మనం రిగ్గింగ్ చేయొచ్చా గిరిగారు, మనకి అవార్డులు రావడానికి?
1: అక్కడ ఈవీఎంలలో భద్రపరిచినాయి, స్ట్రాంగ్ రూమ్ లో స్ట్రాంగ్ గా 2 తాళాలు వేసినాయి, ఒక తాళం కూడా కాదు.
2: అయ్యో అయ్యో,
1: కాలర్ వస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. లుక్స్ లైక్ వాళ్ళ వారి కాల్ డిస్కనెక్ట్ అయిందండి, మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేయొచ్చు. సో దోస్ వర్ ద మినీ డీటెయిల్స్ అబౌట్ జాతర అనమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అవినాష్ గారు అన్నట్టుగా రిగ్గింగ్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు, ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ 2 తాళాలు వేసింది అనమాట.
2: కొంచెం బాధాకరంగా, బట్ లాస్ట్ మినిట్ లో అదేంటది, ధోని బ్యాటింగ్ వచ్చినప్పుడు సిక్సర్ కొట్టినా కొట్టకపోయినా ధోని అని వచ్చినట్టు, అక్కడ అవార్డ్స్ టైమ్ లో మేము గెలిచినా గెలవకపోయినా గిరి గారి పేరు నా పేరు అరౌండ్ ప్లీజ్.
1: నాకు ఈసారి డిపాజిట్ కూడా వస్తుందా, అది నాకు డౌటే ఉందిలేండి. అది విషయం, జోక్స్ అపార్ట్. బట్ యా, దీస్ ఆర్ ఆల్ ద ఈవెంట్ దట్ ఆర్ లైన్ అప్ ఎట్ యునో జాతర. సో జస్ట్ కమ్ డౌన్, ఇట్స్ ఎ ఫ్రీ ఈవెంట్ అండ్ ఫ్రీ పార్కింగ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ పార్కింగ్ హ్యాజిల్ ఉండదు, ఎందుకంటే ఇండోర్ లో చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఇబ్బంది లేకుండా ఈసారి జాతరని మనం విజయవంతంగా కంప్లీట్ చేసుకుని మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం.
2: సంవత్సరం మొత్తంలో ఒకే ఒక్క ఛాన్స్ మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ని కలిసి, రోజంతా వాళ్ళు మన పక్కనే ఉంటారు, సో వచ్చేసేయండి అంతే.
1: కరెక్ట్, అబ్సల్యూట్లీ. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్. అవినాష్ చాలా మంచి థీమ్ పట్టుకొచ్చారు ఈరోజు, దానికి సంబంధించిన ఒక ఇటీవల మధ్యగా, ఇటీవల అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఒక సినిమా నుంచి ఒక ప్రీలూడ్ ప్లే చేస్తా. ఇది ఎందుకు ప్లే చేస్తున్నా అనేది మనం మాట్లాడుకుందాం. ఇది ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ డే కి రిలేట్ అయి ఉంటుంది కదా.
2: డెఫినెట్లీ అండి.
1: యా, సో ఈ ప్రీలూడ్ ప్లే చేస్తే అసలు ఇది ఏ పాట, ఏ సినిమా, ఇందులో ఉన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి సంబంధించిన థీమ్ మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పండి. స్టూడియో నంబర్ 972-636-1966. లెట్ మీ ప్లే దిస్ ప్రీలూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

0: అదన్నమాట ప్రిల్యూడ్. అసలు ఒక రేంజ్ లో హై వచ్చేసింది కదా ఆల్రెడీ.
1: గిరి గారికి ఫేవరెట్ యాక్టర్ అయినా ఆయన ఆయన పాట వింటే చాలా ఎనర్జీ ఎక్కడికి వెళ్తారు.
0: 100% లెట్స్ ప్లే వన్ మోర్ టైమ్. వాట్ సాంగ్ ఇస్ దిస్? అండ్ దీని తర్వాత మనం మాట్లాడదాం. లెట్ మీ ప్లే దిస్ ప్రిల్యూడ్ వన్స్ అగైన్.

0: సరే, మన శ్రోతలు అలా ఆలోచిస్తూ ఉంటారు. సో మనం యాక్చువల్లీ సినిమా గురించి కూడా మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడలేదు నేను ఈ సినిమా గురించి.
1: మాట్లాడాలండి, యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే మెయిన్ స్ట్రీమ్ లో ఓ హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ విషయంలో పెట్టడం అనేది ఇట్స్ రియలీ గుడ్ థింగ్.
0: యా యా, 100%. అండ్ ఆల్సో యునో సపోర్టింగ్ మన పక్కనున్న బెనర్జీ గానీ లేకుంటే అజయ్, అసలు ఫెరోషియస్ అన్నమాట. గ్యాంగ్ గ్యాంగ్ ఫెరోషియస్ ఉంటారు ఈ సినిమాలో. అండ్
1: మనం ఎక్కువ చెప్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేస్తారని భయంగా ఉన్నారు.
0: యా, సినిమా పేరు అడగట్లేదు కదా అసలు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి ఈ పాటకి సంబంధించి అసలు ఏంటి, అసలు అది అక్కడ మనం అడుగుతున్నది. సో మీకు ఏదైనా సారూప్యత తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. 9726361966. వీ విల్ టాక్ టు యూ ఐదర్ ఆన్ ఎయిర్ ఆర్ ఆఫ్ ఎయిర్. అండ్ మరి పాటను కంటిన్యూ చేస్తూ మనం కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఎస్

0: అలా రియల్ టైమ్ లో జరుగుతుంది అసలు సంతకాలు పెట్టించుకోవడం?
1: అయ్యో అవుతాయండి, కొన్ని కొన్ని పాపులర్ కమర్షియల్ సినిమాలు ఈ మధ్య చూస్తుంటే రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ వింటుంటే
0: ఖచ్చితంగా జరుగుతుంది. సినిమాలో చూపించినట్టు కాకుండా ఆ స్కెచ్లు వేరే ఉంటాయంట. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పారు, అనంతపూర్ అటు సైడ్ ఫ్రెండ్స్. సో సినిమాలో చూపించినట్టు కాదు కానీ ఖచ్చితంగా ఐ మీన్ ధమకిలియడం, సంతకాలు పెట్టించుకోవడం మాత్రం జరుగుతుంది ఖచ్చితంగా. యా, సో ఇప్పుడు చెప్పండి ఇంకా ఈ పాట గురించి మనం ఇచ్చేద్దాం ఇన్ఫర్మేషన్.
1: ఇన్ఫర్మేషన్ ఏంటంటే బేసిక్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ప్రకృతి ప్రేమికుడు. సో బికాస్ ఇట్స్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, సో ఆయన మొక్కల్ని ఎంత ప్రేమిస్తాడంటే సమాజానికి ఎంత ప్రేమిస్తాడు అని చెప్పి మోహన్ లాల్ గారు ఆయన తీసుకెళ్లి ఆ గ్యారేజ్ లో జాయిన్ చేస్తారు. సో అందుకని వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు దీని గురించి మనం మాట్లాడుకుంటాం.
0: సూపర్ సూపర్. మొక్కల గురించి, వాటి గురించి మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి, నిన్న మనకు జరిగిన డ్రైవ్ టైమ్ లో రాజేశ్వరి గారితో పాటు, శిరీష గారితో పాటు వల్లెంవారి ఫార్మ్స్ చైర్మన్ అండ్ సీఈఓ మన వారు కూడా వచ్చి మాట్లాడారన్నమాట. శశికాంత్ వల్లెం గారు వచ్చారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ దాట్ స్టాల్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ యునో స్టాల్స్ ఇన్ అవర్ జాతర కాబోతుంది అవినాష్.
1: అండ్ నాకైతే వల్లెంవారి ఫార్మ్స్ ఎస్పెషల్లీ వాళ్ళ మ్యాంగోస్ గానీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వెజిటబుల్స్ గురించి కానీ, మన వాళ్ళు చేసే వెయిటింగ్ గురించి విన్నాక నాకు అసలు నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ వచ్చింది.
0: ఇంకో క్యూరియాసిటీ అయిన విషయం చెప్పనా మన శ్రోతలకు కూడా? ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతల కోసం అక్కడ లైవ్ ఆవకాయ పచ్చడి ఉండబోతుంది లైవ్.
1: ఓకే, ఫస్ట్ అయితే నేనే ఉండేవాడిని. అంటే అది ఉంటుంది కదండి దేశమొదటి సినిమాలో, వేడి వేడి అన్నంలో బయట గా నెగ్గేసి తింటే అలాంటి ఫీలింగ్ వస్తుంది.
0: మళ్ళీసారి చెప్పండి, కరెక్ట్ అలర్జన్ టైప్ లోనే చెప్పినట్టున్నారు.
1: కోవేశ్వర్లుగా చెప్తారన్నమాట. వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి తగిలించి కొత్త ఆమెకి కలుపుకొని
0: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు మీకు మిమిక్రీ స్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: లేదండి, అంటే ఏమో చిన్నప్పటి నుంచి నాకు వాయిస్ లో వినడం అది పట్టడం అలవాటు అయిపోయింది. సంథింగ్ లైక్ ఇన్హెరెంట్ స్కిల్ ఏమో అంతే.
0: వెరీ నైస్. అవినాష్ గారి మిమిక్రీ స్కిల్ గురించి మీరేమనుకుంటున్నారు స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా జనతా గరాజ్ సినిమాలో నుంచి నేను ప్లే చేసిన పాట దేనికి అనంటే, బేసిక్ గా రిలేషన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు జనతా గరాజ్ మూవీలో ప్రకృతి ప్రేమికులు అన్నమాట. ప్రకృతి అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి?
1: అవును,
0: అసలు నేచర్ గానీ లేకుంటే మీరు వైజాగ్ కాబట్టి బహుశా మా లాగానే హైదరాబాద్ ఎప్పుడు చూసిండ్రు, అలాగే మీరు బుర్రాకి వ్యవసాయ అవన్నీ ఎన్నిసార్లు పోయినా నాకు తెలీదు.
1: కానీ ఒకటి మాత్రం నిజమండి, అంటే ఇప్పుడు ఇప్పుడైతే మనం మొక్కలు పెంచుకోవడానికి ఒక పెద్ద, అంటే ఐ డోంట్ నో ఇన్ డాలస్ గానీ, చిన్నప్పుడు వెనకాల ఒక పెరడు ఉండి అందులో అన్ని ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ పెంచుకుంటూ మనకు కావాల్సిన మనమే గ్రో చేసుకుంటూ అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉండి ప్రాపర్ గాలి వచ్చే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మన వాళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీస్ అని ఎక్కడో 13th floor లో 14th floor లో మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేస్తా, అదేమో కుదరదు.
0: అది కుదరదు అసలు, దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అక్కడ మొక్కలు పెరగవు కూడా బేసిక్ గా, అది దట్ ఇస్ నాట్ ద ఎన్వైరన్మెంట్. మొక్కలు పెరిగే ఎన్వైరన్మెంట్ అది కాదు కదా, యూనో.
1: ఎస్,
0: బట్ సొంత ఇల్లు ఉండి, ఇక్కడ డాలస్ లో మాత్రం సొంత ఇల్లుండి కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్యాక్ యార్డ్ లో ఏదో ఒక ముక్క పెంచుతూనే ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ మన జట్టు సభ్యురాలు, మన రీసెంట్ గా జాయిన్ అయిన శ్రీకాంత్ గారు ఉన్నారు కదా, వారి బ్యాక్ యార్డ్ లో అసలు చాలా మొక్కలు ఉంటాయంట. చాలా సార్లు షేర్ చేసుకున్నారు ఆ విషయం, మేము ఎప్పుడు చూడలేదు కానీ, బట్ షీ మెన్షన్ లాట్ ఆఫ్ టైమ్స్.
1: నైస్. సో మీరు కూడా బ్యాక్ యార్డ్ లో మంచిగా మొక్కలు పెంచుతూ, బెండకాయ కాచిందండి, టమాటా పండిందండి అని అలాంటి బ్యాచ్ అయితే గనక మాకు కూడా కాల్ చేయండి.
0: అలాంటి బ్యాచ్ అయితే గనక ఏంటి, డాలస్ లో అసలు మీకు ఎంత మంది ఉంటారో అలాగ తెలుసా? యూ కాంట్ బిలీవ్. రోజుకి ఒక కూరగాయ బయటకు వస్తుంది అన్నమాట బ్యాక్ యార్డ్ నుంచి, అంత నేనైతే గ్యారంటీ.
1: సో అలాంటి ప్రకృతి ప్రేమికులందరూ ఒక కాల్ చేసేయండి, 9726361966 ఇస్ అవర్ కాలింగ్ నెంబర్.
0: యా, షేర్ యువర్ థాట్స్ ఆన్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఆల్ రైట్, సో నెక్స్ట్ నేను ఒక పాట లైన్అప్ చేశాను. ఈ పాట ఎందుకు లైన్అప్ చేశాను అనేది కూడా చెప్తాను నేను తర్వాత. ఓకేనా? లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డాడీ సినిమా నుంచి ఈ పాట వినేద్దాం, చంద్రబోస్ గారి రచన.

డాడీ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. ఈ పాటలో నాలుగైదు ప్రత్యేకతలుంటాయి అవినాష్ గారు. ఆల్ రైట్, సో ఈ పాటలో 4-5 యూనో వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే పాట రాసిన విధానం ఒకటి, బాంబులు లేని జగతిని చూద్దాం అనేలోపే మన దగ్గర ఒక 70-80 బాంబులు పేలిపోతున్నాయి బయట. సో అంత ఆశావహ దృక్పథంతో రాస్తున్నా సరే బయట ప్రపంచం మాత్రం వేరే విధంగా ఉంది. అన్ఫార్చునేట్లీ, ఆడు ఆడించు, పాడు పాడించు, నవ్వు నవ్వించు, నడువు నడిపించు అని చెప్పి మన చంద్రబోస్ గారు మనకు మంచి లిరిక్ అందించారన్నమాట. అది విషయం. ఒకసారి మనం ట్రాఫిక్ అప్డేట్ చూసుకుందాం. ఇందాక నేను అన్నట్టుగా మేజర్ హైవేస్ మాత్రం బిజీగా అనిపిస్తుంది. 635 అండ్ ఇంటర్స్టేట్ 35 లో కూడా బిజీ ట్రాఫిక్ కనిపిస్తుంది, కొంచెం స్లో మూవింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ కపుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ హియర్ అండ్ దేర్ విచ్ ఇస్ క్వైట్ కామన్ ఫర్ డాలస్ మెట్రో ఆర్ ఎనీ అదర్ మెట్రో ఆ మాటకు వస్తే. అండ్ దెన్ యూనో రెస్ట్ ఆఫ్ ద 121 కానీ అవి కానీ కొంచెం స్లో మూవ్మెంట్ ఉన్నా బట్ హాల్టెడ్ ట్రాఫిక్ అయితే కనిపించట్లేదు. మరి మీరు లైవ్ ట్రాఫిక్ లో ఉంటే మీరు కూడా మాతోటి పంచుకోవచ్చు. లెట్స్ ప్లే అనదర్ లింక్ ఉన్నారా అవినాష్? ఆల్రైట్, సో నేను ఇంకొక పాట ప్లే చేస్తా. అండ్ ఈ పాట తర్వాత మనం బ్రేక్ నుంచి వచ్చినాక ఈ పాటకి మన

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ మనం టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాము. స్టూడియోలో సమయం 8:03. మీరు వింటున్నారు TFW మార్నింగ్ వైబ్స్, మై సెల్ఫ్ అండ్ అలాంగ్ విత్ అవినాష్ యాజ్ వెల్. వైల్ అవినాష్ ఇస్ ఆన్ ఏ క్విక్ 2 మినిట్ బ్రేక్, నేను మీతో మాట్లాడుతూ పాటల్ని పంచుకుంటూ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా మీ అభిప్రాయాలను కూడా పంచుకోవాలి అని అనుకుంటే స్టూడియో కాల్ చేయండి 9726361966. అలాగే రేడియో సురభి జాతర వైబ్ లో ఉన్నాము. అండ్ DFW మార్నింగ్ వైబ్స్ లో బిఫోర్ ద జాతర, దిస్ విల్ బి ద ఫైనల్ ఎపిసోడ్, మై సెల్ఫ్ అండ్ అవినాష్ మీ ముందు తీసుకొస్తున్నా. దీని తర్వాత కూడా రెగ్యులర్ గా యథావిధిగా రేడియో సురభి కార్యక్రమాలు DFW వైబ్స్ కొనసాగుతాయి. బట్ ఈ రోజు మనం మంచి ఎనర్జెటిక్ వైబ్ లో ఉండిపోదాం. అండ్ ఎనర్జీ అనగానే ఆబ్వియస్లీ ఇందాక మనం అన్నట్టుగా జూనియర్ NTR అండ్ నాకు గుర్తొచ్చే ఇంకొక సింగర్ దలేర్ మెహందీ గారు. అసలు ఎంత ఎనర్జీ ఉంటుందంటే ఆయన పాటలలో మామూలుగా ఉండదు. అండ్ జూనియర్ NTR గారు ఎలాగూ ప్రకృతి ప్రేమికులు కాబట్టి మంచి మంచు కొండలలో మంచులో చిత్రీకరించిన ఈ పాట వినేద్దాం. ఇది ఏ సినిమాలో పాట తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 9726361966. ప్రీలీడ్ అయితే ప్లే చేస్తా. ఇది ఏ పాట, ఏ సినిమాలో చెప్పండి.

అంతవరకు ప్రీల్యూడ్, అంతవరకే ప్రీల్యూడ్. అండ్ లెట్ మీ జస్ట్ రీప్లే దట్ వన్స్ అగైన్. ఇది ఏ పాట? ఫస్ట్ లైన్ పాట. మీకు తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి.

ఆలోచిస్తుండండి. ఈలోపు జాతర గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము. ఇంకా ఫైనల్ మినిట్ ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే admin@radiosurabhi.com కి క్విక్ గా ఇమెయిల్ చేయండి, మీకు రావాల్సిన సమాచారం రాబోతుంది. అలాగే ఏటుబి వారు దే ఆర్ బ్రింగింగ్ అవుట్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ విత్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ అండ్ అదర్ థింగ్స్ విత్ రిగార్డ్స్ టు దేర్ డిషెస్. దే ఆర్ ఆల్సో కమింగ్ అవుట్ విత్ యునో మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ అండ్ పికిల్స్ యాజ్ వెల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కనెక్ట్ విత్ ఏటుబి అడియార్ ఆనంద్ భవన్, a2btexas.com ఆర్ కాంటాక్ట్ 214-872-2345. బాద్షా చిత్రం నుంచి దాలేర్ మెహందీ అండ్ రనైనా రెడ్డి గారు పాడిన ఈ పాట ఇప్పుడు మనం వినేద్దాం. లెట్స్ లిసన్ టు దిస్ మోస్ట్ ఎనర్జెటిక్ సాంగ్.

0: ఆల్ రైట్ మనం విన్న పాట జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ కాజల్ అగర్వాల్ నటించిన ఏ చిత్రం అవినాష్ గారు?
1: బాద్షా మూవీ నుంచి బంతిపూల జానకి గారి బంతి ఫిలాసఫీ తెలుసా అండి మీకు?
0: తెలీదండి, ఆ ఫిలాసఫీ నాకు తెలియదు. కానీ దాలేర్ మెహందీ గారు బంతిపూల జానకిని ఎలా బలుపుతారో మాత్రం తెలుసు. బంతిపూల జానకి అణ అది
1: గారు ఇందులో కాజల్ గారు అసలు బిడుగు పిలిచి చెప్తారన్నమాట, జీవితం అనేది బంతి లాంటిది, కొడితే ఎంత త్వరగా ఎంత కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది. ఇలా ప్రతి దాన్ని బంతికి రిలేటెడ్ గా చెప్తా ఉంటారు అన్నమాట
0: ఆవిడ. అవును కదా సినిమాలో.
1: ఎస్, శ్రీనువైట్ల గారు అసలు 40 మంది క్యారెక్టర్లు ఉండే, 40 మందికి 40 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ గుర్తుండిపోయేలాగా ఒకప్పుడు పీవీ గారు లాగా ట్రై
0: చేశారు. ఎపిక్ డైరెక్టర్ అనమాట వన్స్ అపాన్ ఏ టైమ్. ఎందుకు మరి తను తర్వాత తీయలేదు సినిమాలు, మరి మీకు ఐడియా ఉండే ఉంటుంది. బట్ అంటే సడన్ గా ఒక్క సినిమా రెండు సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత కంప్లీట్లీ అసలు పిక్చర్ లోనే లేరు శ్రీనువైట్ల గారు, ఎందుకో మరి?
1: అంటే మధ్యలో టైం తీసుకుని మన గోపిచంద్ గారితో వేశారు, అది కొంచెం డీసెంట్ గానే ఆడింది. అంటే బడ్జెట్ వాడెడ్ డీసెంట్ గానే ఆడిందట.
0: సో డాలస్ లో అయితే మాత్రం మన శ్రీను వైట్ల గారికి కనెక్ట్ అయిన ఆడియన్స్ లిజనర్స్ చాలా మంది ఉన్నారు ఆయన కామెడీ టైమింగ్ కోసం.
1: ఎగ్జాక్ట్లీ, ఇప్పటికీ వెంకీ సినిమా మనం బిర్యానీ చేసుకుంటున్నాం లేకపోతే సాంబార్ తింటున్నా చూడటం ఒక ఆనందం.
0: అసలు ఆ ట్రైన్ కామెడీ ఏంటండి, వాళ్ళు ఎప్పుడు చూసినా సరే అది నవ్వు
1: వస్తుంటది అనమాట.
0: ట్రైన్ కామెడీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే చాలా ఆటోమేటిక్ గా స్మైల్.

0: చేస్తా అనమాట ఫేస్ లో.
1: మీరు మీరు ఎలా అంటున్నారండి అండి, మీరు ఎలా అంటున్నారండి, మీరు ఎలా కాదండి, నాలుగు మడతపెట్టి అప్పుడు కొట్టాలండి.
0: అది దాంట్లో పిల్లగాడు మంచి నీళ్ళు తాగంటే తాగడు, కోకు లేదు కల్పించిన తర్వాత అప్పుడు తాగుతాడు.
1: చిన్న పిల్లగాడు
0: ఒకే కావాలి. ఓ గాడ్, అది యూనో శ్రీను వైట్ల గారు బ్రహ్మాండ ఆయన సినిమాలు అందించారు మనకి. అండ్ ఇందాక నేను మంచిగా మన దాలేరు మెహందీ కాదు అనా బలుకుతారు అనమాట, నా బలకలేరు నా జానకి దేనికి అది. ఆల్ రైట్ ఆల్ రైట్, సో జోక్స్ అపార్ట్ చెప్పండి ఇంకా ఇంకా విశేషాలు.
1: ఈరోజు మనం ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఒక స్పెషల్ చేస్తున్నాము, అండ్ టాలీవుడ్ హీరోస్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఏ సినిమాల్లో ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడారు అనేది మనం మాట్లాడుతున్నాం. అండ్ ఇందాక కలేజ సినిమా నుంచి ఒక పాట ప్లే చేసాం.
0: ఆ పాటకి అసలు ఏంటి సంబంధం చెప్పండి, టాక్సీ ప్లే చేసాం.
1: బేసిక్ గా సినిమా లాస్ట్ లో తెలిసే విషయం ఏంటి, ఒక ఊరు ఊరంతా ఒక పొల్యూటెడ్ వాటర్ తాగి చనిపోతుంది. సో ఆ పొల్యూటెడ్ వాటర్ తాగకుండా గ్రామాన్ని ఎలా కాపాడాడు అనేది కలేజ థీమ్.
0: ఓ వావ్, ఓకే. సో సినిమాలో అంత డీప్ గా ఆలోచించారా జనాలు?
1: అంటే దేవ మనుష్య రూపిణ బేసిక్ గా అది ఆలోచించడానికి పదేళ్ళు పట్టింది అండి, అందుకే ఇట్లా వాళ్ళది అప్పుడు సినిమా.
0: ఎగ్జాక్ట్లీ, అండర్ రేటెడ్ మూవీ ఎందుకు అయిపోయింది అంటే ఇట్లా యూనో ఇట్లాంటి ఇన్నర్ థీమ్స్ ఉంటాయి అనమాట లోపల.
1: అది సో ఆన్ ద ఫేస్ ఉన్న ఒక థీమ్, అండ్ లిటరల్లీ మెగాస్టార్ చిరంజీవి గారి కమ్ బ్యాక్ ఫిల్మ్, అండ్ లిటరల్లీ వాటర్ గురించి మాట్లాడుతూ వాటర్ ఇంపార్టెన్స్ ని మాట్లాడిన ఒక సినిమా ఖైదీ నెంబర్ 150.
0: ఎస్, ఆ చిత్రం నుంచి ఒక పాట విందాము. అండ్ ఆ సినిమాలో ఉన్న ఎన్విరాన్మెంట్ కనెక్షన్ ఏందో కూడా మనం చర్చించుకుందాం. మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలి అని అంటే స్టూడియోకి కాల్ చేయండి, ఆర్ మీకు ఇలాంటి సినిమాలు ఇలాంటి మా లిస్ట్ లో మాకైతే ఉంటాయి, ఒకటి రెండు పెట్టుకొని వస్తాం. బట్ యువర్ ఇంటరాక్షన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, సో కాల్ టు ద స్టూడియో 9726361966. హరిహరన్ గారు అండ్ శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట ఇప్పుడు మనం వినేద్దాం. లెట్స్ లిసన్ టు దిస్.

0: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
1: నా పేరు శివ అండి. శుభోదయం. ఎలా ఉన్నారు?
0: శుభోదయం శివ గారు, నేను బాగున్నా అండి. నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు. అవినాష్ గారు ఉన్నారా? యా, లుక్స్ లైక్ తను అవే ఉన్నాడు.
1: అవినాష్ గారు
0: చెప్పండి సార్.
1: అవినాష్ గారు
0: కొంచెం
1: ప్రోగ్రామ్ వింటా ఉన్నారండి. చెప్పి డైలీ చేశాను.
0: నో ప్రాబ్లం, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి.
1: ఇందాక మీరు అవినాష్ గారితో మాట్లాడుతున్నట్టు మంచి పూల జానికి అది పాట ఉంది కదండి.
0: అవునండి.
1: దానిలో కాజల్ చెప్పేది మంచిని గోడకేసి కొడితే వెనక వస్తుందని ఉంది కదా.
0: రైట్ రైట్.
1: దానిలో మంచి గుడ్ ఫిలాసఫీ ఉందండి.
0: తప్పకుండా షేర్ చేయండి సార్.
1: మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ మనం ఎలా అయితే ఎగ్జిబిట్ చేస్తామో అదే వేలో రిఫ్లెక్ట్ అవుతుంది.
0: ఇప్పుడు
1: మీరు కోపంగా అగ్రెసివ్ గా ఏదైనా డిసిషన్ తీసుకున్నారనుకోండి, ఆ రిజల్ట్ కూడా అగ్రెసివ్ గానే ఉంటుంది.
0: మోర్ ఆర్ లెస్. యెస్, అబ్సల్యూట్లీ.
1: ఇట్ మైట్ బి యూస్ఫుల్ ఆర్ ఇట్ మైట్ బి రివర్సిబుల్.
0: కరెక్ట్ అండి.
1: సో అందుకే మనం అది ప్రశాంతంగా ఆలోచిస్తూ తీసుకున్నాం అనుకోండి, దాని రిజల్ట్ ఇంపాక్ట్ అనేది ఇంకో రకంగా ఉంటుంది. సీ, సమ్ టైమ్స్ ఏంటంటే ఎస్, అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవాలి, కానీ ఎంత అగ్రెసివ్ లో మనం డెసిషన్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనం బాల్ ని ఇసిరేయడానికి ఎంతైతే ఫోర్స్ వాడతామో ఆ ఫోర్స్ ను బట్టి రిఫ్లెక్షన్ ఎలా అయితే ఉంటుందో, ఇన్ ద సేమ్ వే మన ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము, ఎలా కంట్రోల్ చేస్తాము, ఏ ఫోర్స్ తో దాన్ని యూజ్ చేస్తాము అనేది లైక్ ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఆ పాటలో.
0: సో
1: పాట బాగుంది, డాన్సులు బాగున్నాయి, స్టెప్పులు బాగున్నాయి కాబట్టి
0: మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అసలు అల్టిమేట్ చాలా బాగుంది. రెండు లైన్లలో సింపుల్ గా అసలు భలే చెప్పారండి, చాలా బాగా చెప్పారు మీరు. అండ్ దట్ ఈస్ ట్రూ, యునో, ఇఫ్ యూ అప్లై టు ది లైఫ్ కాన్సెప్ట్స్ విచ్ ఇస్ ట్రూ ఇన్ మోర్ ఆర్ లెస్ ఇన్ ఆల్ ఎనీ ఆఫ్ ది ఆస్పెక్ట్, మీకు ఎమోషన్ లో తీసుకున్న నిర్ణయాలు గానీ లేకుంటే ఏదైనా గానీ కొంచెం ఆవేశంలో ఎమోషన్ లో తీసుకునేటివి కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. బ్యూటిఫుల్ గా చెప్పారండి శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి.
1: షూర్ అండి.
0: ఎనీ సాంగ్
1: ఖైదీ నంబర్ 150 కూడా టాపిక్ అది కూడా బాగుంటుందండి.
0: తప్పకుండా. యా, సో అది
1: వాటర్ ప్రాబ్లం అది ఇది అని చెప్పి మాట్లాడతారు గానీ, సో ద ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఈస్ మనం ఈ కార్పొరేట్ కల్చర్ లేక ముందర మనం, ఎందుకంటే మనం ఆల్వేస్ విషయ లైక్ మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు అయితే ఒకప్పటి తరం వాళ్ళు 100 సంవత్సరాలు ఉన్నారు, 150 సంవత్సరాలు ఉన్నారంటే we have to consider few facts. ఏంటంటే అప్పుడు ఈ మిషనరీ లేవు, ఆటోమేటెడ్ లేవు, సర్వెంట్స్ లేరు, ఎవరు పనాలు చేసుకునేవాళ్ళు. సో మీకు తెలియకుండా ఎండలో చేయడం గానీ, బురదలో చేయడం గానీ, మట్టిలో చేయడం గానీ, యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ బాడీ. సో మనం బాడీని ఏంటంటే మనం కష్టపెట్టకూడదు అని చెప్పి, సుఖపెడదాం అని చెప్పి చక్కగా కుర్చీలో ఎలా అయితే ఉందో మా ఐటీ జాబులు చేసేటప్పుడు అలా కూర్చొని సాయంత్రం పూట ఒళ్ళు రిలాక్స్ అయ్యి చక్కగా ఓ స్నాక్ బాటిల్ ఏదో ఒకటి తీసుకుని ఒక టీవీ పెట్టుకుని అమ్మాయి పొద్దు నుంచి చాలా కష్టపడ్డాం, ఇట్స్ టైమ్ టు రిలాక్స్ అని చెప్పి రిలాక్స్ అవుతా అలా కాదండి.
0: రైట్ సార్.
1: సో మనం ఏంటంటే మనం ఏదో ఒకటి బాడీకి పని చెప్పాలి. బాడీకి పని చెప్తే లైక్ మిషనరీ అన్నవాలంటే కార్ అన్నవాలంటే ఏం చేయాలండి?
0: ఖచ్చితంగా
1: మనం షెడ్ లో 3 నెలలు పెట్టాం, ఏమవుతుంది?
0: ఇంకో మెకానిజం ఉంటుంది ఖచ్చితంగా, దానికి యూనో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తుండాలి, ఇట్ హాస్ ఎ మెకానిజం టు రన్ ద కార్.
1: రైట్. ఇట్స్ ద సేమ్ మెకానిజం వి నీడ్ టు డూ. అట్ ద సేమ్ టైం రైతు అనేవాడు ఎలా క్రాప్ అనేది పండిస్తున్నాడు అనే దాన్ని బట్టి మన హెల్త్ కూడా ఉంటుంది. సో ఈ మధ్యలో ఈ దళారీ వ్యవస్థలు అవి ఇవి వచ్చి రైతుకు అందాల్సింది రైతుకు అందనీయకుండా లాగేసేసి నెమ్మదిగా ఏంటంటే ఆఫర్ రూపంలో ఇంకోటి లాగేసేసుకుని, సో వీళ్ళకి యూటిలైజ్ కావాల్సింది ఏదైతే ఉందో అది చేయకుండా, సో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అది ఇది ఏదో అనుకుంటాం గానీ, బట్ ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఏంటంటే మనం రైతు అనేవాడిని మనం బతికించుకుంటే మనకు గుడ్ ఫుడ్ వస్తుంది, గుడ్ క్రాప్ వస్తుంది, అట్ ద సేమ్ టైం వాడు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం అనేది ఇన్నర్ కాన్సెప్ట్.
0: ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఖైదీ 180లో దానికి రిలేటెడ్ ఒక సాంగ్ ఉంది, ఆ పాట ఇప్పుడు మనం ప్లే చేద్దామండి.
2: ఎస్
1: షూర్ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్పుట్స్ అండి శివ గారు. థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ. ధన్యవాదాలు.
0: చాలా బాగా చెప్పారు కదా వినోష్ గారు, శివ గారు. హలో అవినాష్ గారు ఉన్నారా?
2: ఇక్కడే ఉన్నాను, నా మైక్ ఆఫ్ లో ఉంది ఇంతకు మాట.
0: అదే అదే మ్యూట్ లో ఉన్నట్టుంది. సో యా శివ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ బంతి రివర్స్ లో ఎందుకు వస్తుంది అనే దాన్ని బట్టి. ఆల్ రైట్, సో ఏం చేద్దామంటే మనం ఖైదీ 180 లో రిలేటెడ్ సాంగ్ ఒకటి ప్లే చేద్దాం. నీరు నీరు పాటు ఉంది కదా అది.
2: సో లిజనర్స్ కి ముందే అడ్వైజ్, హెడ్స్ అప్ ఏంటంటే అరే పొద్దున్న ఈ పాటలు ఏంటారు అని కాదు, రోజు మొత్తం సంవత్సరం మొత్తం ఒక్కసారి ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాలి, అందుకే ఈ పాట ప్లే చేస్తాం.
0: ఖచ్చితంగా లెట్స్ ప్లే దిస్ సాంగ్. అండ్ శివ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ ఇన్పుటింగ్ యువర్ వ్యూ పాయింట్స్. లెట్స్ లిసన్ టు దిస్ ఫ్రమ్ ఖైదీ 180 150 సారీ.

0: మామూలుగా లేదండి పాట.
1: ఎస్, నాకు
0: ఒక కాలర్ వస్తున్నాడు, మాట్లాడదాం.
1: బ్యూటిఫుల్.
0: ఇప్పుడే డిస్కనెక్ట్ అయింది, వారు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే మాట్లాడదాం. కంటిన్యూ చేయండి మీరు.
1: సో ఇప్పుడు నాకు ఇదే ఫార్మింగ్ రిలేటెడ్, ఇదే రైతుల రిలేటెడ్, మార్నింగ్ మార్నింగ్ మనకు షోలో కూడా మంచి ఎనర్జీ వచ్చే పాట ఒకటి వినాలి, మోటివేషన్ ఫీల్ అవ్వాలి అని అంటే, వన్ థింగ్ దట్ ఐ పర్సనలీ వుడ్ ఐ వాంట్ టు లిజన్ నౌ ఇస్ పదర పదర ఫ్రమ్ మహర్షి.
0: పదర పదర, యా, అసలు బ్యూటిఫుల్ సాంగ్ అది కూడా.
1: ఎస్, అండ్ నాకు తెలిసి గిరిగారి ఫేవరెట్ లిరిసిస్ట్ శ్రీమణి గారు రాసిన లిరిక్స్ అవి. సో ఆయన ఒక రేంజ్ లో రాశారు ఈ సినిమాకి. అండ్ అది కాకుండా ఆర్గానిక్ వీకెండ్ ఫార్మింగ్ అనే ఒక పాయింట్ తీసుకొచ్చి, మనం కూడా ఎంత కాదనుకున్నా సరే కొంచెం నేచర్ ని పట్టించుకోవాలి అండ్ కుదిరినప్పుడు ఫార్మింగ్ చేయాలన్న పాయింట్ లాస్ట్ కి సినిమాలో భలే కనెక్ట్ చేశారు. ఐ విష్ సినిమా చూసినప్పుడు నాకు ఈ పాయింట్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది, బట్ సినిమా లాస్ట్ 25 మినిట్స్ మాత్రం మహర్షిలో ప్యూర్ గోజ్ బంప్స్ ఎలిమెంట్ అనమాట.
0: ఖచ్చితంగా విందాం ఆ పాట. అయితే ఫుల్ లెంత్ వినాలంటే మనకి ఇప్పుడు యాడ్ బ్రేక్స్ లోకి వెళ్తాం కాబట్టి, అట్లాంటి పాటలు మనం కంప్లీట్లీ వింటేనే కొంచెం మనకి చెవులకు వినసొంపుగా ఉంటుంది అనమాట. ఏమంటారా?
1: మోటివేషన్ వర్కౌట్.
0: యా, సో ఆ పాటను మనం ఫుల్ లెంత్ గా వినేద్దాం. బట్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే గురించి మనం మాట్లాడుతున్నాం. నేను 4-5 కాల్స్ మిస్ అయ్యాను మధ్యలో. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ఎ లైన్ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్, బట్ ఇందాక కాలర్ మనకి బానే మాట్లాడారు, సో ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ఇష్యూ. అండ్ మీరు ఒకసారి ఒక్క రింగ్ కాకుండా 4-5 రింగ్స్ వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఆన్ ఎయిర్ ఆర్ ఆఫ్ ఎయిర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అది విషయం.
1: అండ్ ఇప్పుడు ఒక సరదా క్వశ్చన్ ఒకటి, ఇన్ఫాక్ట్ మన టీమ్ కి రిలేటెడ్ ఒకటి వెతికానండి, అది అడుగుతా?
0: ఖచ్చితంగా మీరు అడిగేసేయండి, ఇచ్చేస్తా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేద్దాం.
1: సో ఒక ఒక ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన ఆయన ఇన్ఫాక్ట్ వాళ్ళ మదర్ లాస్ట్ డేస్ లో ఉన్నప్పుడు ప్రామిస్ దట్ మీ జ్ఞాపకార్థం నేను 5,000 మొక్కలు నాటుతాను అని చెప్పి లిటరల్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ హీ ప్లాంటెడ్ ప్లాంట్స్ మొక్కలు నాటారు. అండ్ దట్ బికేమ్ అ మినీ మూమెంట్. ఆయన తెలుగులోను ఇన్ఫాక్ట్ హిందీలోను నోటబుల్ యాక్టర్. ఆయన గుర్తుపట్టాలంటే ఒక ఫేమస్ డైలాగ్ ఏంటంటే, అందరూ ఇదే కాన్సెప్ట్ మీద బతుకుతున్నారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా.
0: ఓ వావ్, ఇది పోకిరి సినిమా నుంచి డైలాగా?
1: ఎస్. సో ఆయన మాత్రం ఆ కాన్సెప్ట్ మీద అలా ఉండకుండా
0: పర్సనల్ మూవీలలో అలా కనిపిస్తారు, కానీ పర్సనలీ లుక్స్ లైక్ హీ ఇస్ ఎ సోషల్ యాక్టివిస్ట్.
1: సో నాకు ఆ న్యూస్ చూసాక ఎంత ముచ్చటేసిందంటే,
0: అసలు వస్తున్నారు మాట్లాడదాము అవినాష్.
1: ఎస్,
0: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
2: హాయ్ అండి, నా పేరు శిరీష.
0: గుడ్ మార్నింగ్ శిరీష గారు.
2: గుడ్ మార్నింగ్ అండి. లేదండి, వీఆర్ కాలింగ్ టు చెక్ అడ్వర్టైజ్మెంట్ కోసం చూస్తున్నాం అండి. కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాము.
0: తప్పకుండా, మీ ఫోన్ నెంబర్ చెప్తారా?
2: 817
0: ఓకే
2: 266
0: ఓకే
2: 6991.
0: ఆల్ రైట్ అండి, ఆఫ్ ఎయిర్ లో నేను మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఓకే గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
3: హలో గారు, నేను వాసవి.
0: హలో వాసవి గారు, గుడ్ మార్నింగ్ అండి. అవినాష్ గుడ్ ఉన్నారు నాతో. గుడ్
4: మార్నింగ్.
3: హలో అవి.
0: అవునవును,
1: ఆర్జే వాసవి గారు.
3: ఎంత గట్టిగా అరిచిందో నాకు వినపడుతుంది.
1: నేను ఇండియా నుంచి వస్తున్నా కదా, కొంచెం మీకు బాయన పడాలి గట్టిగా వస్తున్నా.
3: లేదు లేదు, నువ్వు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగావు కదా.
1: అవునండి,
3: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి.
1: అవును అవును. చెప్పండి మరి, మొమటం లేకుండా.
3: షారజీ షిండే గారు.
1: ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్.
0: అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. డైలాగ్ తోటే గుర్తుపట్టచ్చు.
3: నేను డైలాగ్ ఇంగ్లీష్.
0: డైలాగ్ బట్
1: ఒక ఆర్జీ కష్టం, ఇంకో ఆర్జీని అర్థం చేసుకుంటారు.
0: 100% అందులో డౌట్ లేదు, ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి. బ్రేక్ లోకి వెళ్తున్నా, వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.
3: థ్యాంక్స్
0: అండి.
1: థ్యాంక్ యూ వాసవి గారు.
5: What is
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surbhi Jatra on June 7th.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సుర్భి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సుర్భి.
6: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సుర్భి 107.9 FM HD3.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
10: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిండెన్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. నా పేరు గిరి రామరాజు అండ్ నాతో పాటు ఉన్నారు అవినాష్ కూడా ఉన్నారు. సో ధేట్ ధనాధన్ అవినాష్ అండ్ ధనాధన్ ధోని అక్కడెక్కడ రాంచీలో ఉంటారు ఆయన. మామూలు అప్పుడు రాంచీలో ఉంటారు, ఐపీఎల్ అప్పుడు మాత్రం చెన్నైలో ఉంటారు. అదేందో అర్థం కాదు. ఆయన
1: చెన్నైకి వస్తారంటే ఆడరు
0: అంతే. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు దాట్. అండ్ ఇందాక మహర్షి సినిమాలో ఒక మంచి పాట గురించి మాట్లాడుతున్నాం, కొంచెం ఒక రెండు లైన్స్ అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
1: సో బేసికల్లీ అంటే ఒకటి మాత్రం నాకు చాలా నచ్చిన లైన్ ఏంటి అని అంటే, అందులో మీరు దిగండి సార్, ఆ బోధేవ తల్లి మిమ్మల్ని లాగేసుకుంటుంది అని ఒక మాట అంటారు అన్నమాట పాట స్టార్ట్ అయ్యే ముందు.
0: ఓ రైట్ రైట్ రైట్ రైట్.
1: సో నాకు ఇప్పుడు మీరు అది ఇఫ్ యూ రెంటు ప్లాన్స్ అండ్ వాటిని ప్రాపర్ గా వాటర్ చేయడం అని అంటే ఇది విన్నవాళ్ళు రిలేట్ అవుతారు. ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ జనరలీ గ్రోస్ ప్లాన్స్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కొంచెం రిలీజియస్ గా ట్రై చేస్తున్నా, ఆ కన్సర్న్ ఉండాలి, ఇంకా మనం పట్టించుకోవాలి అని చెప్పి. ట్రస్ట్ మీ, ఒక్క ప్లాంట్ ప్రాపర్ గా పెంచి దానికి మొక్కలు గాని పళ్ళు గాని వస్తే ఇట్స్ అన్ అడిక్షన్.
0: 100%. నిన్న ఐ థింక్ నిన్న ఎగ్జాక్ట్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ శశికాంత్ గారు కూడా షేర్ చేసుకున్నారు మన షోలో. ప్లాంట్స్ పెంచడం అనేది దానికి అది ఇంట్రెస్ట్ రావాలంటే ఇట్ టేక్స్ టైమ్. వన్స్ యూ గెట్ ద ఇంట్రెస్ట్ దెన్ నథింగ్ లైక్ ఇట్, ఇట్ విల్ గ్రో లైక్ ఏ యూనో మల్లెజాజి వచ్చి విరిజాజి అంటది కదా తీగ, ఆ తీగలాగా మనకు ఇంట్రెస్ట్ కూడా అలానే పెరుగుతుందంట.
1: నేను మార్నింగ్ మార్నింగ్ కొంచెం యాంగ్జైటీ గానీ లేకపోతే వర్కటెక్షన్ గానీ ఇట్లాంటి పంచాయతీలు తగ్గించుకోవడానికి ఫస్ట్ పావుగంట మాత్రం ఈ ఫోన్ దగ్గరికి వెళ్ళకుండా మొక్కల దగ్గరికి అయితే వాటర్ పోస్తానండి.
0: సూపర్ బండి, సూపర్ బండి. శ్రీకాంత్ గారు ఒకవేళ మీరు వింటున్నారో లేదో తెలియదు, అవినాష్ మీకు హీస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ యూ. అండ్ వీలకుంటే నేను మీకు పర్సనల్ గా ఆఫ్ ఎయిర్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఫర్ షూర్ మీతో కనెక్ట్ అవ్వమని చెప్తాను.
1: డెఫినెట్లీ డెఫినెట్లీ. శ్రీకాంత్ గారు అసలు నేను ఇండియాలో ఉన్నాను తెలియకుండానే కనెక్ట్ అయ్యారంటే డెఫినెట్లీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా కనెక్ట్ అవ్వాలండి.
0: ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. వారు మొక్కలు పెంచడంలో నేర్పరి.
1: అండ్ తెలంగాణ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక బ్యూటిఫుల్ థింగ్ స్టార్ట్ చేశారు. దాని పేరు హరితహారం.
0: ఓకే.
1: సో హరితహారం టీమ్, హరితహారం క్యాంపెయిన్ లో ఒక ఒక ఇండియా బిగ్గెస్ట్ ఫిల్మ్ టీమ్ కూడా పార్టిసిపేట్ చేశారు.
0: ఓకే. సో హరితహారం అనే ఇండియాలో మనకి ఆర్గనైజ్ అవుతున్న ఆర్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి వన్ ఆఫ్ ద
1: సో హరితహారం తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఒక పాయింట్ లో. అందులో ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఉన్న టీమ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఎవరు?
0: వారు ఎవరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. 972-636-1966. మహర్షి చిత్రం నుంచి ఈ పాట విందాం, మనకు సమాధానం దొరికే లోపు.
1: ఎస్

0: అవినాష్ గారు.
1: ఎస్, మోటివేషన్ ఎక్కడికి వెళ్దామంటారు చెప్పండి.
0: అలా కాదు, అసలు ఇలాంటి సందర్భంలో మీకు ఇలాంటి పాట తట్టడం మీ బ్రెయిన్ ని తీసుకొని పోయి మ్యూజియం లో పెట్టాలండి. లిస్ట్ లో లేదు యాక్చువల్లీ, మనం రాసుకున్న లిస్ట్ లో. సడన్ లీ మీకు స్ట్రైక్ అయింది ఈ సాంగ్. అండ్ మనకి పర్యావరణం అండ్ ఆల్సో మొక్కలు, వాటి గురించి ఈ రోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. అండ్ చెప్పండి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇందాక హరితహారం ప్రశ్న మరొక్కసారి రిపీట్ చేయండి మన శ్రోతల కోసం. ఒక్క నిమిషం, ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, రేడియో సురభికి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్.
2: శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీకు 100 ఇయర్స్ 200 ఇయర్స్ ఎంతో వేసుకోండి.
3: అందరూ ఉంటారంటే 200 వేసుకుంటా.
0: పోగొడుతుంది. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా శ్రీకాంత్ గారు, మనం జనరల్లీ ఎన్విరాన్మెంట్ అండ్ ప్లాంట్స్ అండ్ వాటి వల్ల ఉండే ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
3: సూపర్ టాపిక్ అండి.
0: సో
2: మీరు ప్రేమగా పెంచిన మొక్కలు గానీ, మొక్కల పట్ల ఉన్న మీ ప్రేమ గానీ చెప్పండి కొంచెం మాకు.
3: మొక్కల పట్ల నాకు ఈ మధ్యనే స్టార్ట్ అయింది ప్రేమ. అంటే ఈ మధ్య అంటే 10 ఏళ్ళు పెడతాం. చిన్నప్పుడు అంతా కూడా జస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఇష్టం అనమాట. అంటే పువ్వు పూస్తేనే అది మొక్క కింద పరిగణించేదాన్ని. కాదు, దానికి మించి ఉంది అన్న విషయం డాలస్ వచ్చాక, ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చాక అంత వసతి బాగున్న తర్వాత, గార్డెన్ పెంచుకోవచ్చు అని తెలిసిన తర్వాత ఆ మొక్క మీద ఉన్న ప్రేమ ఈజ్ డిఫరెంట్. అండ్ మొక్కతో మాట్లాడతాను నేను. కొంతమంది మా పిల్లలు చిన్నప్పుడు నాకు పిచ్చింది అనుకునేవాళ్ళు. సో మొక్కతో మాట్లాడుకుని ఏదైనా కష్టం ఉంటే చెప్పుకుని, అది డిఫరెంట్ థింగ్ అసలు. అంటే ప్లాంట్ లవర్స్ ఒకరికే అర్థమవుతుందేమో. అండ్ నా ఫేవరెట్ సాంగ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాంట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్, ఆ ఆటోగ్రాఫ్ లో ఉంటుంది చూడండి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అని. సో ట్రూ అనిపిస్తుంది నాకు అసలు ఆ సాంగ్ వింటుంటే, ఎంత కరెక్ట్ అనిపిస్తుంది. సీడ్ లోపల, మన సీడ్ జర్నీ చేశాక పైకి మొక్క రావడానికి లోపలది వేరు కరెక్ట్ గా లోపలికి వెళ్లి తర్వాత పైకి నేస్తుంది అది. అంటే మన లైఫ్ అందరికీ కూడా అంతే కదా, మనం అనుకుంటాం ఇంత ఫాస్ట్ పేస్ లైఫ్ లో అంతే మనం అనుకున్నట్టు జరిగిపోతుంది అనుకుంటాం. బట్ ఒక్కసారి హాల్ట్ వచ్చినప్పుడు, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా జాబ్ లేదనుకోండి, జాబ్ ట్రైల్స్ లో ఉన్నారనుకోండి, అప్పుడు హాల్ట్ అయినప్పుడు మనకి వెనక్కి చూసుకుంటే ఎంత టైం ఉంది, ఎంత మీనింగ్ఫుల్ గా దీన్ని మనం గడపచ్చు అన్న విషయం అంతా చాలా క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడే మనం ఎక్కువ ఇంకా నేర్చుకుంటాము, అప్పుడే ఇంకా ఎక్కువ అన్ని చేస్తాము. సేమ్ సీడ్ కూడా అంతే, లోపలికి వెళ్ళి రూట్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి గట్టిగా గ్రిప్ తెచ్చుకున్న తర్వాతే పైకి మొక్కెదుగుతుంది.
0: నిన్న మనకి డ్రైవ్ టైమ్ లో వల్లంవారి ఫార్మ్స్ సీఈఓ గారు శశికాంత్ వల్లం గారు ఉండి, వారు కూడా చాలా మెన్షన్ చేశారు మొక్కల గురించి అండ్ జనరల్లీ అసలు ఎలా ఉంటుంది అది కాన్సెప్ట్ అనేది. చాలా విశేషాలు పంచుకున్నారు. అండ్ మీలాగనే అవినాష్ గారికి కూడా ఇటీవల మధ్య కాలంలోనే మొక్కల మీద ప్రేమ పెరిగిందట అండి.
2: నేను హైఫై అండి, లిటరలీ అంటే లాస్ట్ 6 మంత్స్ లో ఒక 3 మొక్కలు యాడ్ చేశాను అనమాట నేను పెంచేవి. సో ఎవ్రీడే మార్నింగ్ ఇట్స్ మై మార్నింగ్ రొటీన్ అని చెప్పేసాను. అంటే గిరిగారు అన్నారు శ్రీకాంత్ గారు మీరు డెఫినెట్లీ మాట్లాడాలన్నారు, మీరు ఫోన్ చేశారు.
3: సూపర్. కానీ యాక్చువల్ గా మొక్కలతోటి మీరు ఎవ్రీడే మాట్లాడుతుంటే ద డెవలప్మెంట్ యూ సీ ఇన్ ప్లాంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ రెస్పాన్స్ టు యూ తెలుసా అవినాష్, ట్రై దిస్ అండ్ యూ విల్ సీ వండర్స్ ఇన్ యువర్ ప్లాంట్.
2: ఇంకొకసారి చెప్పండి,
3: if you try and talk to your plant it will give you wonderful results. Me mokkato meer connect aithe adi iche satisfaction adi chupiche result meer asalu vadinatho adi maatala cheppalenu nenu.
2: Nice,
0: definitely this okay. Message go passing along on behalf of Srikanth garu to all of our listeners as well. Mokkalto maatladandi, meeku elanti response vastundi anedi ఇంటర్నల్ గా మీ ఇంటర్నల్ బ్రెయిన్ మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా.
3: బ్రెయిన్ లో తెలుస్తుంది, మొక్కలో ఇంకా ఎక్కువ తెలుస్తుంది గిరిగారు. మొక్కని మొక్కలో డెవలప్మెంట్ మీకు మిస్మరైజ్ అయిపోతారు, ఏంటి వింటుంటుందా అని. మనందరికి పెట్స్ గురించి తెలుసు కదా, పెట్స్ అన్కండిషనల్ లవ్ చూపిస్తాయి అంతవరకు తెలుసు కదా మనందరికి. కానీ మొక్కకి ప్రేమ చూపిస్తే అది తిరిగి చూపించే ప్రేమ తట్టుకోలేము వస్తుంది మనం.
0: సో అవినాష్ డెఫినెట్లీ ట్రై చేయండి, అండ్ మన శ్రోతలందరూ కూడా డెఫినెట్లీ టేక్ ఇట్ యాజ్ ఎ సజెషన్ అండ్ ట్రై ఇట్ అవుట్, యూ విల్ సీ వండర్స్. ఖచ్చితంగా నేను నాకున్న సమయం సమయాభావం వల్ల కొంచెం నేను కొంచెం దూరంగా ఉంటున్న మొక్కలతో కానీ, బట్ ట్రై చేస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇన్ శ్రీకాంత్ గారు. మీరు కోరిన మీకు నచ్చిన పాటను లైన్అప్ చేశాను, కమింగ్ అప్ నెక్స్ట్. అదన్నమాట ప్రకృతికి అనుసంధానం లేని వ్యక్తులు లేకుంటే ఇంకెవరు ఉండరు అనుకుంటారు నాకు తెలిసి.
2: ఫైనల్ డెస్టినేషన్ అదేనండి,
0: అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ డెస్టినేషన్ అదే. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి ఈ పాట వినేద్దాం ఇప్పుడు.

0: అబ్బా అవినాష్ గారు, నాదొక చిన్న విన్నపం.
1: చెప్పండి.
0: ఈ పాటని మన తాళ్లపాక అన్నమయ్య గారు తాళపత్రాలు ఉంటాయి కదా, దాంట్లో రాసి ఒకసారి మంచి తాళపత్రాలతో ఒక మంచి లిఖిత పూర్వకంగా రాసి మన అవార్డు జ్యూరీస్ ఉంటారు కదా, నేషనల్ అవార్డు గాని, నంది అవార్డు గాని, ఈవెన్ ఆస్కార్ అవార్డు గాని, ఆర్ అకాడమీ అవార్డు గాని, వాళ్ళ గుమ్మం దగ్గరికి పోయి అలా పెట్టి కొంచెం ఈ పాటను పరిశీలించి మాకు ఒక అవార్డు ఇవ్వండి సార్ అని చెప్పి విన్నవించుకుందామని నా కోరిక.
1: ఐ థింక్ నిజంగా మన అకాడమీ అవార్డు దాంట్లో ఉంటే పర్సనల్ బెస్ట్ ఫర్ కీరవాణి గారు. నాకైతే
0: ఏంటండి అసలు కాంబినేషన్ చూడండి, కేఎస్ చిత్ర గారు, ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు, అండ్ దాంట్లో కీరవాణి చంద్రబోస్ గారికి ఎలాగో ఆస్కార్ అవార్డు ఉంది, చిత్ర గారికి కనీసం నంది అవార్డు కూడా రాలేదు ఈ పాటకు, నాకు అర్థం కాలేదు. అందుగురించే తాళపత్రాలలో రాసి మరీ వాళ్ళని విరమించుకుంటున్నా, ఈ పాటకు కనీసం ఇప్పుడన్నా ఇన్ని సంవత్సరాల తర్వాత కన్సిడర్ చేసి ఒక అవార్డు అలా ఇవ్వండి, పాటకి ఇవ్వండి. ఆర్టిస్ట్ కి ఇస్తున్నారా ఇవ్వట్లేదు తర్వాత సంగతి, పాటకి.
1: డెఫినెట్లీ ఈ పాటకి రావాలి, వచ్చి తీరాలంటే
0: 100%. ఇలాంటి పాటలు చిత్ర గారి కెరీర్ లో చాలా ఉన్నాయి. యూనో మన నేనున్నాను సినిమాలో ఒక పాట ఉంటుంది, ఏది, మన వేణుమాధవ సాంగ్,
1: లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం,
0: వేణుమాధవ సాంగ్ అదొకటి, ఇదొకటి, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట. మన ఓ నా పెరటి జామ చెట్టు పాట అది కూడా, అది దీస్ సాంగ్స్ ఆర్ నాట్ ఈజీ టు డెలివర్. యూనో సింగిల్ హ్యాండెడ్ గా చిత్ర గారు ఎలా డెలివర్ చేస్తారు అనేది అప్పుడు తనకున్న ఎనర్జీ అదంతా ఇంకా నెక్స్ట్ యూనో లెవెల్ ఆఫ్ డిస్కషన్.
1: ఐ థింక్ చెప్పిన మూడు పాటలు కిరవాణి గారి కంపోజిషన్ అనుకుంటా. నేనున్నాను కిరవాణి గారు,
0: యా నేనున్నాను కూడా కిరవాణి గారు. ఎస్
1: ఎస్ ఎస్ మూడు కిరవాణి గారు. నైస్.
0: యా కిరవాణి గారి సంగీతంలో వచ్చిన ఈ మూడు పాటలకి మూడు డిఫరెంట్ అవార్డ్స్ రావాలనేది నా పర్సనల్ అభిప్రాయం, బట్ ఐ డోంట్ నో. అందుగురించే తాళపత్రాలలో రాసి మరి వారి గుమ్మం ముందు అలా పెట్టి వినోయించుకుందామని.
1: ఎస్ మీరు యాక్చువల్లీ మీ హౌస్ అట్ క్రీమ్ బౌల్ లో మన థీమ్ కి తగ్గట్టుగా ఒక క్వశ్చన్ ఉంది ఈ రోజు నా దగ్గర.
0: చెప్పండి, అడగండి, అడుగుదాం.
1: సో రీసెంట్ గా క్రికెట్ లీగ్ జరిగింది, నెల రోజుల పైన మనం చాలా బాగా ఫాలో అయ్యాము. ఇన్ఫాక్ట్ మళ్ళీ ఇంకోసారి బెంగళూరు కొట్టింది.
0: ఓకే,
1: కానీ ఈ ఓవర్ లో మనకి బాల్ చేస్తున్నప్పుడు ఒక బాల్ గనక బ్యాట్స్మెన్ ఆడకపోతే దాన్ని గ్రీన్ బాల్ కింద కన్సిడర్ చేసి ఒక ప్లాంట్ పాతుతారంట.
0: ఓ యా యా యా అవును.
1: సో ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ గనక ఒక బాల్ ని ఆడకపోతే ఆ బాల్ ని ఏమంటారు అనేది క్వశ్చన్.
0: ఇంట్రెస్టింగ్. సో క్వశ్చన్ వినే ఉంటారు అండ్ మరొకసారి రిపీట్ చేయండి.
1: ఎస్. సో రీసెంట్ గా జరిగిన క్రికెట్ లీగ్ లో మొత్తం మనం చూసాం, ఇన్ఫాక్ట్ ఒక ఓవర్ లో ఒక బ్యాట్స్మెన్ గనక ఒక బాల్ ఆడకపోతే ఆ బాల్ కి ఒక పేరు ఉంటుంది. అండ్ ఈ క్రికెట్ లీగ్ లో ప్రత్యేకత ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ గనక ఆ బాల్ ఆడకపోతే ఎన్ని బాల్స్ ఆడకపోతే అన్ని ప్లాంట్స్ మేము పాతుతామని ఒక మిషన్ స్టార్ట్ చేశారు.
0: ఓకే ఓకే,
1: అది సంగతి. ఇంతకీ ఆ బాల్ ఆడకపోతే ఆ బాల్ ని ఏమని పిలుస్తారు?
0: కాలర్ వస్తున్నారు, అడిగి చూద్దాం.
1: ఎస్.
0: హలో అండి, రేడియో శ్రవి.
2: నేను శ్రీకాంత్ నంది, కానీ ఈసారి మా పెద్దబాబు మాట్లాడతాడు. మీరు అడిగిన క్వశ్చన్, అవినాష్ అడిగిన క్వశ్చన్ ఏదో విన్నాడు, డౌట్ వాడికి అదా కదా అని చెప్తాం
0: అనుకుంటున్నాడు.
3: 100%. నా పేరు కృష్ణ నిహాల్.
0: నిహాల్, ఐ రిమెంబర్ యువర్ నేమ్. గో అహెడ్ విత్ ద ఆన్సర్.
3: ఇజ్ంట్ ద ఆన్సర్ డాట్ బాల్?
1: Yes, yes, right answer, Krishna Nihal.
2: Hey, Avinash, approach us around the game. Avinash, approach us around the game. I'm looking at it.
0: Excellent. Go caller in this one, ma.
2: Thank you.
0: ఆల్ రైట్, ఇంకో కాల్ తీసుకునే లోపే మనకి డిస్కనెక్ట్ అయింది, మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేసండి. స్టూడియో నంబర్ 9726361966. అవినాష్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటిది? లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్ అండ్ కాల్స్ నేను తీసుకుంటాను.
1: Yes.
4: బడి బడి బడి రా బడి సాహో

0: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి కాల్ చేశారు. మీ పేరు?
0: గుడ్ మార్నింగ్ గిరి గారు. గుడ్ మార్నింగ్
1: శ్రీనివాస్ గారు.
0: దానికి డాట్ బాల్ కన్నా ప్లాంట్ బాల్ అంటే బాగుంటుంది.
2: మీరేదంటే అది శ్రీనివాస్ గారు. ఎంతకన్నా క్రికెట్ అండి. మీరు మీరంటే క్రికెట్ అంతే.
0: నేట్ ఐ గో విత్ ప్లాంట్ బాల్, నాట్ డాట్ బాల్. ఓన్లీ ఫర్ ఐపీఎల్.
2: ఓకే అండి.
1: బ్యూటిఫుల్.
2: డాట్ బాల్ చెప్పినా ఓకే, ప్లాంట్ బాల్ చెప్పేసారు కాబట్టి మరీ మరీ ఓకే.
0: అవినాష్ గారు, ఇప్పుడు కిరవాణి గారు కాల్ చేశారు. నెక్స్ట్ మూవీలో మీకు ఒక సాంగ్ ఇస్తున్నారంట, సో ప్రిపేర్
2: అవ్వండి.
0: అంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఏం కావాలి మీకు? అప్పుడే కిరవాణి గారితో మాట్లాడాను అన్నమాట. అవినాష్ గారికి ఒక సాంగ్ పాడే అదృష్టం ఇవ్వండి అంటే గ్రాంటెడ్ అని చెప్పి ఇమీడియట్ గా మంచి మూడ్ లో ఉంటారు. ఇమీడియట్ గా గ్రాంటెడ్ అని చెప్తారు.
1: ఎస్ ఎస్ ఎస్, మంచి మొక్కలు పెంచే మోడ్ లో అండ్ మొక్కల్ని ప్రేమించే మోడ్ లో ఉన్నారు అవినాష్ ఈరోజు.
0: మొక్కల సాంగ్
1: ఓకే. లిరిక్ కూడా లిరిక్ సరే, వారి లిరిసిస్ట్ కాబట్టి లిరిక్ కూడా వారే రాసిస్తారు. పాడడం మాత్రం అవినాష్ బాధ్యత. మంచి పర్యావరణానికి సంబంధించిన ఒక పాట ఏదైనా గుర్తుంటే చెప్పండి శ్రీనివాస్ గారు.
0: పర్యావరణ సాంగ్ అంటే లైక్ ఈ సినిమా జనతా కాలేజ్ లో ఒక సాంగ్ ఉంటుంది, నాకు సాంగ్ గుర్తు రావట్లేదు.
1: జే హో జనతానా? అది కాదనుకుంటా. జనతా గారు ఇందాక మన నేను జయహో జనతా తోటి కార్యక్రమం స్టార్ట్ చేశాం, బట్ ప్రణామం బ్రేక్ తర్వాత మీకోసం లైన్అప్ చేస్తానండి. బ్యూటిఫుల్ సాంగ్ ఓవర్ ఆర్. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఐడియల్ సాంగ్ ఫర్ ఫ్రమ్ దట్ మూవీ. డెఫినెట్లీ లెట్స్ ప్లే. థ్యాంక్స్ లాట్ అండి. ఎస్ ఎస్ ఎస్. సో ఇలాంటి టాపిక్స్ కి అండ్ నిన్నటి కార్యక్రమం కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట. మరి మనం ఇలాంటి థీమ్ తీసుకొస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, టూ వే ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ సిన్స్ యెస్టర్డే అండి.
2: ఎస్, బ్యూటిఫుల్ అంటే లిజనర్లు ఇంత టైం తీసుకుని మధ్యలో ఒక రెండు నిమిషాలు మనకి ఇవ్వడం అనేది
1: వర్కింగ్ అది కూడా వర్కింగ్ డే అండ్ ఇన్ దర్ డ్రైవ్ టైమ్, అది కూడా దాంట్లో నుంచి సమయం తీసుకొని వారు మనకు కాల్ చేస్తూ అభిప్రాయాలు మెన్షన్ చేస్తూ అండ్ రేడియో సురభిని ఆదరిస్తున్నందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమర్షియల్ బ్రేక్ కి కొంచెం డిస్టెన్స్ అంటే తక్కువ డిస్టెన్స్ లో ఉన్నాము. శ్రీనివాస్ గారిని కోరిన పాట మనం బ్రేక్ తర్వాత ప్లే చేద్దాం. అవినాష్, ఈలోపు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు ఏమంటున్నారు ఒకసారి మీరు చదువుతారా, నేను చదవను.
2: ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు 4.5 ఇయర్స్ నుంచి రేడియో సర్వీని వదలను అంటున్నారు, అలాగే మిమ్మల్ని కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా వదలను అంటున్నారు. సో మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ కోరుకున్నా, కస్టమైజ్ ప్లాన్ అయినా, నార్మల్ ప్లాన్ అయినా, ఏ ప్లాన్ అయినా సరే మాకు ఒక్కసారి కాల్ చేయండి, మేము చూసుకుంటామని చెప్తున్నారు.
1: ఎస్, 4694649864 ఇస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫోన్ నంబర్ అండ్ www.snrinsurance.com ఇస్ దేర్ వెబ్సైట్. బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మైసెల్ఫ్ అండ్ అవినాష్ విల్ కంటిన్యూ దిస్ హంగామా. స్టే ట్యూన్డ్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Manashanti, mental peace. మసాలా దోశ
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అవినాష్ గారు ఉన్నారా?
6: Yes, దేవ్ దనాదన్ అవినాష్ కూడా ఉన్నాడు.
5: ఆల్ రైట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో నిన్న సంహౌ అంటే మనం మన థీమ్ పెట్టుకున్నాం కాబట్టి మేబీ మిస్ అయి ఉంటాము, బట్ దాని తర్వాత మన కార్యక్రమాలు అందించిన వ్యాఖ్యాతలు మామూలుగా చేయలేదన్నమాట, రచ్చలు లేపేసినాం. బికాస్ ఇట్ వాజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి ఎస్టర్డే.
6: ఓ
5: నిన్న, ఎస్,
6: బాలసుబ్రహ్మణ్యం
5: అండ్, బట్ మనం అప్పటికే థీమ్ పెట్టేసుకున్నాం కాబట్టి మన ఫోకస్ అంతా ఒకసారి బిహైండ్ ద మైక్ వస్తే మనకి థీమ్ మీదనే ఉండిపోద్ది కదా. సో
6: అదన్నమాట,
5: ఈ రోజు మనం ఒక పాట తోటి కంప్లీట్ ట్రిబ్యూట్ ఇచ్చేద్దాం. అది మన లిస్ట్ లో కూడా ఉంది యాదృచ్ఛికంగా. ఇంద్రా సినిమా నుంచి మన థీమ్ కి ఈ రోజు కనెక్ట్ అయ్యే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారితో పాటు మల్లికార్జున్ గారు కూడా పాడారు, బట్ బాలసుబ్రహ్మణ్యం గారు మెజారిటీ ఆఫ్ ద సాంగ్ పాడారు. అది ఈ రోజు మన థీమ్ కి అలానే ఉంటుంది. యా, సో ఆ పాటతోటి నిన్న మనం ట్రిబ్యూట్ పే చేయలేకపోయాం, కానీ ఈ రోజు ఖచ్చితంగా ఈ పాటతోటి అండ్ మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి, వారు ఎక్కడున్నా సరే వారు మన మధ్యలోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్లలేదు, అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ లెగసీ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశారు అనేది కూడా నేను మాట్లాడతా ఈ పాట తర్వాత. మరి ఈ పాట తర్వాత కొంచెం పర్యావరణం గురించి కూడా మాట్లాడదాం మనం, ఎలాగూ మన థీమ్ లో ఉంది కాబట్టి.
6: Definitely, ముందు పాట విన్నాం, పాట విని డెఫినెట్లీ మాట్లాడదాం.
5: Exactly, let's listen to the full length song and we will talk about this one.

0: అబ్బో గూస్ బంప్స్ సాంగ్.
1: మామూలు గూస్ బంప్స్ కాదు, నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్
0: అది. సో ఈ పాటకు సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన రిలేటెడ్ మీరు ఇవ్వండి, ఫన్ ఫ్యాక్ట్స్ నేను ఇస్తా.
1: డెఫినెట్లీ రాయలసీమలో వర్షాలు కురవకపోవడం అండ్ టైంలీ వర్షాలు రాకపోతే నిజంగానే ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రాపర్ రాయలసీమ వాళ్ళు మాట్లాడగలరు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకుని దాని ఒక సినిమాలో మెయిన్ సెంట్రిక్ ఒక సిచ్యువేషన్ లో పెట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్స్ అనేది మన టాలీవుడ్ లో మెగాస్టార్ గా చెప్పడం ఈ పాటలో వెరీ వెరీ వెరీ వెరీ పెషబుల్.
0: అధ్యక్ష ఒక విషయాన్ని మేము ఖండిస్తున్నాం అధ్యక్ష,
1: చెప్పండి.
0: డాలస్ లో రాయలసీమ వాసులు లేరంటారా? ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను.
1: రాయలసీమ వాళ్ళు మాట్లాడాలి నేను కాదు అంటున్నాను అంతే.
0: అలా అన్నారా? ఓకే ఓకే. ఇక్కడ అసలు రాయలసీమ వారు బయటకు వచ్చిందంటే మాత్రం వర్షాలు ఎలా గలగల పడిపోవాల్సింది అనమాట. అంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఓన్లీ రాయలసీమ రుచులే దొరుకుతాయి మీకు, ఓన్లీ. ఇంకా వేరే దొరకవు. ఓన్లీ మీకు మీరు ఎనీ రాయలసీమ రుచి యూ వాంట్ యూ హ్యావ్ టు గో టు దట్ రెస్టారెంట్. నేమ్ అది అది అసలు ప్లేట్లు అలా తీసుకొచ్చి పెట్టేస్తారు. బట్ ఆబ్వియస్లీ రెస్టారెంట్ నేను తీసుకోలేను కానీ యు నేమ్ ఎనీ రాయలసీమ డిష్ దట్ ఈస్ అవైలబుల్ దేర్. సో అది పర్యావరణానికి సంబంధించినంత వరకు. బట్ ఫన్ ఫ్యాక్ట్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి. మొట్టమొదటిగా ఈ సినిమాకి 7 or 8 అవార్డ్స్ వచ్చాయి. అట్లీస్ట్ యూనో ఇందాక ఆటోగ్రాఫ్ పాట కంటే అట్లీస్ట్ కొంచెం నయం. అయితే ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే చిరంజీవి గారికి 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటి ఫిలింఫేర్ అవార్డ్, రెండోది సినిమా అవార్డ్స్ లో గెలుచుకున్నారు. ఆ సినిమా అవార్డ్స్ లో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ చిరంజీవి గారు ఆ అవార్డుని మణి శర్మ గారికి అండ్ ఈ పాటకి డెడికేట్ చేసే ఉంటారు. ఖచ్చితంగా చేయవలసిందే. అండ్ ఎందుకంటే ఇన్స్ట్రుమెంటేషన్ గానీ లేకుంటే పిక్చరైజేషన్ అండ్ వెనకున్న బ్యాక్ డ్రాప్, ఆబ్వియస్లీ అవార్డు అయితే ఇచ్చేస్తారు గానీ చిరంజీవి గారు మెగాస్టార్ గారు డెఫినెట్లీ మణి శర్మ గారికి డెడికేట్ చేసే ఉంటారు ఎయిదర్ ఆఫ్ దీస్ 2 అవార్డ్స్. అండ్ మిగతావి లారెన్స్ రాఘవేంద్ర గారికి కొరియోగ్రఫీలో వచ్చింది. పి రవిశంకర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ వండర్ఫుల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అనమాట రవిశంకర్ గారు. మన ముఖేష్ రిషి వీళ్ళందరికి వాయిస్ ఓవర్ ఇస్తారు కదా రవిశంకర్.
1: ఒకటే సీన్ లో ముగ్గురు క్యారెక్టర్లు ముగ్గురికి డబ్బింగ్ చెప్తూ ముగ్గురికి
0: డెలివర్ చేయగలే కేపబిలిటీ కెపాసిటీ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ పి రవిశంకర్ గారు. ఇది షాయోజీ షిండే గారు.

0: ముఖేష్ ఋషి ఉన్నా అతని పేరండి రావత్
1: నాజర్ గారు ఉన్నా
0: నాజర్ ఉన్నా రావత్ ఉన్నా సరే నలుగురు ఉన్నా సరే నలుగురికి నాలుగు వెర్షన్స్ లో డైలాగ్ చెప్పగల కెపాసిటీ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ రవిశంకర్ గారు, వారికి కూడా అవార్డు వచ్చింది నంది అవార్డు. అండ్ ఆర్తి అగర్వాల్ గారు మన మధ్యలో లేరు, వారు వారికి కూడా ఒక అవార్డు వచ్చింది అనమాట ఈ సినిమాకి. అండ్ వన్ మోర్ ఫన్ ఫ్యాక్ట్, ఈ సినిమా 175 సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు విజయవాడలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ అనమాట అప్పుడు 2002.
1: అబ్బో అసలు ఆ ఈవెంట్ ని నాకు తెలిసి 90s ఎవరు మర్చిపోలేరండి.
0: అది సో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే 2002 ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఖుషీ సినిమాలో బిజీ ఉన్నారు అంతే. అది అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి సేమ్, బట్ ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం సినిమా యాక్టర్ నుంచి ఎక్కడికో ఎదిగిపోయారు అనమాట. అంత అంత వ్యత్యాసం 24 ఇయర్స్ లో పాలిటిక్స్ లో సినిమాలలో. వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఫన్ ఫ్యాక్ట్స్. ఈ సినిమా గురించి చదువుతుంటే నాకు కూడా కొన్ని కొత్త విశేషాలు తెలిసాయి. అప్పట్లో ఇది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అదే ఇది అని చెప్పి, సో కమర్షియల్స్ ఎలా ఉన్నా గానీ అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఇనుము మన ముందుకు వచ్చారు. ఈ పాటలో నటించిన చిరంజీవి గారేనా వీణ స్టెప్ వేసింది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. సినిమా కథ పరంగా బ్యాక్ డ్రాప్ అండ్ ఫ్లాష్ బ్యాక్ అదంతా ఉంటుంది కాబట్టి తప్పదు. బట్ యా సూపర్ సూపర్. అండ్ ఇందాక మనకి శ్రీనివాస్ గారు మనతో ఇంటరాక్ట్ అవుతూ మన జనతా గ్రాజ్ సినిమా నుంచి ఒక పాట అడిగారు కదా, అది ఇప్పుడు మనం
1: వినేస్తాం.
0: ప్రణామం. అండ్ ఈ పాట రాసింది రామజోగే శాస్త్రి గారు. సరస్వతి పుత్ర రామజోగే శాస్త్రి గారు రాసిన ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ సాంగ్ ఇప్పుడు మనం వినేద్దాం. అసలు ఈ పాటకి నేషనల్ అవార్డు ఏ రంగంలో వచ్చింది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి. ఈ ప్రశ్న నేను చాలా సార్లు అడిగాను, మీకు తెలుసా అవినాష్ గారు?
1: ఏ రంగం తెలియదండి.
0: ఎస్, ఈ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది, బట్ పాట లిరిసిస్ట్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఇంకా వాళ్ళందరికి కాదు, వేరే ఇంకొక అతనికి వచ్చింది అనమాట. ఒక కాలర్ వస్తున్నారు, వారిని అడిగి చూద్దాం.
1: ఎస్
0: హలో అండి, గుడ్ మార్నింగ్, రేడియో సురభి.
2: హలో గిరి గారు, వీలుంటే మీకు అనాలి మాట్లాడాలి అనే డైలాగ్ కదా.
0: తప్పకుండా ప్లే చేస్తా, బట్ ఇందాక నేను ఒక ప్రశ్న అడుగుతుండే, దానికి ఏమన్నా మీరు ఆన్సర్ చెప్తారేమో అని.
2: నేను వెళ్ళలేదండి ఇప్పుడు
0: యాక్చువల్గా. ట్రివి ఏంటంటే, ప్రణామం పాట ఉంది కదా మన జనతా గరాజ్, ఆ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది, ఎవరికి వచ్చిందో మీకు తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ కాదు, లిరిసిస్ట్ కూడా కాదు, వేరే వాళ్ళకి వచ్చింది అనమాట. పాట తర్వాత నేను మెన్షన్ చేస్తా, అవినాష్కి కూడా తెలియదంట, మన శ్రోతలకు కూడా దరిదాపుగా అదే అభిప్రాయం ఉండే ఉంటుంది. బట్ లెట్స్ లిసన్ ద సాంగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ మెన్షన్. థ్యాంక్స్ అండి, మీరు కోరిన ఈ పాట మీకోసం.
1: ఎస్

0: ఆల్ రైట్, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ జనతా గరాజ్. అండ్ ఈ చిత్రం నుంచి మనం ఈ రోజు విన్న రెండవ పాట అవినాష్ గారు.
1: ఎస్, అండ్ ఇది విన్నాక నాకు ఇంకొక పాట గుర్తొచ్చింది. అండ్ ఇందాక నుంచి నేచర్ అంటే మనం ఓన్లీ మొక్కలు మాట్లాడుతున్నాం కాబట్టి లెట్ ఆల్సో టాక్ అబౌట్ ద హోల్ ఎకోసిస్టమ్ అనిపించింది ఒకసారిగా.
0: తప్పకుండా, వై నాట్. ఐ మీన్ దట్స్ ఎ వెరీ గుడ్ థాట్. అండ్ బిఫోర్ దాట్, మీకు ఇందాక నేను ఆఫ్ ఎయిర్ లో మనం మాట్లాడుతున్నప్పుడు సుధాకర్ కాల్ చేసి మీరు తీసుకొచ్చిన కాన్సెప్ట్ కి ఒక ఓ వేసుకోమని చెప్పారనమాట.
1: సుధాకర్ కాల్ లేకపోతే నిజంగానే ముద్ద దిగదురా అన్న ఫీలింగ్
0: అనమాట. వీరు వేరే సుధాకర్, అంటే మనకు రెగ్యులర్ గా సుధా వేరే మన సుధాకర్ రెగ్యులర్ కాల్ చేస్తుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ వారి కాంప్లిమెంట్స్ మనకి ఎప్పుడు ఉంటాయి, అది వేరే విషయం. బట్ వీరు ఇంకొక వేరే సుధా గారు మనకి ఈ రోజు స్పెషల్ గా ఈ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యి కాల్ చేశారనమాట.
1: బ్యూటిఫుల్, బ్యూటిఫుల్.
0: సో వారికి కూడా మనం ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. అండ్ చెప్పండి, మీరు మీకు ఏ పాట గుర్తొచ్చింది?
1: అంటే నాకు బేసిక్ గా 2.2 సినిమా రోబో అనే పాట, నాకు ఆ సినిమా చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే లిటరల్లీ టెక్నాలజీ పరంగా చాలా బాగా తీసారనిపిస్తుంది. కానీ ఒకటే ఒక నచ్చిన విషయం ఏంటంటే అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ఇస్ యాక్చువల్లీ రైట్. అండ్ పాపం బర్డ్స్ అనేటి విషయంలో పాపం ఈ రేడియేషన్ చనిపోతారన్న విషయం మీద ఆయన పోరాడతాడు.
0: ఓకే,
1: బట్ ఆయన విలన్ అయిపోవడం వల్ల లాస్ట్ కి ఆయన పంపించడం అనే కాన్సెప్ట్ ఒకటే నచ్చదు. కానీ బట్ ఆ సినిమాలో అక్షయ్ కుమార్ గారు చెప్పిన బర్డ్స్ రిలేటెడ్ థింగ్, ఎకో సిస్టమ్ రిలేటెడ్ పాయింట్ ఏదైతుందో దట్ ఐ రియలీ రియలీ లైక్. సో బుల్లిగువా అనే సాంగ్ ఆ సినిమాలో కీరవాణి గారు పాడారు, చాలా బాగుంటుంది పాట.
0: యా, రోబో 2 కదా, గుర్తుందిలేండి. యా, మనం ఆ పాటను కూడా ప్లే చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈలోపు సుధా గారు మనకి ఒక స్పెషల్ సాంగ్ రిక్వెస్ట్ పెట్టారు. ఐ హోప్ నేను ఇది ఆ పాట ఇదే అని అనుకుంటున్నాను. బట్ మనం ఈ పాట ఇదే అని అనుకుంటున్నాను. వారు లిరిక్ ఇచ్చారు, సో నేనైతే లైన్అప్ చేశాను. లెట్స్ ప్లే దిస్ సాంగ్. దిస్ ఇస్ హిందీ సాంగ్, రెట్రో హిందీ సాంగ్. లెట్స్ లిసన్ టు దిస్.
1: Yes.

0: వావ్, వాడే సాంగ్ కదా,
1: బ్యూటిఫుల్. అంటే లిటరలీ నాకు ఇలాంటి పాటలు కొంచెం ఎక్కువ వినాలి అన్న మొక్కు వచ్చింది నాకు అయితే విన్నప్పుడు.
0: పాట ఫస్ట్ టైం నేనైతే వింటున్నా. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు సుధా గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ సాంగ్ టు అస్. అండ్ ఐ నో ఇట్స్ రెట్రో 1970s లో ఉన్న పాట, బట్ బేసిక్ అసెన్స్ ఏంటంటే వీటన్నిటిని అసలు సృష్టించింది ఎవరు సింగిల్ లైన్ లో చెప్పాలంటే.
1: ఇవన్నీ సృష్టించిన బ్యూటీ
0: కౌన చిత్రకార హే అని అక్కడి నుంచి ఈ పూలు, ఈ చెట్లు, ఆ మంచు కొండలు, ఆ పహాడీస్, యూనో వాటర్ షెడ్స్ లేకుంటే ఆ వాటర్ రిజర్వాయర్స్ నార్త్ ఇండియాలో కనిపిస్తుంటాయి కదా మీకు. వెళ్లే ఉంటారు నార్త్ ఇండియా? వెళ్లారా
1: నార్త్ ఇండియా? అంటే ఎక్కువ వెళ్ళదండి, ఒక 2-3 ప్లేసెస్ తిరిగా.
0: ఖచ్చితంగా మీరు నార్త్ ఇండియా వెళ్ళండి ఎప్పుడన్నా మీకు వీలున్నప్పుడు, ఒక 1 week ట్రిప్ వేయండి. అండ్ మీరు అసలు మెస్మరైజింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా అసలు సాఫిస్టికేటెడ్ ఉంటుంది, మొత్తం డెవలప్మెంట్ అయింది కాబట్టి.
1: ఎస్, ఒక అసలు వెళ్ళే ప్లాన్ ఉంది, ఎప్పుడో మరి తెలియదు కానీ వెళ్ళాలి
0: ఖచ్చితంగా. సో అటు వెళ్తే మనకి, నేను 4-5 సార్లు వెళ్ళాను, బట్ దట్ వాజ్ లాంగ్ టైమ్ బ్యాక్. అప్పుడే అసలు బ్యూటిఫుల్ ఉండే, ఇప్పుడు అసలు డెవలప్ అయిన తర్వాత ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది.
1: ఇప్పుడు కొంచెం తగ్గుతుందండి, ఎక్కువ మంది జనాలు వెళ్తున్నారు కదా పొల్యూషన్ వల్ల.
0: అవునా? ఓకే, అంతేలే, అదర్ వే అరౌండ్ అనుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ కాకుండా పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది అంటారు.
1: అది అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగుతూ వదలాల్సిందంతా వదిలేసి అక్కడ వదిలేసి వస్తున్నారు అన్నమాట. ఏ పడితే అది పడేసి.
0: కరెక్ట్ కరెక్ట్. యూనో అనే సీరియస్ నోట్, ఎస్ అక్కడ వెళ్ళి చూడాల్సిందంతా చూడకుండా సెల్ఫీలు దిగడం ఇదంతా ఓకే. సెల్ఫీలు దిగడం, యూనో ఇట్స్ న్యూ ట్రెండ్ టెక్నాలజీ, దట్స్ ఫైన్. బట్ పోయిన దేనికి ఎంజాయ్ చేయడానికి అది మర్చిపోయి ఇది వీటి మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. అది పెట్టకుండా పర్యావరణాన్ని ఎంజాయ్ చేయండి, పక్షుల్ని అండ్ మొక్కల్ని, అలాగే జనరల్ గా నేచర్ ని ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ ది ఓవరాల్ ఎసెన్స్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే టుడే.
1: అంతే,
0: కమర్షియల్ బ్రేక్ మన దగ్గరలో ఉండే ముందు ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, రేడియో సురభి, మీ పేరు? హలో అండి, మీ పేరండి? యా, లుక్స్ లైక్ వారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు, బట్ మనం బ్రేక్ తర్వాత వారు కాల్ చేస్తే వారిని మనం ఆన్ ఆర్ ఆఫ్ ఎయిర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. వీ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: 4991 4514.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
2: రేడియో సురభి రీవిజిట్.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాఖాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: వెల్కమ్ బ్యాక్ అండ్ కార్యక్రమంలోకి పునః స్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగునేస్తాం. అండ్ కార్యక్రమంలో కేవలం 30 నిమిషాలు కూడా కాదు, 27 నిమిషాలు మాత్రమే మిగిలింది. అవినాష్, మనం తీసుకొచ్చిన థీమ్ అలాంటిది. మరి ఉన్నారా, మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మీరు ఒకసారి చెక్ చేసుకుంటారా? యా, లుక్స్ లైక్ యూనో తను కనెక్ట్ అయ్యేంత వరకు. ఈరోజు మనం వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా ఒక మంచి థీమ్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాం. అండ్ నెక్స్ట్ నేను ఒక పాట ప్లే చేస్తా, అండ్ ఈ సినిమాకి ఎన్వైరన్మెంట్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం కొద్దిసేపట్లో మాట్లాడదాం. బై ద వే, ఇందాక నేను ఒక ప్రశ్న అడిగా, దానికి నాకు సరైన ఆన్సర్ ఇంకా రాలేదు. అండ్ ఆఫ్ ఎయిర్ లో ఇచ్చాను గానీ ఆన్ ఎయిర్ లో రాలేదు. జనతా గరాజ్ సినిమాలో ప్రణామం పాట ప్లే చేశా కదా, ఆ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది. ఒకటి మోహన్ లాల్ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు, అది పక్కకు పెడితే ఇంకొక నేషనల్ అవార్డు కూడా వచ్చింది అనమాట. అది ఎవరికి వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చిందో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి, 9726361966. ఈ పాట తర్వాత ఆ ప్రశ్న సమాధానం రాకుంటే నేనే చెప్పేస్తాను.

బాహుబలి ది కంక్లూజన్ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. ఇది పాడింది కూడా నన్ అదర్ దాన్ దాలేర్ మెహందీ గారు. ఈ పాటలో కూడా మీరు చూసుకుంటే వారి టిపికల్ నార్త్ ఇండియన్ ఉచ్చారణ ఉంటుంది. బలి బలి బలిరా బలి సాహోరే బాహుబలి. అది తను కొన్ని కొన్ని పదాలు అలా పాడుతుంటారు. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది స్టాల్ వాట్ సింగర్స్ అండ్ హై ఎనర్జీ వాయిస్ ఉన్న మంచి బేస్ వాయిస్ ఉన్న సింగర్ అనమాట దాలేర్ మెహందీ గారు. ఆల్ రైట్, అవినాష్ గారు వచ్చే లోపు మనం ఇంకొక పాట వినే ప్రయత్నం కూడా చేద్దాం. అండ్ ఈరోజు కార్యక్రమం డెఫినెట్లీ యూనో పర్యావరణం అండ్ దాని చుట్టూ ఆ చుట్టుపక్కల తిరుగుతూ మనం మిమ్మల్ని ఒక డిఫరెంట్ డ్రైవ్ లోకి తీసుకెళ్తూ మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. మనకు ఒక రిక్వెస్ట్ పాట వచ్చింది, ఆ రిక్వెస్ట్ సాంగ్ ఇప్పుడు నేను వినిపించి మళ్లీ మనం మన కార్యక్రమంలోకి వచ్చేద్దాం.

0: ఆల్ రైట్ సో ది ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ కెన్ టేక్ ఆఫ్ ఆచార్య మూవీ ఉన్నారా అవినాష్
1: ఎస్ అండ్ నాకు ఈ సినిమాలో పాటలు చాలా ఇష్టం అండి
0: ఎస్ అండి అదే నేను అంటున్నాను ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ కెన్ టేక్ ఆఫ్ ఆచార్య మూవీ ఇస్ అట్లీస్ట్ 3 సాంగ్స్ ఈ పాట ఒకటి ఫస్ట్ సాంగ్ లాహే లాహే ఒకటి ఇంకా అది మన ఇంకోటి మన రామ్ చరణ్
1: అంటే లిటరలీ కమ్బ్యాక్ కూడా కాదు కాంబినేషన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్నట్టు దానికి అంతే న్యాయం చేసేలానే కొట్టారు మణి శర్మ గారు సినిమాకి.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అయితే లాస్ట్ 20 మినిట్స్ ఏం చేస్తే నాకు థాట్ వచ్చింది. థాట్ ఏంటంటే డ్యూయల్ అంటే కాంబో హీరోస్ ఉన్న పాటలు మల్టీస్టార్. ఇది యాక్చువల్గా ఒక థీమే చేయొచ్చు బట్ కొంచెం మనం పర్యావరణం నుంచి అది కాన్సెప్ట్ ఎలా మాట్లాడాము అందరితో కనెక్ట్ అయ్యాము. మోస్ట్ ఆఫ్ అవర్ లిజనర్స్ కూడా ఇప్పుడు ఇప్పటికీ ఆఫీసులలో కూడా రీచ్ అయి ఉంటారు కాబట్టి ఇప్పుడు మన థీమ్ రన్ చేసుకుందాము. ఒక స్పెషల్ శాంపుల్ థీమ్ అన్నమాట.
1: సరదాగా గమ్ముత్తుగా లాస్ట్ పావు గంట ఆల్రెడ్దాం.
0: లాస్ట్ పావు గంట కాంబోలో ఉన్న పాటలు విందాం. మల్టీ స్టారర్ అని అనలేము బట్ కాంబో అంటే ఇద్దరు లేకుంటే ముగ్గురు హీరోలు ఉంటారు. నెక్స్ట్ పాట కూడా అదే థీమ్ లోకి వచ్చే పాట లైన్అప్ చేసా. గోపాల గోపాలలో ఈ పాట ఉంటుంది బజే బాజే. బజే బాజేనా బాజే బాజేనా?
1: ఎస్ బాజే బాజే.
0: యా ఆ పాట ఇప్పుడు మనం వినేద్దాం. అలాంటి పాటకి ఇంకా ఎవరికన్నా మీకు ఏమన్నా తెలిస్తే స్టూడియో కాల్ చేయండి ఆర్ మా ప్లేలిస్ట్ లో ఉన్న పాటలు రన్ అవుతుంటాయి. లెట్స్ ప్లే దిస్ బాజే బాజే సాంగ్ ఫ్రమ్ గోపాల గోపాల.

0: Yes, we are back and Avinash garu, ee cinema hit na Gopala Gopala cinema.
1: Proper Sankranti release ee cinema.
0: Okay, ante hit movie na collections paranga.
1: Hit movie ini ee Gopala Gopala okati I movie okati inkote cinema release undi aa Sankranti.
0: Oh, okay. Bana aithe competition madhyalo vachina multi-starer movie.
1: Yes, కాంపిటీషన్ మధ్యలోనే వచ్చింది అండ్ ఆబ్వియస్లీ మంచి ఫెస్టివ్ ఉండే సినిమా కూడా అట్ ద సేమ్ టైం ఇద్దరు స్టార్లు కాబట్టి బాడింది చాలా బాడింది.
0: ఖచ్చితంగా అలాంటి ఇద్దరు స్టార్లు ఉన్న ఒక పాట అంటే రియల్ టైమ్ లో లేకున్నా రీల్ లో అయితే ఇద్దరు కనిపిస్తారు, ఒకరు యంగ్ యమ ఇంకొకరు టాప్ యమ.
1: నాకు చిన్నప్పుడు కలిసిందమ్మ సినిమాలో ఎన్టీఆర్ గారు వచ్చారని అంటే అసలు నేను ఎంత పర్ఫెక్ట్ చూసామంటే
0: అది
1: టీవీలో ఎప్పుడైనా వచ్చామండి నేను.
0: సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక్కోరు సినిమా కలిసి ఎక్కడ సినిమాలలో రియలిస్టిక్ గా నటించలేదు, కానీ ఈ పాటలో మాత్రం ఆల్మోస్ట్ రియలిస్టిక్ గానే ఉంటారండి ఈ పాటలో.
1: అది ఇంకా ప్యూర్ ప్యూర్ ప్యూర్ రాజమౌళి గారి మూమెంట్
0: మూమెంట్ అండ్ రాజమౌళి గారికి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ యమ దొంగ సినిమా నుంచి ఈ పాట వినేద్దాం. ఒకరు యంగ్ యమ ఇంకొకరు సీనియర్ రామ.
1: ఎస్

0: ఆల్ రైట్, అవినాష్ గారు క్లోజింగ్ కామెంట్స్ ఇచ్చేద్దాం.
1: ఎస్, జూన్ 7 మంచి మంచి గంజి పెట్టిన పంచ చీరలు అన్ని రెడీ చేసుకుని.
0: ఇప్పుడు గంజి ఎక్కడి నుంచి తేవాలండి?
1: స్టార్చ్ అండి.
0: యా, ఏదో ఒకటి మొత్తానికి చేద్దాం. కానీ అయితే మనం తాతయ్యల పేర్లు పెట్టుకుంటాం ఏదో, నాకు కూడా మా తాతగారి పేరే పెట్టారు. రామారావు గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి తాత మనవాడి కాంబినేషన్ వేరన్నమాట. అది అబ్సల్యూట్ ప్రోడక్ట్ అంటే అలా ఉండాలి. తాతగారి పేరు పెడితే అలా నిలబెట్టాలి. మనం కూడా నిలబెట్టాము తాతగారి పేర్లు వేరే విషయాలలో, కానీ బట్ ఆ లెవెల్లో నిలబెట్టడం అనేది ఈజ్ అన్ అబ్సల్యూట్ ప్రోడక్ట్. అందుగురించి మనం జూనియర్ ఎన్టీఆర్ కి మరొక ఓయ్.
1: అంతే అంతే, నెక్స్ట్ లెవెల్. ఆయన ఆయన డిక్షన్ ఎవరికి రాదు, ఆయన యాక్టింగ్ అంత ఈజీగా కూడా ఎవరు చేయలేరు.
0: అబ్సల్యూట్లీ. అండ్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, నేను కూడా ఇంటికి వెళ్ళి గంజి పెట్టేసుకుంటా. మీరు చెప్పిన దాన్ని గుర్తుకు రాలే. ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోవాలి పోయి. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, మనకు నెక్స్ట్ కార్యక్రమం అందించడానికి ఫిల్మీ ఫ్రైడేస్ అంటూ అంజనా గారు వచ్చేస్తుంటారు. వారు ఆల్రెడీ స్టూడియోలోకి వచ్చేసారు. సో వారికి మైక్ ని బ్యాటన్ ని అందిస్తూ మనం కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు టుడేస్ షో టు ఆల్ ఆఫ్ అవర్ లిజనర్స్. అండ్ ఎప్పట్లాగానే రేడియో సురభి కార్యక్రమాన్ని ఆదరిస్తుండండి, అభిమానిస్తుండండి, అండ్ మాకు ఎప్పటికీ కాల్ చేస్తూ ఉండండి.
1: ఎస్, మీరు మీరు కాల్ చేస్తే మేము ఇక్కడ బిర్యానీ ఆర్డర్ పెట్టడం ఆపేస్తాం.
0: అంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అక్కడ జొమాటోలు స్విగ్గీలు ఆగిపోతాయి, ఇక్కడ డోర్ డాష్ లు అండ్ గ్రబ్ హబ్లు కూడా ఆగిపోతాయి. సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ సలాం అనాలి అనే పాటతోటి సైన్ ఆఫ్ చేసేస్తున్నాం.
1: ఎస్, వార్ 2 నుంచి మంచి పాట.
0: హియర్ ఇట్ ఇస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
3: What is this address again?
2: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

అద్భుతమైన పాట. చెవుల్లోంచి తుప్పు వదిలిపోయే పాటలు కొన్ని ఉంటాయండి, అవి అంత అద్భుతమైన పాటలు. అలాంటి పాట తోటి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించాను. యూజువల్ గా మ్యాజికల్ మండేస్ అయితే అలా ఒక పాట ఇలాంటిది తప్పక వినిపిస్తాను. ఇవాళ ఎందుకో నాకు ఇలాంటివి వినిపించాలనిపించింది. హోప్ నాతో పాటు మీరు కూడా ఈ పాటని ఆస్వాదించారని అనుకుంటున్నాను. హోప్ ఇవాల్టి రోజు మీకు చాలా ఉత్సాహంగా, ఆనందంగా, హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా గడవాలని, రాబోయే వారాంతం మనందరం కలిసి పండగ ఎస్ రేడియో సురభి జాతర చేసుకోవాలని, మీరందరూ తప్పకుండా జాతరకి రావాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే.

కొన్ని కొన్నిసార్లు మీరే కొత్త కొత్త ప్రశ్నల్ని నాకు అందిస్తూ భలే సరదాగా సాగుతుంది. ప్రతిసారి నేను సెగ్మెంట్ చేసిన ప్రతి ఎపిసోడ్ లోనూ 3 గంటల పాటు ఎప్పుడు అంటూ ఉంటాను ఈ ఎనర్జీ గుర్తుంచుకోండి. ఇన్ఫాక్ట్ బై ఎండ్ ఆఫ్ దిస్ వన్ లైక్ నో 12:30, 12:40 మీరు నాతో మాట్లాడితే కూడా నేను ఇంతకంటే కొంచెం ఎక్కువ ఎనర్జెటిక్ గా కనిపిస్తాను, వినిపిస్తాను. ఇన్ఫాక్ట్ ఎందుకు అంటే మీ అందరి సహకారం వల్ల. దట్స్ వై ఎంజాయ్ డూయింగ్ షోస్. సో ఎలా ఉన్నారు మా శ్రోతలందరూ? హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఎగ్జైటెడ్? మీరందరూ కోలాట ప్రాక్టీసులు చేసేసారు, మీకు కావలసిన ప్రిపరేషన్స్ అన్ని చేసేసుకున్నారు, ఎల్లుండే మనం అందరం కలవపోతున్నాం. ఆర్ యూ ఎగ్జైటెడ్? ఐ యామ్. అయితే ప్రస్తుతానికి వెదర్ ఎంత బాగుందంటేనండి, బయట ఐ ఫెల్ట్ లైక్ నో బయటకు వెళ్ళి అసలు వాక్ చేద్దాం అనిపించింది. వాకింగ్ కి షూస్ లేదని కాదండి, నేను ఆగిపోయింది, కార్యక్రమం ఉంది కదా. నేనేమో మైక్ ఇటుపక్క ఉండి కార్యక్రమం మీకు అందిస్తాను, మీరందరూ ఎంచక్క ఏమాత్రం వీలున్నా, ఏమాత్రం వెసులుబాటున్నా మీ మీ పనుల్లోంచి టేక్ ఇట్ స్మాల్ బ్రేక్ అండ్ గో ఫర్ ఇట్ చుంటు వాక్. మీరు వాక్ చేస్తూ మంచి పాటలు వినాలనుకుంటే ఆ పాటల రిక్వెస్ట్ నాకు పంపించండి. ఈలోగా నేను మెల్లమెల్లగా గేర్ మార్చి ఒకటి మెలోడీ, ఒకటి మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ మీకు అందిస్తూ ఉంటాను. ఎంత బాగుందంటే వెదర్ చాలా ప్రెజెంట్ గా అనిపించింది. అటు వర్షాలు తగ్గాయి, ఇటు ఎండలు ఇంకా పెరుగుతున్నాయి, ఈ మధ్యలో కొంచెం క్లౌడీగా మంచి ప్లెజెంట్ వెదర్ ఉంది. కాకపోతే సూర్యుడు నేనున్నాను, ఇట్స్ మై డే గైస్ అంటున్నాడు, అందుకని సన్ స్క్రీన్ మర్చిపోకండి.

అదే చంద్రుడు ఏంటండి, సూర్యుడు ఉన్నాడు జాగ్రత్త అని మాట్లాడి చందమామ గురించి పాట వేశాను ఏంటంటారా, ఊరికే సరదాగా. నాకు స్టాండర్డ్ అండి, ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక పదం ఇవ్వాలి, సాంగ్స్ కావాలి పదం తోటి అంటే నాకు వెంటనే గుర్తుకొచ్చేవి ఈ పదాలే. ఏంటి చందమామ, జాబిల్లి, ఎందుకంటే దీంతో టకటక ఎన్ని పాటలు ఉంటాయంటే ఇలా ఇలా ఇలా గుర్తుకొచ్చేస్తాయి. అదే ఏదో పదం గుర్రం మీద ఇచ్చాను అనుకోండి, ఓ గుర్రం మీద ఒక పాట చెప్పండి అంటే నాకైతే కష్టం వెతుక్కోవడం. ఒకవేళ మీ దగ్గర ఉందేమో సరదాగా ఫర్ చేంజ్ గుర్రం మీద, అంటే హార్స్ రైడింగ్ మీద, హార్స్ మీద పిక్చరైజేషన్ జరిగిన పాటలు అయితే చాలా ఉన్నాయి. గుర్రం అనే పదంతో పాటలు ఉన్నాయా, లెట్ అస్ సీ. అదండి, సో ఒకవేళ మీ దగ్గర ఉంటే తప్పకుండా కాల్ చేసి నాతో షేర్ చేసుకోండి. సరే, ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో నేను ఏం చెయ్యబోతున్నాను, ఏ విషయంగా మాట్లాడబోతున్నాను అంటే గనక చాలా చాలా చాలా విషయాలునే. ముందుగా మనం అందరం పెద్ద మూవీ గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ నేను సినిమా చూడలేదు, నా దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ లేదు, బట్ నాకు వచ్చిన వాట్ ఎవర్ సోషల్ మీడియా ద్వారా, ఇతరత్ర ఫ్రెండ్స్ ద్వారా, వాట్ ఎవర్ ఇస్ దట్, ఇట్స్ అ మిక్స్డ్ ఒపీనియన్. సమ్ లైక్ డిట్, సమ్ ఆర్ లైక్ నో, ఓకే కొంచెం ప్రైస్ రేట్ తగ్గాకే చూడొచ్చు, not to rush annattuga kontha mandi chepparu, and whatever it is, aithe latest ga akkada movie ki sambandhinchi, peddi movie ki sambandhinchi andulo tera meeda kanipinchina chaala mandi prathi okkalu character elevate ayindi ani matram cheptunaru. So let's talk little bit more on this grounds. Oka vela meeru evana cinema chusunte cheppandi ela undi enti mee experience matho share chesukondi.

బ్యూటిఫుల్ సాంగ్. తెలుసు కూడా ఈ పాటలోనే ఉంది టైటిల్ శుభాకాంక్షలు చిత్రం నుంచి అని. మంచి స్మైల్ వచ్చే చిత్రాలండి కొన్ని కొన్ని అయితే. మంచి సాఫ్ట్ అంటే తెలియకుండా ముఖం మీద చక్కటి చిరునవ్వు తీసుకొచ్చే కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్ చాలా చాలా ఉన్నాయి. సరే, స్మైల్ అని ఎందుకు అంటున్నానంటే స్మైల్ కు ఒక ప్రత్యేకత ఉందండి. కష్టంలో ఉన్నప్పుడు కూడా, అంటే నవ్వితే బాగోదు, ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు మనం నవ్వకూడదు, బట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ స్మాల్ థింగ్స్, ఎప్పుడో తెలియకుండా పిచ్చ కోపం వస్తుంటుంది, సిల్లీగా ఉంటుంది, కొన్ని కొన్ని నచ్చుతాయి, యాక్సెప్ట్ చేస్తా యాక్సెప్ట్ చేయలేకపోతాం విషయాలు, పిచ్చ కోపం వస్తుంటుంది మనసులో, కానీ ఒక్కసారి పైనకి అలా ఒక చిరునవ్వు మన ముఖం మీద ఉంటే ఫేస్ నుంచి కూడా మంచి వైబ్రేషన్స్ వస్తాయండి. మనకు తెలియకుండానే సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే ఒక వేరే కోణం కనిపిస్తుందేమో అని అనుకుంటూ ఉంటాను నేను. స్మైల్ ఈజ్ ఎవ్రీథింగ్, నేను ఎప్పుడు అదే అంటాను, స్మైల్ ఈజ్ ఎవ్రీథింగ్, స్మైల్ ఈజ్ బ్యూటిఫుల్. ఎట్లా అంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ స్ట్రెస్ తీసుకుంటూ చాలా కష్టపడి ఎక్సర్సైజ్ ఇంటెన్సివ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా తెలియకుండా ఒక్క స్మైల్ అలా ఫేస్ మీద పెట్టుకుంటే ఒక తెలియని రిలీఫ్ వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఎవ్రీథింగ్ ఈజ్. అది ఇంత ఎందుకు చెప్తున్నానంటే, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారున్నారు మనకి ఒక అద్భుతమైన స్మైల్ మన ఫేస్ మీద అందించడానికి, సహకరించడానికి. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నా, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రేస్ ఓన్లీ అట్ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ దమ్ అట్ దిస్ నెంబర్ 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas, Texas.

0: The most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: Oi, lunch ke kadkana veldama?
5: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
4: No groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party aa leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM మనం బోర్డని విశేషాలు ఫిల్మీ ముచ్చట్లు ఎక్కువగా మాట్లాడుకుంటాం. సో ప్రస్తుతానికి నేను డిసైడ్ అయిన టాపిక్ ఏంటంటే పెద్ది చిత్రం గురించి. పెద్ది చిత్రం గురించి మూవీ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ ఇట్స్ టూ అర్లీ ఫర్ మీ టు టాక్. ఎందుకంటే నేను సినిమా చూడలేదు, ఆన్లైన్ లో వచ్చిన వాటి బేస్ చేసుకుని నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. బట్ రీసెంట్ గా పెద్ద మూవీకి సంబంధించి ఒక తారాగణంతో వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్ నాకు బాగా నచ్చాయన్నమాట. ఎప్పుడు నేను ఒకటి చెప్తూ ఉంటాను, ఒక్క స్మాల్ ఇంటర్వ్యూ చేసి ఇది నిజం ఇది అబద్దం అని మనం డిసైడ్ అవ్వలేము. అందుకని ఇట్స్ ఎ డిస్క్లైమర్ ఫ్రమ్ మై ఎండ్. నేను నెట్ లో చూసినది, ఇంటర్నెట్ ద్వారా నేను తెలుసుకున్న విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఎవరన్నా ఇలా పర్సనల్ గా తెలుసు, దిస్ ఇస్ ట్రూ దిస్ ఇస్ రాంగ్ అని మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే తప్పకుండా మీరు కాల్ చేసి మాతో షేర్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎనీ టైమ్ టు కాల్ మా స్టూడియో నెంబర్ 9726361966. అయితే ఈ పెద్ది మూవీలో రామ్ చరణ్ యాజ్ పెద్ది, వి ఆల్ నో, తర్వాత జాన్వీ కపూర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్, తను మెయిన్ ఫీమేల్ లీడ్ ఇందులో. ఇక చాలా మంది ఉన్నారు, బొమ్మని రాణి గారు, రవి కిషన్ గారు, విజ్జి చంద్రశేఖర్ అండ్ రాజతవ దత్త, చాలా మంది పేర్లు, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్ అండ్ చాలా మంది పేర్లు ఇప్పుడిప్పుడు ఇంకా మనకి ఎక్కువ సుపరిచితం అవుతున్నారు అని చెప్పొచ్చు అన్నమాట. అలా కూడా ఉన్నారు. అయితే నేను ఎక్స్క్లూజివ్ గా ఇవాళ మాట్లాడేది ఎవరి గురించి అంటే గనక ఈ సినిమాకి సంబంధించి చైల్డ్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఇద్దరు ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందట. అయితే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ది నేను ఇంటర్వ్యూ చూడటం జరిగింది, అది సయ్యద్ గఫర్ ఐ థింక్. ఎస్, అది అతని ఇంటర్వ్యూ బేస్ చేసుకుని ఇవాళ నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సో మీరు ఈ ఇంటర్వ్యూ చూసారా? హౌ డిడ్ యూ ఫీల్? అసలు ఎలా ఒక ఆర్టిస్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఇందులో. సో మీరు కనుక చూసుంటే వీ కెన్ టాక్ మోర్, అదర్వైజ్ నేను చూసినదే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కువగా ఇవాళ. భలే చైల్డ్ ఆర్టిస్ట్ లో ఒక్కొక్క అంటే పెద్ద మూవీకి సంబంధించి ఎలా అంటే ఆయన హీజ్ ఎ రన్నర్, హీజ్ ఎ రెస్లర్ అండ్ హీజ్ ఎ క్రికెటర్. సో అన్ని ఫీల్డ్స్ లోనూ పెద్ది ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటారన్నమాట చైల్డ్ ఆర్టిస్ట్ ముందుకొచ్చి. ఆ విభాగంలో ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కొక్క చైల్డ్ ఆర్టిస్ట్ ని ప్రామినెంట్ గా ఫ్రంట్ ఫేస్ లా పెట్టి ఆ డైలాగ్స్ చెప్పించడం జరిగింది. ఈవెన్ దో ఇట్స్ ఎ స్మాల్ టైనీ కొన్ని సెకండ్స్ ఆఫ్ డైలాగ్, బట్ పీపుల్ ఒకసారి రికగ్నైజ్ చేస్తే, ప్రేక్షకులు ఎవరన్నా ఆదరిస్తే ఇంకా అందలం ఎక్కిస్తారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ల గురించి ఇవాళ మాట్లాడుతున్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి కెరియర్, బట్ హీఈస్ నాట్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ ఎనీమోర్, బట్ విల్ టాక్.

అదండి. నువ్వు నువ్వే చిత్ర నుంచి అనమాట ఈ పాట. ఆబ్వియస్లీ చాలా మంది గుర్తుపట్టే ఉంటారు ఈ పాట. డెఫినెట్ గా కొత్త పాత అంటే మరీ పాత పాటల్లోకి వెళ్ళట్లేదు ఇవాళ. సమ్వేర్ అరౌండ్ 2000 నుంచి ఫిక్స్ అయ్యాను అనుకోండి. కొన్ని అప్పుడప్పుడు మన చిరంజీవి గారి మంచి మంచి పాటలు కూడా నాకు అలా గుర్తుకొస్తుంటాయి, వాటిని కూడా వినిపిస్తూ ఉంటాను. యాజ్ యూజువల్ రిక్వెస్ట్ సాంగ్ ఏదన్నా ఉంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 9726361966 స్టూడియో నెంబర్. సరే, పెద్ద మూవీ చిత్రం గురించి మాట్లాడాలంటే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు, అందరు క్యారెక్టర్స్ బాగా అతికాయి ఎలివేట్ అయ్యాయని మాత్రం ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అఫ్ కోర్స్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటారు, కామెడీ పరంగా ఉంటారు, అన్ని కలిపితేనే ఒక మూవీ కాబట్టి. సరే, ఇవాళ నేను చూసిన ఇంటర్వ్యూ సయ్యద్ గఫర్ ఆ అబ్బాయి గురించి అనమాట. హీఈస్ నాట్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ ఎనీ మోర్. అతను తన లైఫ్ జర్నీ చెప్పినప్పుడు మనకి చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. ఏదైనా ఇన్స్పిరేషనల్ గా నాకు అనిపిస్తే నేను డెఫినెట్ గా తీసుకొచ్చేస్తాను మీకోసం. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని ఏంటంటే ఒక బెటర్ వర్షన్ ఆఫ్ ఇది చెప్తారు. స్క్రీన్ ముందుకొచ్చి అన్ని చెప్పడం ఇష్టం ఉండదు, కొన్ని అలా చెప్తారు, కొన్ని ఏంటంటే కొన్ని క్రియేషన్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, కొన్ని ఎలివేట్ చేయాలి కదా కంటెంట్. ఏంటంటే ఒక చిన్న ఇంటర్వ్యూ అయినా సరే జనాల్లోకి వెళ్ళాలి అనేసరికి దానికి కాస్త ముందు వెనక చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. బట్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ దిస్ బాయ్ ఈజ్ లైక్ నో, అలా ఏమీ లేకుండా చాలా చక్కగా చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పాడనే నా పర్సనల్ ఒపీనియన్. తన గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి వాట్ హీ సేస్, పాపం అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. అయితే అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మేనమామల దగ్గర పెరిగాడు. హీ హ్యాడ్ హిజ్ ఓన్ టఫ్ టైమ్ అండ్ చాలా సామాన్యం. వాళ్ళ అమ్మమ్మ ఇస్ లైక్ నో కూరగాయల వ్యాపారం చేస్తారట. సో అలా కొంచెం డబ్బులకి బాగా ఇబ్బంది పడుతూ ఎట్లా అయినా మూవీస్ లో చెయ్యాలి, నాకు మూవీస్ కావాలి, ఆన్ స్క్రీన్ నా ప్రెజెన్స్ ఉండాలి అనే ఒక ఏదో ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ధైర్యంతో వచ్చేసాడు. అండ్ ఫిల్మ్ సిటీలో అక్కడ ఇక్కడ ట్రై చేసుకున్నాడు, రకరకాల ప్రదేశాల్లో ట్రై చేశాడు. అండ్ ఇంటర్ కంప్లీట్ అయ్యాక హీ షిఫ్టెడ్ టు మేజర్ సిటీస్ అండ్ దెన్ అక్కడి నుంచి రకరకాల దగ్గర ప్రయత్నం చేస్తూ సీరియల్స్ లో, చాలా సీరియల్స్ లో తను నటించాడట, వెబ్ సిరీస్ లో చేశాడట. తర్వాత మెల్లమెల్లగా రకరకాల మూవీస్ లో వస్తోంది అవకాశం, మెల్లమెల్లగా వస్తున్నాడు. హీ ఆల్రెడీ డెడ్ అఖండ 2 చేశాడు, తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారితో పెద్ద మూవీలో ఒక చిన్న షార్ట్ అండ్ దెన్ తర్వాత డ్రాగన్ మూవీలో. సో ఇలా రకరకాల వేషాలు వస్తూ ఉన్నాయి. వాట్ హీ సేస్ ఇస్ తన ప్రతిరోజు తనకి సపోర్ట్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ గా తనకి అటు చదువు పూర్తిగా లేదు, బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేదు, ఎవరిని అడగలేడు. సో వాట్ హీ డస్ ఇస్ కూలి పనికి వెళ్తాడట. కూలి పనికి వెళ్లి ప్రాపర్ గా తన కోసం తను సంపాదించుకుని ఆ డబ్బుల్ని తీసుకొచ్చి రకరకాలుగా అంటే ఇక్కడ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మధ్యలో మీడియేటర్స్ ని అడిగి, అది విచ్ ఇస్ లైక్ నో వెరీ వెరీ పించింగ్ గా అనిపించింది నాకు. అది ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత ఏది చేసినా ఈ మీడియేటర్స్ అనేవారు ఉన్నా చూడండి, ద వే దే హ్యాండిల్ కొంతమంది అది మారలేదేమో అని అనిపించింది. సో వాట్ హీ సేస్ ఇస్ కొంతమంది నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు అవకాశాలు ఇప్పిస్తారు, కొంతమంది లేట్ గా ఇప్పిస్తారు, కొంతమంది అసలు ఇప్పించరు. అండ్ ఆఫ్ కోర్స్ రెమ్యూనరేషన్ వాట్ వీళ్ళకి వస్తుంది అందే దాంట్లో కూడా తేడా ఉంటుంది అనేసి. అఫ్ కోర్స్ ఎన్ని కష్టాలున్నా అబ్బాయి ద వే హీ ప్రజెంట్స్ హిమ్సెల్ఫ్, ఎస్ ఐ నో అన్నీ ఉన్నాయి, నాకు చేతికొచ్చేదే ఉండో లేదు, నా కెరియర్ ఫ్యూచర్ ఏంటో ఐ రియలీ డోంట్ నో, బట్ మై గట్ ఫీలింగ్ ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ డూ దిస్ అండ్ ఐ సపోర్ట్ మై సెల్ఫ్, నేను కూలి పనికైనా వెళ్తాను. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండి ఆ టాలెంట్ ఉండి, టాలెంట్ విషయంగా కూడా మాట్లాడతాం ఈ అబ్బాయికి ఉన్న టాలెంట్ గురించి కూడా. టాలెంట్ పిచ్ అండి, సినిమాలంటే ఒక పిచ్ ఉండకపోతే ఎవరు అంతలాగా వెళ్లి అసలు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కష్టపడి చెయ్యలేరు. సో ఆ పిచ్చి గురించి కూడా మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్ అతను తన్ని తను సపోర్ట్ చేసుకుంటూ తనకంటూ ఒక స్థానం కోసం చాలా కష్టపడుతున్నాడు.

సూపర్ సాంగ్ కదా, మంచి పాట. ఎప్పటికప్పుడు ఎందుకో ఈ కొన్ని పాటలు ఊత పదాల్లో కూడా మనకి అలా సడన్ గా గుర్తుకొస్తూ ఉంటాయి కదా. వెరీ గుడ్, నైస్, ఐ ఎంజాయ్ దీస్ సాంగ్స్. మీకు కూడా ఇలాంటి పాటలు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వేరే సాంగ్ రిక్వెస్ట్ ఉంది అంటే గనక తప్పకుండా ఆ సాంగ్ ని నాతో షేర్ చేసుకోండి, నేను మీతో వినిపిస్తాను. సరే, మరి మనం మాట్లాడుకుంటున్నాం సయ్యద్ గఫర్ అబ్బాయి గురించి. అయితే దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ హిమ్. అబ్బాయి ఏం చేశాడంటే, ప్రయత్నిస్తూ చాలా సీరియల్స్ లో చేస్తూ మంచి సీరియల్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ దెన్ హీ టుక్ ఎ బ్రేక్. లేదు, నేను మూవీస్ లో చేయాలి అనే ఉద్దేశంతో మూవీస్ చుట్టూ తిరగడం, మూవీస్ లో ఆఫర్స్ కోసం వెతకడం ఇదంతా చేస్తూ వాట్ హీ డిడ్ ఇస్ వచ్చిన ఆఫర్ కి అతను పడిన కష్టం, ద వే హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ ట్రూత్ అని. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ పడే కష్టం మనకి చాలా క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంత ఈజీ కాదు కదా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అంటే. డెఫినెట్ గా టాలెంట్ అయితే ఉండాలి, అబ్బాయికి మంచి టాలెంట్ కూడా ఉంది. చక్కగా స్పాట్ లో కూడా ఇంటర్వ్యూలో ఇలా అంటే ఇలా చేసి చూపిస్తున్నాడు. ఆ యాక్టివ్నెస్, ఒక చురుకుతనం, ఒక టాలెంట్, ఇన్నర్ ఫీలింగ్, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది చూడండి. అండ్ దట్ అట్రాక్టెడ్ మీ సో మచ్. యూత్ ని ఇవాళ రేపు చూస్తుంటే అదే అనిపిస్తుంది, యంగ్ ఏజ్ లోనే దే ఆర్ సో వెరీ ఫోకస్డ్, దే నో వాట్ టు డూ అండ్ దే నో హౌ టు డూ అండ్ దే ఆర్ లెర్నింగ్ ఎవ్రీడే. దట్స్ ద గ్రేట్నెస్. సరే, ఆ మూవీ చూసి తప్పకుండా ఇలాంటి ఆర్టిస్ట్ అందరినీ ఎంకరేజ్ చేద్దాం. ఈలోగా మరి వాట్ ఎల్స్ ఈజ్ విత్ అస్, ఇవాళ ఇంకేం మాట్లాడతాను అంటే, మన తెలుగు సినిమా హీరోస్ లేదా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చాలా మంది మంచి హోటల్ బిజినెస్ చేస్తున్నారండి. చక్క చక్కటి హోటల్స్, ఎన్నో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో, డిఫరెంట్ బ్రాండింగ్ తో మంచి మంచి హోటల్స్ రన్ చేస్తున్నారు. ఎస్పెషలీ హైదరాబాద్ లో ఉన్న హోటల్స్ గురించి ఇవాళ మాట్లాడాలనుకుంటున్నారు. అయితే మరి ఏం మాట్లాడతాను, మీరెవరన్నా అటువంటి హోటల్స్ అంటే తెలుగు సెలబ్రిటీస్ నిర్వహిస్తున్న హోటల్స్ కి వెళ్లి అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేశారా? ఐమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్క్లూజివ్ అబౌట్ రెస్టారెంట్స్, డైన్ ఇన్ రెస్టారెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మన రాణా గారిది అయితే చాలా మంది ఎక్స్ప్లోర్ చేసే ఉంటారు, అలాగే మన మహేష్ బాబు గారిది. అఫ్ కోర్స్ మహేష్ బాబు గారిది ఇస్ ఆన్ ద నేమ్ ఆఫ్ నమ్రత గారిది కదా. సో ఇద్దరు ఒకటే ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ హోటల్స్ ఎక్కడన్నా మీరు విజిట్ చేశారా? డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ టు షేర్ విత్ us?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance, SNR insurance.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM ఫిల్మీ ముచ్చట్లు. ప్రస్తుతానికి మనం మన ఫిల్మీ ఫ్రైడేస్ ఈ సెగ్మెంట్ లో ఏం మాట్లాడుకుంటున్నామంటే, మన తెలుగు సెలబ్రిటీస్ వారు నిర్వహిస్తున్న రెస్టారెంట్స్ గురించి, అతి ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉన్న వాటి గురించి. ఎందుకు వాళ్ళే నాకు నన్ను ప్రమోట్ చేయమని ఎవరు నన్ను అపాయింట్ చేయలేదండి, నేనే ఊరికే సరదాగా తెలుసుకుందాం. మనకి ఫుడ్ ఎంత ఇష్టమో, ఫిల్మ్ స్టార్స్ కి మరి ఫుడ్ ఇష్టమే, బట్ హౌ డూ దే ప్రెజెంట్, వాట్ డూ దే వాంట్ టు డూ అని, అసలు వాళ్ళ ఐడియాస్ అనేవి మనకి ఎలా అందిస్తున్నారు అనే విషయంగా సరదాగా ఒకసారి తెలుసుకుందామని నేను సెర్చ్ కొడితే బోల్డ్ అని వచ్చాయండి. అఫ్ కోర్స్ ఒకటా రెండా అందరూ అన్ని రకాల బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెసెస్ ఫుడ్, ఎందుకంటే ప్రతి మనిషికి అవసరం. అండ్ మనకి ఈ ఫుడ్ అవసరం ఎలా ఉంటుందంటే, ఎవ్రీ టైమ్ ఐ కీప్ థింకింగ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ద సేమ్ థింగ్, మనిషికి ఫుడ్ ఎంత అవసరము, ఎస్ వీ నో, అంతవరకు అన్ని రుచుల వరకు కొంతవరకు పర్వాలేదేమో అన్నట్టు ఉంటుంది. బట్ నవ్ డేస్ ఫుడ్ ని ఏం చేసామంటే టాప్ ప్రయారిటీలో పెట్టేశాం. ఇప్పుడు వంట వచ్చా అని ఎవరిని అడగడానికి వీల్లేదు. వంట అంటే దాన్ని డెఫినేషన్ చాలా బ్రాడ్ వాస్ట్ అయిపోయింది. నీకు ఏ క్వశ్చన్స్ బాగా వండడం వచ్చు అని అడగాలన్నమాట ఇవాళ రేపు, అలా ఉందని. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆల్మోస్ట్ అన్ని దే లైక్ ఇటాలియన్, దే లైక్ మెడిటేరియన్, ఒక పక్క సాలడ్స్ అంటారు, ఒక పక్క హెల్దీ డైట్ ఫుడ్ అంటారు, ఒక పక్క ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ అరిసెలు బూరెలు పులిహార అంటారు. ప్రపంచంలో ఫుడ్ హాస్ బికమ్ సో ప్రామినెంట్. మీరేమంటారు? ఎస్ అని అంటారండి. నేను ఏ చెప్పినా అలాగే చెప్తాను, నా దగ్గర ఆ టాలెంట్ చాలా కరెక్ట్ గా చెప్తాను కదా. అది సరే, మరి ఇంత మాట్లాడుకుంటాం కాబట్టి మనకి చేరువలో ఉన్న మైత్రేయ రెస్టారెంట్ గురించి మాట్లాడుకోవాలి. మైత్రేయస్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు హెడ్ చేయవలసిన ప్లేస్ మైత్రేయస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటో సీటింగ్ తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి అయితే సూపర్ డెస్టినేషన్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫేస్, ఈవినింగ్ స్నాక్స్ అన్ని చక్కగా ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అందించడం గ్యారంటీ అండి. ఇంతేకాదు ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా, కార్పొరేట్ ఈవెంట్ కోసమైనా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ మైత్రేయస్ రెస్టారెంట్. దే ఆర్ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్, ఫ్రిస్కో అనే దగ్గర ఉన్నారు కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి.

నెక్లెస్ గొలుసు, ఈ పాట పేరే అలా వచ్చేసింది కదా. గుడ్, మంచి బీట్ ఉన్న పాట. సరే, మనం రాణా గారి గురించి, రాణా గారి ఓనర్షిప్ లో ఉన్న రెస్టారెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మట్ బి ఈజ్ ఎ కోనర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మనకి తెలిసిన సమాచారం ప్రకారం హీ హాజ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. అయితే ఒక సెంచురీ బార్ అండ్ కిచెన్ అయితే ఉంది, అండ్ అది వచ్చేసి వారి ట్రెడిషనల్ హోమ్ ని, చైల్డ్హుడ్ హోమ్ ని కన్వర్టెడ్ ఇన్ టు ఏ ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ రెస్టో బార్ టైప్ లో, ఫిల్డ్ విత్ గ్రీనరీ అంటారు, దీని కింద కన్వర్షన్ చేశారని చెప్పారు. ఇట్స్ ప్రమోటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెరిటేజ్ స్టైల్ రెస్టారెంట్ ఇది. అయితే ఇక్కడ మల్టీ కుసైన్ మెన్యూ అయితే ఉంది, అన్ని రకాల ఇది, అండ్ గ్లోబల్లీ దొరికే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ని, విచ్ ఆర్ లైక్ మోర్ ఆఫ్ కంఫర్ట్ ఫుడ్స్ ని ఇక్కడ ఆయన అందిస్తున్నారు అని చెప్పారు. రకరకాలు ఉన్నాయి. అంబియన్స్ అట్మాస్ఫియర్ అయితే ఒక లెవెల్, ఎవ్రీబడి నోస్ దాట్. అట్లాగే ఆయనకి ఫుడ్ స్టోరీస్ అది ఒకటి ఉంది. అయితే నాకు దీన్ని అలాగే పెట్టండి, ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో అది తింటేనే తెలుస్తుంది, అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు ఎవరైనా చెప్పాలి. సో వాట్ సంథింగ్ డిఫరెంట్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్ ఇస్ బ్రాడ్వే. ఆయన ఒకటి బ్రాడ్వే ఏ న్యూ ఏజ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని ఒకటి నిర్వహిస్తున్నారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ క్లోతింగ్ బ్రాండ్ అని అనుకుంటే కూడా ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ ఇన్ ఇట్సెల్ఫ్. అన్ని రకాల ఇవి దొరుకుతున్నాయి అక్కడ అని చెప్పడం జరిగింది. అండ్ హెల్త్ పరంగా ఇష్టమైన వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది అక్కడ అనేసి, ఫుడ్ పరంగా మాట్లాడాలి అంటే హెల్తీ డ్రింక్స్ అండ్ లైక్ హెల్దీ సూప్స్, వాట్ ఎవర్ యూ కెన్ గెస్ ఆఫ్ అవన్నీ అక్కడ ఉన్నాయి. కెచప్స్ దగ్గర నుంచి దే యూ వాంట్ టు సలాడ్ డ్రెస్సింగ్స్ అవ్వచ్చు, అలా 200+ న్యూ ఏజ్ అండ్ డైరెక్ట్ టు కస్టమర్స్ D2C బ్రాండ్స్, ఫ్యాషన్ అఫ్ కోర్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ కేర్ వెల్నెస్ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ చాలా మంది పోస్ట్ కూడా చేశారు ఇంటర్నెట్ లో, అవి నేను చూడటం జరిగింది. వాట్ దిస్ ఇస్ దీని పరంగా కాస్ట్ వచ్చేసి డిఫరెంట్ కాస్ట్ అట. అసలు మనము ఇలా ఇంత కాస్ట్ ఉంది అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. బట్ ఎదర్ కేస్ ఇట్ ఈస్ లైక్ నో బ్రింగింగ్ దోస్ స్టఫ్ క్లోజర్ టు ద పీపుల్ అని చెప్పొచ్చు. దే గెట్ టు ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ వాంట్ టు గో యూ హ్యావ్ టు, ఐ మీన్ వన్ టైమ్ ఒకసారి వెళ్ళి చూసి రావాలన్నా. ఇదివరకు ఎలా ఉండేదంటే కొన్ని కొన్ని సార్లు చాక్లెట్స్, ఫెరరోషి చాక్లెట్స్ ఇలాంటివన్నీ ఎవరన్నా ఇండియా వెళ్లేటప్పుడు ఎవరన్నా తీసుకెళ్తే గిఫ్ట్ల కింద ఓ తెగ ఆనందపడిపోయి అందరు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అవి చాలా తక్కువగా దొరికేది, రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్, అండ్ ఎవ్రీబడి యూస్ టు లవ్ దట్ దోస్ పర్టికులర్ వన్స్. ఇప్పుడు ప్రిటీ మచ్ అన్ని కోట్లలోనూ దొరుకుతుంది. సో అలా ఏదన్నా ఒకటి వరల్డ్ వైడ్ గా ఉండేవి ఏదన్నా మనుషులకి అందించాలి అంటే, ఈవెన్ దో కాస్ట్ వైజ్ ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ దీస్ ఆర్ గుడ్ స్టోర్స్. ఐ థింక్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా ఒకసారి చూసి వస్తాను. మీరు కనుక చూసినా, అక్కడ రెస్టారెంట్ లో డైనింగ్ చేసినా, మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోవచ్చు.

సరే మరి మనము నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటాము అంటే అఫ్ కోర్స్ హీరో మహేష్ బాబు గారి రెస్టారెంట్ ఉంది కదా దాని గురించి. బట్ ఈలోగా నేను మన ప్రకటనని కూడా మీకు అందించేస్తాను. రాధాకృష్ణ టెంపుల్ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. జూలై మొదటి వారంలో జూలై 1, 2, 3, 4, 5 డేస్ ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్. ఇక్కడ వేదిక్ రిచువల్స్ ఉన్నాయి, హోమన్స్ ఉన్నాయి, డివోషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బ్లెస్సింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ డివోటీస్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చిన్న పెద్ద అందరూ కలిసి ఈ వేడుకలో భాగస్వాములు అవ్వచ్చు. అక్కడ మీరు వాలంటీరింగ్ చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, స్పాన్సర్ చేయొచ్చు, సేవా కోసం మీరు యూ క్యాన్ కంట్రిబ్యూట్. రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్. అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అంటే మనకు ఒక విగ్రహాన్ని గర్భగృహంలో పెడుతున్నారన్నమాట. అది జరుగుతుంది ఈ డేస్ లో. ఎవ్రీబడీస్ వెల్కమ్.

0: కచేరకు. ఎస్, సహకుటుంబానం ఈ చిత్రం పేరు. ఇక్కడ ఈ చిత్రం నుంచి మనం ఈ పాట వినేసాం. సరే, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మనకి మహేష్ బాబు గారి వైఫ్ పేరు ఆఫ్ కోర్స్ నమ్రత శిరోడ్కర్ అని అందరికి తెలుసు. అయితే ఆవిడ నిక్ నేమ్ ఏంటి అనేది నా ప్రశ్న. సరే, నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడతాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి అండి.
1: మేము మినియాపోలిస్ నుంచి వచ్చాము. ఐ జస్ట్ వాంటెడ్ టు నో హౌ దిస్ వర్క్స్ అవుట్ ఫస్ట్లీ. ఓకే, దిస్ ఇస్ న్యూ రేడియో సిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ న్యూ టు అస్. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేమ్ ఫ్రమ్ మినియాపోలిస్ హియర్. సర్ప్రైజింగ్లీ వాంట్ టు గివ్ ఎ సర్ప్రైజ్ టు సమ్వన్ సమ్హౌ.
0: ఒక్క నిమిషం, మీరు గివ్ మీ వన్ మినిట్. మీరు చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నారు. ఐ విల్ టేక్ యువర్ కాల్ ఆఫ్ ఎయిర్ అండ్ అందరికి ఒక పాట వినిపించి నేను మీతో కంటిన్యూ చేస్తాను, మాట్లాడతాను. గివ్ మీ 10 seconds ప్లీజ్. అదండి, సో నమ్రత శిరోడ్కర్ నిక్ నేమ్ ఏంటో తెలిస్తే కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఈలోగా మీకోసం ఈ పాట.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
4: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
7: Welcome back. సరే, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి గురించి మనందరికి తెలుసు. మరొక్కసారి, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్స్ ఆర్ విజిటింగ్ యుఎస్ఏ, సో యూఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మెనీ మోర్. యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్ వెన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ దేర్ టు హెల్ప్ యూ. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఎనీ ఇన్స్టెంట్, అఫ్ కోర్స్ అది మన చేతిలో లేని విషయం. బట్ హెల్త్ కవరేజ్ ఎక్కడా మార్పు ఉండకూడదు, నిరంతరం అలా మనతో ఉండాలి. సో లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, స్టిల్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ దేర్ టు హెల్ప్ యూ. దే కెన్ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్, యూ గాట్ ఇట్ కవర్డ్. ఎస్, నాకు ఇందాక కాలర్ కాల్ చేశారు, వారి కాల్ నేను అనేది తీసుకున్నాను, ఆఫ్ ఎయిర్ డీటెయిల్ స్టోరీ తీసుకున్నాను. ఏంటంటే, ఇక్కడ మిన్నియాపోలిస్ నుంచి ఒకరు వచ్చారు, వాళ్ళ ప్రియమైన వారికి సర్ప్రైజ్ ఇద్దాము డాలస్ లో అని. అక్కడ ఏం జరిగింది అంటే, అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన, ఐ మీన్ దట్ పర్సన్ ఈజ్ అవుట్ ఆఫ్ డాలస్. సో వచ్చిన వారికి సర్ప్రైజ్ కి సర్ప్రైజ్ అయిందనమాట, ప్రతి సర్ప్రైజ్. సో ఎనీవేస్, ఎనీథింగ్, లైఫ్ గివ్స్ యూ సో మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్, బట్ వీ కెన్ చీర్ యూ అప్ విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. సో వారు అడిగిన రిక్వెస్ట్ పాట వినిపిస్తున్నాను.

భలే పాట కదా. థ్యాంక్స్ ఫర్ దిస్ రిక్వెస్ట్ సాంగ్. ఇలాంటి పాటలు ఎనీ టైమ్ ఎనీ బడి మనం డెడికేట్ చేయొచ్చు. సరే, నేను మరింత మాట్లాడతాను. ఇందాక నేను అడిగాను నమ్రత శిరోడ్కర్ ఆవిడ యొక్క నిక్ నేమ్ ఏంటి అని. సో ఐ డెంట్ గెట్ ఎ కాల్ ఫర్ దట్. ఐ థింక్ చాలా తక్కువ మందికి తెలిసేమో. ఆవిడ పేరు చిన్ను అంట, చిన్నో చిన్నో వాట్ ఎవర్, లైక్ దట్స్ వన్ ఆఫ్ ఎంతో మందికి ఎన్నో నిక్ నేమ్స్ ఉంటాయి. అయితే ఇది ఎందుకు చెప్పాను అంటే గనక మనకి సౌత్ సంబంధించినంత వరకు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇటు చాలా మంది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ సౌత్ లో చాలా మంది ఉన్నారు, తెలుగు తమిళ కన్నడ మలయాళంలో. అయితే నార్త్ కి వెళ్లేసరికి ముంబైకి, షీఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ముంబై మహారాష్ట్ర కాబట్టి తన అక్కడి నుంచి వచ్చారు కాబట్టి నమ్రత శిరోడ్కర్ అక్కడ వాళ్ళందరికీ వాళ్ళ చుట్టాలకి వాళ్ళ ఫ్రెండ్స్ కి నమ్రత వారి సర్కిల్ లో దే కాల్ మహేష్ బాబు యాజ్ చిన్నూస్ హస్బెండ్. అంతే కదా, సర్వసాధారణం. అందరూ ఇప్పుడు మన ఇంట్లో అయినా అంతే, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీతో ఎక్కడన్నా ఫంక్షన్ కి అది అటెండ్ అవ్వాలంటే అక్కడ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా పిలుస్తారు, ఇదిగోరా మన లేదా లక్ష్మి వాళ్ళ ఆయన లేదా ఏదో ఒకటి దేవి వాళ్ళ హస్బెండ్ ఇలా ఏదో చెప్తూ ఉంటారు కదా, సామాన్యంగా పేరు పెట్టి ఇదిగో వాళ్ళ ఆయన అని చెప్తూ ఉంటారు. ఇది అబ్బాయి సైడ్ అయితే సేమ్ థింగ్, అబ్బాయి మన అబ్బాయి వైఫ్ మన అబ్బాయి పెళ్ళాం ఇట్లా చెప్తుంటారు. సో వెన్ ఇట్ హ్యాపన్స్ ఇన్ నార్మల్ లైఫ్ ఇట్స్ ఓకే, బట్ మహేష్ బాబు యూనో మహేష్ బాబు గారిని దే కాల్స్ చిన్నూస్ హస్బెండ్ అంటే అది పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవ్వక ముందు అయితే మరీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అట్లీస్ట్ పీపుల్ నో, అండ్ హాఫ్ ద టైమ్ పీపుల్ నో ఇస్ పాన్ ఇండియా మూవీస్ రాకముందు సౌత్ ఫిల్మ్స్ గురించి నార్త్ లో వాళ్ళు ఎక్కువ ఎవరు అంటే చిన్నూస్ హస్బెండ్ ఇస్ అ హీరో అని అలా చెప్పుకునేవారు. సో నాకైతే భలే డిఫరెంట్ గా అనిపించింది. ఎంతేనా అంతే నేను చెప్తాను దాంట్లో, దట్స్ హౌ ఇట్ ఈస్. సరే, వారి గురించి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఆవిడ ముందు నుంచి తను ఈ ఫీల్డ్ లో ఉన్నారు. She has been like no beauty pageant winner kuda and chala ads chesaru movies intaku mundu chesaru. She is a well known face north lo.

0: శుద్ధ తప్పు తోబ తోబా. ఇది వచ్చేసి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి పాట. కూల్ కూల్ కూల్ వెరీ కూల్. సరే, రెస్టారెంట్స్ గురించి, రెస్టారెంట్ పెట్టిన హీరోస్ గురించి, మన తెలుగు సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ రెస్టారెంట్స్ పెట్టడం అంటే అది ఫుడ్ రిలేటెడ్ గా, ఫుడ్ మెయిన్ కింద పెట్టుకునే ఒక వ్యాపారం నిర్మించడం అంటే అంత ఈజీ కాదండి. ఎంతో మంది చాలా కష్టపడి పెట్టుబడి పెట్టి చాలా సార్లు లాస్ అవుతూ ఉంటారు. ఇదిగో ఈ సినిమాలో లాగా ఒక మంచి సన్నివేశం వినిపిస్తాను. ఇది ఏ సినిమాలోతో చాలా ఈజీగా మీరు క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసిన వెంటనే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. పాపం ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చాడు, చక్కగా రెస్టారెంట్ పెట్టుకున్నాడు. కాకపోతే ఆ రెస్టారెంట్ నడిపించరా, చిన్న హోటల్ అయినా నడపడం అనేది ఒక పెద్ద టాలెంట్. దాన్ని లాభాల్లో నడిపించడం ఇంకా టాలెంట్. ఏదో తెలియక ఒక బోర్డు పెట్టాడండి, బుర్ర ఒక్కటికి 10 రూపాయలు మాత్రమే శుభ్రంగా భోజనం పెడతాను అన్నట్టు. అక్కడ బురిడి కొట్టించేశారు మన వాళ్ళు. ఛ, బాలేదని బోర్డు మార్చేసి తల ఒక్కటికి అన్నాడు. అక్కడ కూడా బురిడి కొట్టించేశారు మా వాళ్ళు. వినండి ఈ సన్నివేశం విన్నాక ఎవరు వాళ్ళు తలకి బుర్రకి వీళ్ళు ఎలా బురిడి కొట్టించేశారో మీరే నాకు కాల్ చేసి చెప్పండి.
1: కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు.
2: ఓ పని చెయ్యి, ఓ మంచి పెళ్లిని చూసి మింగు, లోపలికి వెళ్ళి ఎలకలను తినేస్తాను.
1: బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు.
2: ఊరే గుండు, మన దగ్గర కరెన్సీ ఎంత ఉందా?
1: 1 10.
2: ఓకే డన్, పద పొట్టు పడదు.
1: 1 10తో ఇద్దరం ఎలా తింటాం గురు?
2: బుర్రతో పద.
3: ఏమప్పా ఆగాగాగ, ఏమప్పా ఇది 1 10దా ఇస్తివి? నీకు 1 బుర్ర ఉండాది, వానికి 1 బుర్ర ఉండాది, 2 బుర్రవాండ్లకు 2 10 వాండ్లు కదప్పా.
2: భలేవాడి అప్పా, నాకు మాత్రమే బుర్ర ఉండాదప్పా, వాడికి బుర్ర లేదప్పా.
3: ఆండవనే ఆండవనే, వానికి బుర్ర లేదా? ఇంత సైజు ఉండాదే.
2: మా వాడితో 2 నిమిషాలు మాట్లాడు, వాడికి బుర్ర ఉందో లేదో నీకే తెలుసు.
3: ఆ మామూలు పేరన్నా
4: టేబుల్.
3: టేబులా? ఏమప్పా పేరడితే టేబుల్ అని చెప్పాడు?
2: చెప్పారు కదా వాడికి బుర్ర లేదు.
3: ఇది అన్నా పువ్వా? ఇది అన్నా నీ చెప్ప అన్నా నాందా చెప్తా. ఇది పెన్నదానే
4: ఇల్లే మటన్ పీసు.
3: అప్పా నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పా, వీడికి బుర్ర లేదు. నీ పో.
0: అదండి బుర్ర లేదు అని నిరూపించి చక్కగా ఫ్రీ భోజనం చేసేస్తారు. అక్కడితో ఊరుకున్నాడు ఆ పాపం ఈ ఓనర్ తెలివి తెచ్చుకున్నాడు. బుర్రకి కాదు తలకి 10 రూపాయలు చొప్పున అంటూ బోర్డు మార్చాడు. మరి ఇప్పుడు ఎలా బురిడి కొట్టించారు?
2: గజేంద్రా నువ్వు ఎక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు రావాలి. గుడ్ సలాం.
1: మావి 2 తలలు 2 టిక్కెట్లప్పా.
3: నీంగిలా నీ నిండా మోసకారం. 1 2 3 3 తలలుగా ఉండాయి. ఏమప్పా ఎన్ని ఏమార్త ముడియాదో, నా నిండా బుద్ధిశాలి.
1: కోడికి తల ఉంది కాబట్టి కోడికి కూడా టిక్కెట్ తీసుకోవాలా?
3: ఆమా, కోడైనా కుక్కైనా మేకైనా తల తలదానే, టిక్కెట్ కొనవాలా?
1: అంతేనంటావా?
3: ఆమా.
1: ఏ తలకైనా కొనాల్సిందేనా?
3: ఆమా.
1: సరే 4 తలకాయలు.
3: 4? నాలుగేది కప్పా,
1: బయట ఇంకో తల ఉండాదప్పా.
3: అప్పుడియా నా నిండా బుద్ధిశాలి, అదుకుదా తెలుగు బాగా నేర్చుకుని బోర్డు మీద తల ఒక్కంటికేని వేస్తుంది. ఏమప్పా సర్వర్ వాడు, 4 తలకాయలు 4.

పెద్ద సైజు విస్తరేసుకుని పెద్ద తలకాయ వచ్చింది ఇక్కడ, శుభ్రంగా భోజనం చేస్తుంది. ఎవరిది తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్.

సూపర్ సాంగ్స్ యాక్చువల్లీ పెద్ద మూవీ నుంచి ఆల్మోస్ట్ అన్ని పాటలు హిట్టే అని నాకు అనిపిస్తోంది. ఐ వాజ్ వెయిటింగ్ ఇంకా ఎంతమంది పెద్ద సాంగ్ రిక్వెస్ట్ అడుగుతారు అనేసి. సరే, నాకు మౌనిక గారు కాల్ చేసి మూవీ నేమ్ కరెక్ట్ గా చెప్పేశారు. ఇఫ్ యు ఆర్ స్టిల్ సర్చింగ్ ఏ సినిమా నుంచి అంటే కనుక ఆ సినిమా నుంచి ఒక పాట వినిపిస్తాను. దిస్ విల్ హెల్ప్ యూ.

అదండి రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి మనం ఇందాక విన్నా సన్నివేశం. ఈ పాట కూడా ఎంత చక్కటి, క్యూట్ క్యూట్ అంటే ఏనుగు క్యూట్ ఏంటన్నారు. డెఫినెట్ గా ఆ మూవీ చూస్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు, ఏనుగు కూడా క్యూట్ ఉంటుంది అనేసి రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ నుంచి. సరే మరి వంటల గురించి వీటి గురించి మాట్లాడుకుంటుంటే ఆకలిస్తుంటాయి. మరి హౌ కెన్ వి మేక్ థింగ్స్ ఈజియర్ అంటే A to B authentic South Indian flavors are made easy with A to B's new range of instant mixes, powders, masalas, paste and pickles. Fluffy ragi idli lante healthy ga tinali, gongura rice kavali ante nimishalo chesukochu. All this are available only at A to B Frisco, A to B Little L. Further information kosam meeru A to B Texas.com ఇక్కడికి వెళ్ళొచ్చు ఆర్ డైరెక్ట్లీ కాల్ దెమ్ 214-872-2345. ఎస్ సరే, మనము నమ్రత గారి పేరు మీదే ఉంటుంది యాక్చువల్లీ అంటారు. ఏఎన్ అనే పేరుతోటి రెస్టారెంట్స్ నడిపిస్తున్నారు. Palace Heights is the one which we are talking about, ANV, Palace Heights by ANV. Idanamata idi vachesi fine dining restaurant and royal themes unna ikkada, manchi decor anta undi, multi cuisine aithe pretty costly. Worldwide ga rakarakala specialities ikkada untayi ani cheptaru. We don't know, but vibe kosamu deeni kosam aithe kachithanga vellachu, and it's much costly ani antaru. ఎస్ మరి నేనేం చేయను, ఒక పాట వినిపిస్తాను, తిరిగి వచ్చాక లెట్స్ కంటిన్యూ అవర్ సెగ్మెంట్. పాట వింటూ మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్దాం, తిరిగి కలుసుకున్నాక లెట్స్ కంటిన్యూ అవర్ సెగ్మెంట్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gelna nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
4: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: Welcome back. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్చే అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM ఫిల్మీ ఫ్రైడే సెగ్మెంట్ ఇట్స్ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సరే, మనం ప్రస్తుతానికి తెలుగు సెలబ్రిటీస్ కి సంబంధించిన రెస్టారెంట్స్ ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరేమన్నా ఈ విషయంగా కంట్రిబ్యూట్ చేయాలి, ఫలానా రెస్టారెంట్ మేము విజిట్ చేసాము చాలా బాగుంది, దిస్ ఇస్ అవర్ ఫీడ్బ్యాక్ అని షేర్ చేయాలంటే తప్పకుండా కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. అలాగే సినిమాలకు సంబంధించి రెస్టారెంట్ ఓనర్ గా చేసినవి అవి బిట్స్ కొన్ని వినిపిస్తూ ఉన్నాను, అది కంటిన్యూ అవుతుంది. అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మీరు మీ లైఫ్ లో మీరు స్వంతంగా ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఒక రెస్టారెంట్ పెడితే మీ హోటల్లో వాట్ విల్ బీ యువర్ ఫేవరెట్ ఐటమ్ దట్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ స్పెషల్? ఇడ్లీ అయినా ఒక విధంగా చేస్తే ఆ ఇడ్లీలో కూడా మార్పులు ఉంటాయి, అండ్ ఇట్ విల్ బి అ డిఫరెంట్ టచ్ ఉంటుంది కదా. ఇట్ కుడ్ బి ఫ్రమ్ యువర్ లోకల్ విలేజ్ స్టైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు బాగా ఇష్టమైనది విచ్ యూ కెన్ థింక్ యూ కెన్ ప్రమోట్ అండ్ యూ వాంట్ టు డూ ఇట్, ఆ స్పెషల్ ఐటమ్ ఏంటి? ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ యువర్ ఓన్ బిజినెస్, యువర్ ఓన్ హోటల్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్, సంథింగ్ దట్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్. గుడ్, నాకే ఉన్నాయని అడగండి. నాకు అలా చాలా చాలా ఉంటాయి. కూర్చుని కూర్చుని ఖాళీగా కూర్చునే వాళ్ళకి ఆలోచనలు ఎక్కువేమో, బట్ నాకు నడుస్తున్న కూర్చుని నా నుంచి నా బోల్డ్ అనే ఆలోచనలు ఉంటాయి. సో ప్రతి దాని మీద ఇన్నోవేటివ్ ఆలోచనలకు ఒక పుస్తకం రాయొచ్చేమో, నా దగ్గర చాలా ఉన్నాయి. ఎనీవేస్, సో నేను నా విషయం పక్కకు పెడతాను, మీ కాల్స్ కోసం ఎదురు చూస్తాను. బట్ ఈలోగా ఒక చిన్న బిట్ వినిపిస్తానండి సినిమా నుంచి. ఇది ఏ సినిమా, ఇందులో హీరో హీరోయిన్స్ ఎవరు చెప్పగలిగితే I'll say me, you are the true fan. అని చాలా ఈజీగా ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రియలీ దట్ ఈజీ. లెట్ మీ సీ. సో చిన్న బిట్ తెలుగు సినిమాకి సంబంధించి, ఈ హీరో గారికి ఒక హోటల్ ఉంది. సో ఎవరా హీరో, ఏంటా సినిమా? నేను అవసరమైతే రిపీట్ చేస్తాను, బట్ లెట్ మీ సీ హౌ యూ కెన్ గెట్ ఇట్.
8: మీ పేరు స్వప్న?
9: అవును.
8: మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు?
9: అవును.
8: ఇక్కడ యూనివర్సిటీలో జువాలజీ ఫైనల్ చదువుతున్నారు, ఐమ్ ఐ రైట్?
9: అవును. ఇవన్నీ మీకెలా తెలుసు?
8: మీ డిజిటల్ డైరీ చెప్పింది. అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా?
9: కాదు, ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాలు జారిపడిపోయాను.
8: ఎవడా రోమియో?
9: ఒక ఇడియట్.
8: ఎవడా ఇడియట్?
9: ఒక ఇండియన్.
8: ఏం చేస్తుంటాడు?
9: ఒక రెస్టారెంట్ ఓనర్.
8: పేరు
9: రాజు.
8: రాజునా?
9: రాజు మీకు తెలుసా?
8: తెలుసు. కనిపిస్తే ఏం చేస్తారు?
9: నా కోపం ఆ టైం బట్టి ఉంటుంది. ఫట్ ఫట్ లాడించేస్తాను. తెలుసన్నారుగా? కమాన్ చెప్పండి.
8: మీరు ఆవేశపడకండి, నాకు తెలుసనా కదా, నేను మేనేజ్ చేస్తాను.
9: ఇంకా
7: అదండి, మీరు మేనేజ్ చేసి చెప్పండి. యెస్, ఐ వాజ్ వెయిటింగ్. ఆఫ్ కోర్స్, ఎందుకు రావు కాల్స్? అక్కడ ఉన్నది ఎవరు? హలో, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. కమల గారు,
10: మూవీ క్లిప్ వచ్చి బాగున్నారు బాగున్నారండి.
7: పర్ఫెక్ట్. అసలు అంత చిన్న బిట్టిలా వినిపించగానే అలా చెప్పేశారు. హీరో హీరోయిన్స్ పేరు కూడా చెప్పండి.
10: చిరంజీవి గారు అండ్ రంభ అండి.
7: పర్ఫెక్ట్, థ్యాంక్ యూ.
10: రంభ గారా?
7: రంభ ఇస్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. పర్ఫెక్ట్ గా చెప్పారు. విష్ యూ వెరీ హ్యాపీ హ్యాపీ రెస్ట్ ఆఫ్ ద డే. ఎంజాయ్ చేయండి, వీకెండ్ ఇస్ ఆల్మోస్ట్ దేర్. రండి, మన జాతరలో కలుద్దాం. థ్యాంక్ యూ. అదండి, సో మీ అందరినీ ఇలా ఆన్ ఎయిర్ రోజు మాట్లాడుతూ వింటూ మీ తోటి ఫోన్ కన్వర్సేషన్స్ లో అయితే ఉంటాం. ఎల్లుండి చక్కగా మన అందరం పర్సనల్ గా కలుసుకుందాం. జాతరకు వచ్చేయండి మరి. ఫ్రిస్కో ఫ్లయర్స్ లో సండే June 7th మనకి జాతర, రేడియో సురభి జాతర సీజన్ 4. సరే, ఈ మూవీ వచ్చేసి పావ గారు బాగున్నారా చిత్రం నుంచి. ఇందులో డీటెయిల్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఆయన రెస్టారెంట్ ఓనర్ చిరంజీవి గారు అండ్ రంభ గారు ఇందులో నటించారు. అయితే రంభ గారి గురించి ఒకటి చెప్పాలి. చాలా మంది, ఐ డోంట్ నో, మనం ఈ సినిమాలు చూసి చూసి చాలా వరకు చిరంజీవి గారి మూవీస్ బాగా ఇష్టంగా చూసి ఆయన డాన్స్ అయితే అడ్మైర్ చేస్తూ అలా చాలా కాలం మనము అందులో ఉన్నాం. కాబట్టి మన ముందు రాధ గారు, చిరంజీవి గారితో కాంబినేషన్ వచ్చేసి రాధ గారి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. రాధ గారిది మూవీస్ స్టెప్స్, ఆవిడ ఎనర్జీ ఈయనకి చిరంజీవి గారి స్టైల్ కి మ్యాచ్ అవుతుంది అని ఆన్ స్క్రీన్ చెప్పేవారు. తర్వాత ఐ డోంట్ నో ఎవరెవరు అని, బట్ చాలా మంది చెప్పారు తర్వాత ఆన్ సోషల్ మీడియా, రంభ గారిది బాగా మ్యాచ్ అవుతుంది. షీ మ్యాచెస్ హర్ ఎనర్జీ అండ్ డాన్స్ ఫామ్ అంతా చిరంజీవి గారితో. సో ఇలాంటి ఆలోచనతో మరొకసారి ఈ సినిమా చూడాలి.

అదండి బావగారు బాగున్నారా చిత్రం నుంచి మనం ఆ క్లిప్పింగ్ వినేసాం ఆ పాట కూడా వినేసాం సరే మరి నేను నెక్స్ట్ ఏమడుగుతానంటే మన హీరో నాగార్జున గారండి ఆయన గురించి చెప్పాలంటే దోశలు ఉప్మా ఉప్మానే దోశలండి ఆయన స్వయంగా దోశలు వేసి మరీ చూపించారు దోశ అనుకోండి పెసరట్ అనుకోండి ఒక సినిమాలో ఆయన స్వయంగా హోటల్ నడిపి దోశ వేసి దోశ పెసరట్ వాట్ ఎవర్ యు గుడ్ నేమ్ ఇట్ అన్నిటి నేను ఒకే సెక్షన్

లో పెట్టాను. ఒక సినిమాలో అసలు ఎలా వెయ్యాలి, ఎలా కాల్చాలి, ఎంత ఆనియన్ ఉండాలి, ఎంత పచ్చిమిర్చి ఉండాలి, ఎంత ఆయిల్ ఉండాలి, అవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక సినిమాలో చిట్టి చిట్టి దోశలు వేసి మరీ చూపించారు. మూడు సినిమాలండి, ఇఫ్ యూ కెన్ నేమ్ దెమ్ దట్స్ గుడ్. మూడు సినిమాలు, ఒక సినిమాలో ఆయన రెస్టారెంట్ ఓనర్ గా కనిపిస్తారు, ఒక సినిమాలో చక్కగా దోశల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక సినిమాలో చిట్టి చిట్టి దోశలేసి ఇస్తారు ఆఫ్ కోర్స్ హీరోయిన్ కి. సో మూడు సినిమా టైటిల్స్ చెప్పగలిగితే యు ఆర్ గుడ్, సూపర్ గుడ్. డూ కాల్ మీ 972-636-1966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, ఒక సినిమా నుంచి చిన్న బిట్టు వినిపిస్తాను.

0: చివా ఏంటా కాఫీలు ఏకబడింది
1: అప్పడాల కర్ర కాఫీలో ఏ కాకపోతే నువ్వు ఇచ్చే రూపాయలోకి ఏనుగు వచ్చి పడుద్దా సాగవే బాబు
0: ఏ జీవా ఇడ్లీ అంటే ఎంత
1: చిన్నది ఇడ్లీ చిన్నది కాదు బాబు ప్లేట్ పెద్ద చేసావు ఇడ్లీ చిన్నదిగా కనపడుతుంది కొత్త ప్లేట్ కనపడాలా అరే గురువు గారు కోపంగా ఉన్నారు రెండు బకెట్ సాంబార్ పోయిండ్రా అరే అరే అరే అరే అరే అమ్మలు వచ్చారు అమ్మలు కూర్చోండి అమ్మా కూర్చోండి అరే బృందకి బ్రూ కమల కాఫీ రాధకి రాగి మాల్ట్ భానుమతికి బాదం ఘీ

మగ ఉల్లిపాయలు అన్ని వేసి మరి ఆయన ఈ దోశ కాల్చి పెసరట్టో దోశ వాటెవర్ యు నేమ్ ఇట్ సో అందిస్తున్నారు. ఇది ఏ మూవీ? ఆ మ్యూజిక్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వింటూ ఉన్నారో దాన్ని బట్టి చాలా ఈజీగా చెప్పేచ్చు ఇది ఏ సినిమా అనేసి. ఇది ఒక హింట్ నే ఇచ్చేసాను. ఇంకా రెండు మూవీస్ ఉన్నాయి, మొత్తం కలిపి మూడు సినిమా పేర్లు కావాలి. అట్లీస్ట్ రెండు చెప్పినా గుడ్, మూడు చెప్తే సూపర్ గుడ్.

டைமண்ட் ராஜா மூவி பேரு, வருண் சந்தேஷ் அண்ட் டாலிஷா அண்ட் சித் ஸ்ரீராம் அண்ட் சின்மயி கலந்து ఈ పాట. నాకు కొన్ని కొన్ని పాటలు ఇటీవల వచ్చిన వాటిల్లో కూడా కొన్ని మంచిగానే అనిపించాయి. 3 ఇయర్స్ బ్యాక్ అఫ్ కోర్స్ ఈ మూవీ ఫీల్స్ లైక్ ఏ గుడ్ సాంగ్ కదా. సరే, నేను అడిగాను ఇందాక నేను వినిపించిన సన్నివేశం ఏ చిత్రంలో ఉంది, అలాగే నాగార్జున గారు దోశ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన సన్నివేశం ఏ మూవీలోంచి అని. ఐ డోంట్ థింక్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఈ సన్నివేశం అయితే నేను ఎందులోంచి వినిపించానో ఐ క్లోజ్ ఇట్ హియర్, లేకపోతే మళ్లీ మనం అదే విషయంగా మాట్లాడుకుంటూ ఉండిపోతాం కదా. అల్లరి అల్లుడు, అల్లరి అల్లుడు మూవీలో ఆయన కాలేజ్ క్యాంటీన్ నడుపుతూ ఉంటారు. అక్కడ నుంచి అంటే ఆ పర్టికులర్ బిట్ నేను మీకు అందరికి ఇప్పుడు వినిపించడం జరిగింది. సరే, మరి ఇంకే మూవీలో ఆయన దోశ గురించి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దోశ ఇంకొక మూవీలో కూడా వేస్తారండి. ఇందులో ఆలోచించండి, ఆలోచించండి.

0: Yes. Sundari. ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి అన్నమాట ఇది. సరే, నేను ఇందాక అడిగాను కాబట్టి నాగార్జున గారిది మరొక్క మూవీలో ఆయన దోశ గురించి ఇచ్చిన ఏమంటాం, ఎలా కాల్చాలి అనే ఒక ప్రిపరేషన్ ఉంది చూడండి, వినేద్దాం. ఈ సినిమా ఏంటో క్యాచ్ చేసి కాల్ చేసేయండి.
1: మార్నింగ్. మీతో ఇంపార్టెంట్ విషయం చేద్దామని పిలిచారా
2: బాబు? ఉల్లిదోశ తీసుకురామా.
1: ఓకే సార్.
2: ఇదిగోవాలని మొత్తం ఉల్లిపాయలు వేసేయద్దు, సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని దోశ దోరగా వేయండి.
1: అలాగే
2: ఆయిల్ తక్కువ, చట్నీ ఎక్కువ.
1: ఓకే సార్. అది మొన్న మనం చేసిన యాడ్.
2: హలో, నాది మైన్ మై సెల్ ఫోన్.
0: అదండి, ఎంత చక్కగా ఆయన దోశ ఇలా కాల్చాలి అని చెప్పారు. చిన్న సన్నివేశమే, బట్ స్టిల్ అసలు ఆ మూవీ ఎంత ఫేమస్ అంటే, మనందరం వీటన్నింటినీ రోజు ఆల్మోస్ట్ ఈజీగా వాడేస్తూ ఉంటాం పదాలు అలా అనమాట. సరే, మరి ఇలాంటి దోశలు తినాలన్నా, అలా దగ్గరుండి స్పెషాలిటీలు కాల్పించుకోవాలన్నా, ఏదన్నా ఇలాంటి ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే కూడా మనకి వచ్చేస్తోంది రేడియో సురభి జాతర. డెలీషియస్ ఫుడ్ బూత్స్ ఉన్నాయి, ఎగ్జైటింగ్ వెండర్ స్టాల్స్ ఉన్నాయి. మీ ఫేవరెట్ ఆర్చేస్ కి మీరైతే ఓట్ చేసేసారు, మరి ఎవరు ఆర్చే అవార్డ్ ని ఆన్ ద స్టేజ్ గెలుచుకుని తీసుకుని వెళ్తారు అనేది అక్కడ ఆ రోజు రివీల్ అవుతుంది. సో డూ కమ్. అలాగే ఒక డాజిలింగ్ ఫ్యాషన్ షో ఉంది, స్టార్ట్అప్ స్ట్రీట్ ఉంది, అండ్ వాట్ నాట్, లాట్స్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్, అండ్ సో మచ్ ఆఫ్ లైవ్ షోస్. ఎంతో మందిని మీరు కలవచ్చు, ఫ్యామిలీ ఫ్యామిలీ అసలు స్ట్రీట్ స్ట్రీట్ కలిసి రావచ్చండి హాయిగా. మొత్తం మీ వీధిలో అందరికీ కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అన్ని ఏజ్ గ్రూప్స్ కి తగినట్టు ఫుల్ టైమ్ ఫుల్ డే ఎంటర్టైన్మెంట్. రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ ఇన్ ఫ్రిస్కో ఫ్లయర్స్ జూన్ 7th. ఈసారి సండే రోజు జూన్ 7th. సో అందరూ తప్పకుండా మీ ప్లాన్స్ ని ఈ విధంగా, మీ డే మొత్తాన్ని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే యూ గెట్ టు ఎంజాయ్ హోల్ డే. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళకైతే తెలుస్తుంది జాతర ఎలా ఉంటుంది ఏంటి అని. ఓ పక్క ఫుడ్ వెండర్స్ ఉంటారు, మీకు కావాల్సినట్టుగా మార్నింగ్ ఇదిగో నేను చెప్పినట్టు ఇడ్లీలు దోశలు అలాంటివి తిని, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి లంచ్ చాయిసెస్ తీసుకుని, మధ్యలో వెరైటీ వెరైటీ స్నాక్స్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ అండ్ వాట్ ఎవర్. అండ్ కిడ్స్ కి అయితే బోలెడంత ఫన్ యాక్టివిటీస్, రైడ్స్, ఆల్ థింగ్. అండ్ మనకి ఈసారి లైవ్ హోలోగ్రామ్ షోస్ ఉంటున్నాయి, అండ్ లాట్స్ మోర్. అంటే అన్ని ఇప్పుడే చెప్పేస్తే మీకు ఆ రోజు ఇంకేం సర్ప్రైజ్ ఉంటుంది, ఇది ఎక్కడ అది ఎక్కడ అని మీరు చూసుకోవాల్సి వస్తుంది. నో, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది కాబట్టి కమ్ అండ్ జస్ట్ రిలాక్స్. రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ జూన్ 7th. మనం ఆల్రెడీ ఇవాళ జూన్ 5th లో ఉన్నాం, జూన్ 7th. ఆబ్వియస్లీ మనకి జాతర జరుగుతూ ఉంటే నేను ఆ రోజు అక్కడ ఉంటాను కాబట్టి, ఇక్కడ ఉండలేను కాబట్టి, స్టూడియో నుంచి షో చేయలేను కాబట్టి సూపర్ సండే షో నేను ఈ సండే రోజు చెయ్యట్లేదు అదన్నమాట. సో
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Hello, dinner plans endi group lo varam support chesalaru.
7: What a day, completely exhausted. Dinner plans enti
8: nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
9: Every time okate question, dinner plans enti? Answer matram chala simple, madira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్. ఓకే షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. హాయ్ అండి. సో మనం సినిమా గురించి ఫస్ట్ చెప్పేసుకుందాం. మనం ఇందాక నేను మీకు వినిపించిన క్లిప్పింగ్ మీరు క్యాచ్ చేశారు కదా, ఏ మూవీ నుంచి అండి?
13: మన్మధుడు మూవీ అండి.
12: పర్ఫెక్ట్. అసలు మీరు ఎప్పుడు రైట్ ఆన్సర్ తోటే కాల్ చేస్తారు. మరొక్కసారి శ్రోతలకి మీ పేరు ప్లీజ్.
13: నా పేరు మౌనిక.
12: మౌనిక గారు, వెరీ గుడ్. సో మరి జాతరకి వస్తున్నారు కదా ఎల్లుండి, నన్ను కలవకుండా వెళ్ళకండి. ఖచ్చితంగా మేము బిజీ ఉంటాము. ఆఫ్ కోర్స్ ఆల్ ఆర్జెస్ విల్ బి ఆన్ డ్యూటీ, బట్ డెఫినెట్ గా మేము అందరినీ కూడా కలుస్తాం.
13: ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ టు మీట్ ఎవ్రీ వన్ అండి. అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్రమ్ పాస్ట్ 4 ఇయర్, ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్ ఐ మీటింగ్ ఎవ్రీ వన్. ఇయర్ కూడా కలుస్తామన్న ప్లాన్ లోనే వస్తున్నాను.
12: వెరీ గుడ్. ఈసారి మరింత దగ్గరగా ఫ్రెస్కో ఫ్లయర్స్ లో కాబట్టి ఫుల్ డే మీరు ప్లాన్ చేసేసుకోండి. కిడ్స్ ని కూడా అందరినీ, ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకొచ్చేయండి. థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద డే మౌనిక గారు. అండ్ వన్ మోర్ క్లిప్పింగ్ వినిపిస్తాను, ఇది కూడా మీరు క్యాచ్ చేస్తే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అదండి, సో నాకు మౌనిక గారు అయితే ఈ క్లిప్పింగ్స్ విని మన్మధుడు మూవీ అని చెప్పేశారు. మరొక మూవీ కూడా ఉంది నాగార్జున గారిది. ఈ మూవీలో ఆయనకి రెస్టారెంట్ లేదు. హీ డజంట్ ఓన్, హీ డజంట్ గో టు రెస్టారెంట్, హీ డజంట్ కుక్ ఎట్ హోమ్. అసలు కుకింగ్ కుదరని కండిషన్ లో ఈయన ఇలా దోసలేశారండి. ఎలా ఎలా ఎలా? ఇదిగో ఇలా ఈ సైన్ వినిపిస్తాను. ఇది ఏ మూవీలో చేస్తే అబ్బా ఇద్దా అనుకుంటారు.
14: మీ లక్కీ నంబర్ 3 ఎప్పుడు చూసినా మూడిగా ఉంటారు.
15: ఏంటి ఆలోచిస్తున్నావు? అరుణ్ గురించా? అతను వస్తాడు. వాళ్ళ నాన్న 6 నెలల నాన్ను కంగారు పడకు, అదంతా అబద్ధం. అరుణ్ ని ఎక్కడ దాచినా సరే నేను తీసుకొస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటను ఇంకా పడుకోలేదా?
16: వెళ్తున్నాను.
15: ఆనందన్నావా?
16: నాకు ఆకలిగా లేదు.
15: ఆకలిగా లేదా? వాళ్లే మొత్తం తినేశారా?
16: అది కాదు,
15: నువ్వు మోమాట పడుతున్నావు. నీకు మంచి దోసలేసి పెడతాను రా.
16: గ్యాస్ అయిపోయింది.
15: గ్యాస్ నువ్వు పంజి, అక్కడ మంచి ఆవకాయ పచ్చడి ఉంది, అది తీసురా. దోసలేసి పెడతాను రా.

0: अनु रा दोसे रेडी।
1: आयुषन बॉक्स में तो दोसे ला। बार नहीं।
0: इनका कावला?
1: इनका चालू, चाला थैंक्स।
0: नहीं नहीं जब पल नहीं थैंक्स।
2: आदरणी, ना को कॉलर उच्चर वर नॉन एथिस कुड़ना नो। हेलो। हेलो अंडी। हाँ, चप्पड़ी। చెప్పండి.
3: యా నేను నాన్న మూవీయా అండి.
2: పర్ఫెక్ట్, యు గాట్ ఇట్ రైట్.
3: అను అన్న సౌండ్ అలాగే.
2: టూ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నేను ఇంకొక కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని కూడా తీసుకుంటాను. హలో, అవునండి.
4: యా నా పేరు బాలా అండి, బాలరెడ్డి. ఇది నేనున్న నాగార్జున శ్రేయాకి వేస్తాడు దోశలు, ఐడెంటి బాక్స్ మీద వేస్తాడు దోశలు.
2: అవును, కరెక్ట్, గుడ్ గుడ్ క్యాచ్, కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఎనీ రిక్వెస్ట్ సాంగ్ మీకు?
4: మీ ఇష్టం వచ్చిన సాంగ్ అందులో ఏదైనా ఉంటే ఒక పాట పాడండి.
2: తప్పకుండా,
4: నేనున్నాను
2: తప్పకుండా. ష్యూర్. సో మనకి కాలర్స్ చకచక కాల్ చేస్తూ ఉంటారు, మనం అడగాలే కాని ప్రశ్నలకి సమాధానం వారి దగ్గర అయితే ఎప్పుడూ రెడీగా ఉంటుంది. సరే, నేను సమాధానం వచ్చేసింది కాబట్టి పాట వినిపించేస్తాను. లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్. సరే, నేను ఇందాక అడిగాను కదా, ఎప్పుడన్నా ఎవరన్నా ఇఫ్ ఎట్ ఆల్ మీరు మీ లైఫ్ లో ఒక రెస్టారెంట్ పెట్టాలి, ఇఫ్ యు ఆర్ ద ఓనర్ అంటే విచ్ వన్ డిష్ దట్ యు వాంట్ టు ఇంక్లూడ్, విచ్ యు వాంట్ టు ప్రమోట్, ఇట్ కుడ్ బి లోకల్ ఫ్రమ్ యువర్ విలేజ్ ఆర్ ఫ్రమ్ యువర్ ప్లేస్ ఆర్ మీరు ఎక్కడన్నా తిన్నదైనా ఏదన్నా అని అడిగాను. నన్ను అదే ప్రశ్న ఆఫ్ కోర్స్ మన శ్రోతలు ఊరుకుంటారా, నన్ను కూడా అడిగారు కదా. సో నేను ఒక ఐటమ్ గురించి చెప్తానండి, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ రిలేట్ విత్ దిస్. స్వీట్ వడ, ఐ నో పాకంగారే కాదు, దిస్ ఇస్ స్వీట్ వడ. అంటే వడలాగే ఉంటుంది మొత్తం వడ, ఇట్స్ కర్ణాటక. అంటే నేను ఎక్కువగా బెంగళూరు డిషెస్ ని కొంచెం ఎక్కువ ఇష్టపడతాను, ఐ డోంట్ నో వై. సో కర్ణాటక స్టైల్లో వడ, వడలో కూడా తీపి ఉంటుంది అనమాట, తీయగా ఉండి దాన్ని వడలాగా ఇస్తారు. అఫ్ కోర్స్ పీపుల్ ఈట్ ఇట్ విత్ చట్నీ అండ్ వితౌట్ చట్నీ, ద వే యూ వాంట్. అంటే ఇడ్లీ కాంబినేషన్ లో రెగ్యులర్ వడ బదులు స్వీట్ వడ తినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. షేప్ సైజ్ అంతా డిఫరెంట్, బ్యాటర్ బట్టి డిఫరెంట్ గా వేస్తారేమో, బట్ ఇట్ లుక్స్ మోర్ లైక్ వడ ఓన్లీ. అదొకటి. రెండోది నాకు బాగా నచ్చేది ఖారాబాద్, బెంగళూరు స్టైల్ ఖారాబాద్. అంటే రెగ్యులర్ ఉప్మా విత్ డిఫరెంట్ స్టైల్, ఇంక్లూడింగ్ దాంట్లో వాళ్ళు వెజిటబుల్స్ వేస్తారు, కారం వేస్తారు, కొబ్బరి వేస్తారు, కొత్తిమీర వేస్తారు, ఇట్ వుడ్ బి ప్రిటీ మచ్ డిఫరెంట్. సో అలాంటివి అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఉండే ఉంటాయి, బట్ ఐమ్ జస్ట్ సెయింగ్, నా అభిప్రాయం కింద నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ ఏదో ఉందండి, మర్చిపోతున్నాను నేను. వన్ మోర్ ఆల్సో, వన్ మోర్ ఇస్, ఇది కొంచెం స్పెషల్ డిష్ నాకు, స్పెషల్ ఇన్ ద సెన్స్ హోటల్స్ లో అక్కడ దొరకదు, బట్ కర్ణాటక స్టైల్ డిష్ ఇది. ఇది వచ్చేసి అటుకులు. అటుకులతోటి డైరెక్ట్ ఏది వండినా ఉప్మా పులిహోర వాటెవర్ ఇదంతా మనకి తెలుసు, బట్ అటుకుల్ని గ్రైండ్ చేసి రవ్వలాగా చేసి దాన్ని నానబెట్టి దాంతో పులిహోర ఉప్మా వాటెవర్ లేదు. సో అది కూడా చాలా బాగుంటుంది, ఇట్ విల్ బి డిఫరెంట్ అండ్ హెల్దీ టు. హెల్దీ అంటే కొంచెం బెటర్ దాన్ రెగ్యులర్ ఫుడ్ అది. సో మీకేమన్నా ఉన్నాయి ఇలాంటివి, టు కాలర్స్.

కాదండి, నాకు కాల్స్ ఈ విషయంగా బ్యాక్ టు బ్యాక్ వచ్చేసి అటుకులతో ఉన్న రెసిపీలు మీకు తెలుసా ఒకటా రెండా అనేసి చాలా మంది. అండ్ రాఘవ్ గారు, ఐ థింక్ ఐ లాస్ట్ యువర్ కాల్. మీరు తిరిగి మరొక్కసారి ప్రయత్నించండి. మీ కాల్ కట్ అయిపోయింది, నేను డెఫినెట్ గా మీ కాల్ ఇప్పుడు అటెండ్ అవుతాను. మరొక్కసారి ట్రై చేయండి. ఆఫ్ కోర్స్ ఐ నో లైన్స్ కొంచెం బిజీగా అనిపించి ఉండొచ్చు మీకు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే అలా ఉంటుందండి, ఒక్కొక్కసారి మనకి కనెక్ట్ అయితే ఇంకా కాలర్స్ తోటి అలా నాన్ స్టాప్ మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ మనం డిస్కషన్స్ బ్యాక్ ఎండ్ లో బోర్డనే జరుగుతూ ఉంటాయి. రెస్టారెంట్ పెడతామో లేదో తెలియదు, కానీ బోర్డ్ నీ రెసిపీస్ అయితే బయటకు వచ్చాయి. అండ్ మౌనిక గారు వన్స్ అగైన్ ఆవిడ రిమైండ్ చేశారు మనకి, పాతకాలం అటుకులు అనగానే ఎన్ని ఉన్నాయండి. ఒకటారా పాలల్లో అటుకులు, పెరుగుల్లో అటుకులు, అసలు అన్నిట్లో అలా చేసి ఒకప్పుడు మనకి సీరియల్ లాగా అనమాట, పాలల్లో సీరియల్ వేసుకుని తింటాం కదా ఇక్కడ, వాట్ ఎవర్ మన ఫుడ్, దాన్ని అటుకులు వేసుకుని తినేవాళ్ళు చాలా కాలం. మీకు ఎప్పుడన్నా స్కూల్ నుంచి వచ్చాక ఆకలిస్తుందంటే ఏదంటే ఇలా మళ్లీ మళ్లీ వండటాలు అవి ఏమి ఉండేవి కాదు, జస్ట్ ఇలా ఇచ్చేయడం పొద్దుటి పూట అయినా సండే మార్నింగ్స్ అయినా. ఎందుకంటే సండే రోజు కొంచెం ఎలాబరేట్ గా వంటలు చేస్తే లేట్ అవుతూ ఉంటే పిల్లలకి ఇదిగో పెరుగు వేసేసి అటుకులు వేసి ఇచ్చేయడము. అండ్ కృష్ణుడికి నైవేద్యం పెట్టే అటుకులు సెపరేట్ ప్రసాదం ఉంటుంది, దానికైతే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అంటారు చూడండి, అలాంటిది ఉంటుంది అనమాట. అది ఇట్స్ డిఫరెంట్, ఐ డోంట్ నో వై. సింపుల్, రెడీ టు మిక్స్, ఈజీ టు ఈట్, ఈజీ టు డైజెస్ట్, హెల్త్ వైజ్ గుడ్, అండ్ ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ మెమరీస్. ఐ డోంట్ నో ఎందుకో మనం ఓవర్ ద పీరియడ్ అవన్నీ వదిలేసాం. ఎనీవేస్, మీకు ఇంకా ఇలాంటివన్నీ గుర్తుకొస్తే, వెరీ వెరీ స్పెషల్ అండ్ యునీక్ అని అనిపిస్తే తప్పకుండా కాల్ చేసి నాతో షేర్ చేసుకోండి.

మెగా పవర్ లీడర్ బోర్డ్ ఈ గేమ్ మీరు ఆల్రెడీ బాగా ఎంజాయ్ చేశారు, సెమీఫైనల్స్ కూడా అయిపోయింది. మీకు ఫైనల్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో ద విన్నర్స్ ఎవరు, ఏంటి దీని విశేషాలు అంటే, మనకి రేడియో సిరబి జాతర రోజున అన్ని మీకు రివీల్ అవుతాయి. ఈ మెగా పవర్ లీడర్ బోర్డ్ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసాలా. సో మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే, ఫుడ్ విషయంగా మాట్లాడుతున్నాను కాబట్టి రిపీటెడ్ గా అన్ని రెస్టారెంట్స్ ని నేను ఒకసారి కవర్ చేస్తున్నాను. మంచి ఫుడ్, అథెంటిక్ టేస్ట్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయాలి. మన డాలస్ లోనే అన్ని ప్లేసెస్ ఉన్నాయండి. డాలస్ ఇస్ ఫుడ్ అడ్డా కదా, అవునా కాదా? అవుననే అంటారు. మీకు కావాల్సిన వెరైటీ అథెంటిక్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అండ్ లోకల్ టేస్ట్ తోటి రకరకాలుగా మీకు ఎట్లా కావాలన్నా ఫుడ్ వెరైటీ వెరైటీగా దొరికే ప్లేస్, పొద్దున్నీ రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూడా దొరికే ప్లేస్ డాలస్. సో డాలస్ వాసులు మీరందరూ చక్కగా వచ్చేసేయండి. రేడియో సురభి జాతర రోజున యూ గెట్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ అండర్ వన్ రూఫ్, ఫ్రిస్కో ఫ్లయర్స్, జూన్ 7th. సో నేను జాతర రోజున అక్కడ ఉంటాను, మీ అందరినీ కలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాను. ఐ బి వెరీ హ్యాపీ టు స్పెండ్ టైమ్ విత్ ఆల్ అవర్ లిజనర్స్. సో నా పేరు అంజన, నన్ను మీరు ఫ్రైడే అండ్ సండే డెఫినెట్ గా వింటూ ఉంటారు. మరి ఇన్ పర్సన్ కలవాలంటే మీరే వచ్చి నన్ను పరిచయం చేసుకోవాలి. అండ్ నేను కూడా మీ అందరి కోసం ఎంతో ఎంతో ఎదురు చూస్తున్నాను. లెట్స్ ఆల్ మీట్ ఆన్ దిస్ సండే. సో సండే రోజు నేను అక్కడ ఉంటాను కాబట్టి, ఇక్కడ ఉండలేను కాబట్టి, స్టూడియో నుంచి షో చేయట్లేదు కాబట్టి సూపర్ సండే ఈసారి ఏమీ చేయట్లేదు. ఐ సీ యూ ఆల్ అగైన్ నెక్స్ట్ ఫ్రైడే. నెక్స్ట్ ఫ్రైడే రోజున చక్కగా మనం కలిసి జాతర ముచ్చట్లు కొత్త కొత్త టాపిక్స్, కంటెంట్స్ అన్ని కవర్ చేసుకుందాం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభిని మీతో తీసుకెళ్ళండి. మీరు రేడియో సురభి జాతరకి వచ్చేసేయండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Radio Surabhi Revisit. Giving Confessions, a chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunnayata.
3: Ikkada Vivid Flowers unnadanta ippudu telisindi.
4: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
5: Law Offices of Janeta.
6: Thank you for being in our journey.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
10: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
11: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
10: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
12: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
10: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
13: भड़ी भड़ी भड़ी रहा भड़ी साहोर

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటిని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఫ్రిస్కో, ఫ్లవర్మాన్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
7: హలో, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సోసీ. మరి ఈ రోజు మరి మ్యాట్ని సునామీ అనుకుంటూ మరి మీ ముందుకు వచ్చేసి అనమాట. ఇక కొంచెం కూడా అసలు తగ్గేది లేదు. ఎలా అంటే ఇక గలగల పారుతున్న గోదావరిని, అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపుతారా? మరి నన్ను కూడా ఎవరు ఆపలేరనమాట. మరి ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ పాట వినేసేసి ఆ పాట అయిపోయిన తర్వాత మన టాపిక్ ఏంటో రివీల్ చేసేద్దాం. మరి ఇంకెందుకు, ఇక 3 గంటలు ఇక నాన్ స్టాప్ హంగామ్ అనమాట. యస్,
8: ఒకసారి ప్లీజ్ నేను మేనేజ్ చేస్తా. అందుకోరా, మొదలెట్టు.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM. సూపర్ పాట అయితే వినేసాం కదా, మరి సూపర్ మాటలు అలాగే సూపర్ టాపిక్స్ వినేసాయాలి కదా. మరి ఈ రోజు మన షోలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ పాట వినేసాం కదా, ఈ పాటలో ప్రభాస్ గారు అయితే ఒక పెద్ద సముద్రంలో పైనుంచి వాటర్ పడుతుంటే ఇలా ఎక్కుతూ ఇలా వెళ్తూ ఉంటాడు కదా. అంటే మామూలుగా మూవీస్లలో ఎలా ఉంటుంది, హీరో అంటే ఇంకేదైనా చేసేస్తాడు అనమాట, భూమి బద్దలు కొట్టేసేస్తాడు ఎస్ కదా, అలా ఉంటుంది. బట్ హీరోయిన్కి మాత్రం ఎందుకు అంత ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎస్, మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఇలా సినిమాలో లాగే రియల్ లైఫ్ లో కూడా హీరోకి ఇలా ఉంటే ఎలా, బా మళ్ళీ సినిమాల్లోనే కాకుండా మళ్ళీ రియల్ లైఫ్ లో కూడా మళ్ళీ మగవాళ్ళకైనా ఇలా. సరేలేండి, యా అసలే మనం త్యాగం కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి, ఎస్ మరి ఈ రోజు త్యాగం చేస్తున్నాం కాబట్టి, యా రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సూపర్ పవర్స్ కనుక ఇలా ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు, మరి కాల్ చేసి త్వర త్వరగా చెప్పేసే ప్రయత్నించండి. మరి అలాగే ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, అదేంటి సుజి నువ్వు వెంటనే టాపిక్స్ చెప్పు కదా, రెండు డిఫరెంట్ గా అంటే ఒకదాని తర్వాత ఒకటి చెప్తావు కదా అంటే, యా మీరు గుర్తు చేశారు కదా, తర్వాత చెప్పేస్తా. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం. ఏ పాట అంటే అస్సలు చెప్పరండి, ప్లే చేసి చూపిస్తా. ఎస్

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలియనిస్తాం 107.3 నేను మీ ఆర్జే సూసీ. మరి సూపర్ పాట వినేసాం కదా, ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి గారు నటించిన మూవీ ఇది. ఎపిక్ అనమాట, ఎపిక్ సూపర్ కదా. మన ఇంట్లో కూడా ఎవరన్నా ఇట్లనే ఏదన్నా ఎంత బాగుంటుంది, మన ఫ్యామిలీలో కూడా ఎవరన్నా హీరోలు గాని ఎవరన్నా ఉన్నారనుకోండి మనకు కూడా ఏదో ఒకటి చేసేయచ్చు అనమాట. యా మరి ఇంతకు ముందు మనం మాట్లాడుకుంది ఏంటి అంటే, కొన్ని కొన్ని అంటే మూవీస్ లలో అసలు హీరోకి ఇంకా ఏదైనా భూమి బద్దలు కొట్టేస్తాడని చెప్పాం కదా. మరి అలాగే మరి హీరో కనుక భూమి బద్దలు కొట్టే కనుక ఛాన్స్ వస్తే, అంటే మన రియల్ లైఫ్ లో కూడా అలా వస్తే మరి మీరేం చేయాలనుకుంటున్నారు, దీని గురించి క్రేజీగా మాట్లాడుకుందాం. మరి అలాగే ఇంకొక టాపిక్ కూడా తీసుకొచ్చాను ఏంటి అంటే, ఇక చాలా సందర్భాల్లోనండి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ లో ఇప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మొత్తం విన్నట్టే ఉంటారు, ఆ తర్వాత ఏదో అడుగుతారు. రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతుంది అని అన్నట్లు అడుగుతూ ఉంటారన్నమాట. అంటే ఈ కేటగిరీలో కొంచెం అప్పుడప్పుడు నేను కూడా ఉంటానమాట. ఎస్ మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేద్దాం. బట్ బ్యూటిఫుల్ పాట వినే ముందు మనకైతే కమర్షియల్ యాడ్స్ వచ్చేస్తున్నాయి. మరి యాడ్స్ విన్న తర్వాత మళ్ళీ మన టాపిక్ గురించి మన పాటలు మాటలు సూపర్ గా షూరు చేసేద్దాం. మరి అలాగే ఇప్పుడైతే మాత్రం ఏమీ చెప్పట్లేదు. ఎస్
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Amma Avakai Radio Surabhi. Idi oka emotion. Neenu Bhargavi all the way from Hyderabad and chala chala happy ga undi. Andarki namaskaram and Radio Surabhi anniversary sandarbhanga na subhakankshalu andistunnanu. Telugu vallu, Telugu bhasha premikulu, art and culture vitanni drushtilo pettukoni mana Telugu bhashani inka inka pempondistu andarni oka platform ediki తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.
5: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

please subscribe. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తిరిగినేస్తా 107.9 FM. నేను మీ ఆర్జే సూసీ. మనకైతే లంచ్ టైం అయిపోయింది కాబట్టి మరి ఇప్పుడైతే ఏం చేయాలి? నాకైతే మాత్రం హాయిగా వేడి అన్నంలో అంత పప్పు, అంత పచ్చడి, అంత నెయ్యి వేసుకుని అప్పడం పెట్టుకుని ఆ తర్వాత కడుపు నిండా లాగి చేసి ఆ తర్వాత పెరిగన్నం తినేసేస్తే ఆ ఉంటే కొంచెం ఏదన్నా స్వీట్ కూడా తింటా అబ్బా ఎంత బాగుంటుందో కదా. ఏ సుజ్జి ఎప్పుడు అన్నమైనా మాకైతే టిఫిన్ తినాలనుంది, ఎస్పెషల్లీ రాగి ఇడ్లీ తినాలనుంది అంటారా? అయితే ఇంకా మనం ఏ టూబీకి వెళ్లాల్సిందే. యెస్, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టూబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్టెస్ అండ్ పికిల్స్. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్. Only at A2B, Frisco and Little Elm. Visit A2BTexas.com or call 214-872-2345. మరి ఈ రోజు మన షోలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మరి రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమైంది అన్నారంట ఒక అతను. ఆ అతను ఎవరో తెలియదు, అన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ మనమైతే మాత్రం ప్రతిసారి వాడుతూనే ఉంటాయి ఇవన్నీ. మరి మీకెవరైనా తెలుసా ఎవరు ఆ మాట అన్నది? మీరే అన్నారా కొంపదీసి? ఎస్, మరి అని యా. మరి దీని గురించి మనం క్రేజీగా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో. ఎస్,

itu. కశ్మీర్లో ఫిరోజ్ పేరున్న ప్రతి అనాథ పిల్లోని తీసుకొచ్చి బేగం ముందు నిలబెడదాం లే.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు దేశం 107.9 FM. నేను మీ ఆర్జే సూసీ. ఎస్, మరి సూపర్ పాట అయితే వినేసాం కదా, మరి సూపర్ మాట వినాలి, అలాగే మళ్ళీ ఇంకొక సూపర్ పాట వినాలి. మరి ఈ లోపల మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే మెగా పవర్ లీడర్ బోర్డ్. ఎస్, అటెన్షన్ ఆల్ రేడియో సురభి లిజనర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. ఎస్, one of the first of its kind leaderboard shows on Radio Surabhi. Join the excitement every Saturday from 11:30 AM to 12:30 PM and Tuesdays during Surabhi Detour from 5:30 PM to 6:30 PM. Mega Power Leaderboard brought to by India Cash and Carry and Madira and Masala only on Radio Surabhi. Yes, mari ee roju aithe manam matladukunna topics vachesi enti ante, ఒక టాపిక్ అయితే ఇంకొకసారి చెప్తా, ఇంకొక టాపిక్ అయితే ఇంకొక పాట విని చెప్తాను. రామాయణం మొత్తం విని రామునికి సీత ఏమైంది అని అడిగారంట ఒకరు. ఐ థింక్ అబ్బాయిలే అడుగుంటారు నాకు తెలిసి, అమ్మాయిల కంటే నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు, అసలు అబ్బాయిలు అడిగారా లేకపోతే అమ్మాయిలు అడిగారా, అసలు ఎవరు అడిగారు, ఎప్పుడు అడిగారు, ఎటువంటి ఏ సందర్భంలో అడిగారు, మరి వీటన్నిటి గురించి అయితే మాత్రం మనం క్రేజీగా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో. ఏ పాట అంటే సూపర్ పాట అనమాట.

వావ్, సూపర్ పాట తెలియసాం కదా. అసలు ఈ పాట వినటమే కాదు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడో తీసారనమాట. ఐ థింక్ బార్సిలీనా అనేది ఏదో విన్నానమాట, కానీ ఏదో మేఘాల్లో నడిచినట్టే ఉందనమాట ఈ పాట చూస్తుంటే. మరి అలాగే మనమైతే ఇప్పుడు మనకి ఇంకా లంచ్ టైం ఇంకా మిగిలింది కాబట్టి ఇంకా ఎవరైనా లంచ్ తినని వాళ్ళుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? మైత్రీస్ రెస్టారెంట్. ఎస్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హీ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫెట్, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఎస్, ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. ఎస్, సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. Yes. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం. పాటలైతే మాత్రం మస్తు పెట్టేశానమాట. మరి మీరు కూడా ఏదైనా బ్యూటిఫుల్ పాట వినాలి అనుకుంటే మరి మీరు కూడా కాల్ చేసేసి చెప్పే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడైతే మాత్రం ఈ పాట మన కోసం.

వావ్, ఈ పాట అయితే మాత్రం ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది కదా. ఈ పాట అసలు ఎంత హిట్ అయిపోయిందో, అసలు పాడిన సింగర్ కి సినిమా అదృష్టం అడి కొనుక్కొని అంటే నిజంగా. యా మరి అలాగే మరి ఇంకోటి ఏం చెప్పుకుందాము అంటే మనం ఎస్ రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. ఎస్ ద రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. The sacred installation of Tirupati Sri Venkateswara Swami Balaji Moola Virat Vigraham and Garbhagriham July 1st nunchi through July 5th 2026 experience five spiritually uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and family are welcome. Donations and sponsorships are welcome. Visit https://www.radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen, Texas. July 1st to July 5th 2026. Yes, మరి ఇప్పుడైతే ఒక ఆత్మీయులు మనకి ఇంకొక పాట అడిగారు, అలాగే గిరిగారు కూడా ఒక పాట అడిగారు. ఏ శ్వాసలు చేరితే అనమాట ఆ పాట మనం నెక్స్ట్ లింక్ లో పెట్టేసేద్దాం. ఇప్పుడైతే ఇంకొక ఆత్మీయులు అడిగారు ఒక పాట, ఏ పాట అంటే ప్లే చేసి చూపిస్తా వినండి అబ్బా. ఎస్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Manashanti, mental peace, masala dosa.
5: శ్రీ కృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగుదేశం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ. ఎస్, మరి పాట అయితే వినేశాం కదా. మరి మనం ఎప్పుడైనా నవ్వినప్పుడు ఏమవుతుంది, మన పళ్ళు బయటపడిపోతాయి కదా కొంచెం. అంటే కొంతమంది పల్లవర్స్ చాలా బాగుంటుంది, స్మైల్ బాగుంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, ఇప్పుడు ఎందుకు ఇదంతా చెబుతున్నాం మాకంటే, ఎస్ ఇంకా అర్థమైపోయి ఉంటుంది మీకు, ఏంటి అంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ $49. ఎస్, మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవటానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ ఎలియన్, డాలస్, టెక్సాస్. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం. ఏ పాట అంటే, మనకి గిరిగారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, ఆ పాట అయితే ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM. నేను మీ ఆర్జే సూసీ. యస్, మరి సూపర్ పాట వినేశాం కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. గిరి గారు మంచి పాట రిక్వెస్ట్ చేశారు. మరి మేము కూడా వేణుగాన వాసులు సూపర్ సూపర్ మేము కూడా ఒక రకమైన డాన్స్ లోకి వెళ్ళిపోయాం అనమాట. మరి ఇక మనం మాట్లాడుకోబోయింది ఏంటి అంటే, మనం ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నా ఇక మన రేడియో సురభి జాతర రేపు లేదు ఎల్లుండేనండి. ఎస్ ఎస్ ఎస్, జూన్ 7 వచ్చేసింది ఇక రేడియో సురభి జాతర. ఈసారి జాతర ఈజ్ కమింగ్ బ్యాక్ విత్ ఎ డెవెన్ రివాంప్ అండ్ ఇన్ఫినిటీ ఎక్సైట్మెంట్. ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఎస్, శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా, ఎ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. ఎస్, అండ్ దట్ ఇస్ నాట్ ఆల్. గెట్ రెడీ ఫర్ ఎ మెగా కోలాటం. ఎస్, దిస్ టైమ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్, అలాగే ఎ డాజ్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్, and a big surprise final waiting just for you. All of this under one roof happening on June 7th 2026 at Frisco Flyers. Registrations, voting, nominations, tickets for Kalyanam evening in one place, www.radiosurvey.com/rssg. for sponsorships, call us at 516-851-6919 or email admin@radiosurabhi.com. మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే మాత్రం జాతరలో కలుసుకుందాం. అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కాదు, ఊరికా చెప్పానమాట. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మనసులో వినేసేద్దాం. ఏ పాట అంటే, అసలు పాట అయితే చెప్పను, నేనైతే ప్లే చేసి చూపిస్తా. ఇక ఒక కొంచెం మనం దామ్ దుమ్గా పాట విన్నామా, దుమ్ దామ్ దుమ్మా దుమ్ దుమ్మా దుమ్ దుమ్గా విన్నామా, లేదు లేదు వేరే పాట వినేసేద్దాం. ఎస్,

0: నరక అది కోతల్లని మబ్బుల మధ్యన దాగి దాగక.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తాం 107.9 FM హెచ్3. నేను మీ ఆర్జే సూసీ. ఎస్, మరి సూపర్ పాట అయితే వినేసాం కదా. అబ్బా, మురారి మూవీ అయితే ఇప్పుడు చూసినా కూడా చాలా బాగుంటుంది కదా. అసలు కృష్ణవంశీ గారి డైరెక్షన్ ఒక లెవెల్లో ఉండేది కదా, ఒక లెవెల్లో. యా, అయితే మనమేం మాట్లాడుకోబోతున్నామంటే, ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమైంది అన్నారంట ఒకరు. ఒకరునా ఒకడున్నా ఏమో, మరి ఏదో నాకైతే మరి అందులో కూడా కొంచెం డౌట్ ఉందనమాట. నాకు ప్రతిదీ డౌట్ ఏనండి. ఇప్పుడు ఏదన్నా తినాలి అనుకోండి, ఇది తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఒకటి ఇప్పుడు బజ్జీలు ఇక్కడ పెట్టారనుకోండి, ఒక రెండు బజ్జీలు పెట్టారనుకోండి, రెండు పెట్టలేండి, ఒక బాక్స్ పెట్టారనుకోండి, మనం అవి ఊహించుకునేది కూడా కొంచెం ఎక్కువగా ఊహించుకోవాలి, తక్కువగా ఊహించుకోకూడదు అనమాట. ఒక బాక్స్ బజ్జీలు పెట్టారనుకోండి, యా మిరపకాయ బజ్జీలు ఒక యా నాలుగు తినాలనిపిస్తుంటుంది, ఒకటి తింటే ఏమవుతుంది, నాలుగు తింటే ఏమవుతుంది, అసలు తిరగకపోతే ఏమవుతుంది, ఇలాంటి డౌట్స్ అనేవి నాకు చాలా బాగా వస్తాయి అనమాట. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసిద్దాం మన షోలో. ఏ పాట అంటే నేనైతే అసలు చెప్పను, ప్లే చేసి చూపిస్తాను. యాస్,

0: தலக்கி கேரின் தலக்கி கேரா ஃபெட்ரஸ் ரேடியோ சுரபி
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hi, this is RP Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chestunnandaku chaala happy ga undi. Mukhyanga mana telugu srotalandariki kuda Texas lo oka adbhutamaina platform Surabhi Radio Surabhi. Endukante deeni dwara meer music ki daggara avutunnaru, telugu ki daggara avutunnaru. Annitiki ento cheerulo untu andarni connect chestu ee Radio Surabhi chestunna prayatnaniki munduga the head of the organization Raisar gariki ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
6: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు 107.9 FM HD3. పాటలతోటి అలాగే సూపర్ మాటలతోటి మన షో అయితే మాత్రం అల్లసున్నమిలాగా ఎగిసి పడుతుంది కదా. మరి అసలు అందమైన జీవితం అంటే ఏంటి? ఎస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు, అందమైన జీవితం అంటారు, అబ్బా వాళ్ళకే చాలా అదృష్టవంతులు అంటారు, అది ఇది అంటారు. బట్ అందమైన జీవితం అంటే అస్సలు బాధలే లేదు అని అనుకోవటం కాదు. ప్రతి మనిషికి బాధలు ఉంటూనే ఉంటాయి, కానీ ఆ బాధలు ఉన్నా కూడా పైకి నవ్వుతూ నవ్విస్తూ ఉంటారే, నిజంగా వాళ్ళు నిజంగా అందమైన జీవితం అనుభవిస్తూ ఉంటారు అనమాట. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో. ఏ పాట అంటే ఎస్, నేనైతే మాత్రం ఈ మధ్య పాడట్లేదండి, గొంతు సేవ్ చేసేసుకుంటున్నాను. ఎస్, ఫ్యూచర్ లో నేను పెద్ద సింగర్ కావాలనుకుంటున్నాను అందుకని అనమాట.

0: எப்படி போயிருந்தது? பாதாமா?
1: போதாமா?
0: ஆமாச்சா. இங்கே இருந்த அந்த இங்கே ஒண்ணு வச்சா
1: போதும். இங்கே இல்ல லோட் அயிப்போயினது போயது அந்த
0: புல்சா திம்பிள் உண்டாதுரா நீக்கு தேனிக்கு மச்சா
1: నీకు తెలిసి అడుగుతా ఉంటావు నువ్వు.
0: నాకేం తెలుసు,
1: నేను లోడు కోసం కాదు ఆ ఎంఈ కోసం వస్తే నీకు తెలుసు. అయినా పోదాం పోదాం అంటావు నువ్వు.
0: సరే రా
1: పోదాం.
0: నిన్నే ఉండు, నువ్వు ఎంతసేపు ఉండాలనుకుని నిన్నే ఉండు మచ్చా.
1: నేను ఉంటారా? నేను ఉంటా గానీ నువ్వు కూడా ఉండే. ఆ ఎంఈ చూస్తుందో లేదో చూసి చెప్పరా నువ్వు. చూసిందా?
2: చూసింది మచ్చా. బోళ్ళు కడుగుతా నిన్నే చూస్తా ఉండాలి.
1: అట్నా అవునారా? నన్ను హ్యాపీ చేసేదానికి అబద్ధం ఆడుతుండవు కదరా
2: నువ్వు.
1: బిందే ఒప్పేసుకుంటావు ఏంటరా నువ్వు? నేను కాసేపు కూడా ఆనందపడి ఇష్టం లేదా నీకు? నీతో పెట్టుకునే బదులు ఆ ఎంఏ ఆఖరి తూరే

బ్యాక్ టు రేడియో సురభి. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగు 7.3 పాడం తోటి మన షో అయితే మాత్రం అలా సున్నమలేగా ఎగిసిపడుతుంది కదా. మరి ఇప్పుడైతే ఏం మాట్లాడుకుంటున్నాము అంటే, నేను చెప్పాను కదా రామాయణం అంతా విని రామునికి సీత ఏమవుతుంది అని నేను అడిగాను కదా. అయితే నాకు ఇంకొకటి చెప్పాలనుంది. ఏది అంటే, రాముని వారిది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం కాదు, ప్రపంచంలోని మొట్టమొదటి మెరైన్ ఇంజనీరింగ్ అద్భుతం అంట. ఎస్, రామాయణంలో సీతమ్మను రక్షించడం కోసం రాముని వానర సైన్యం సముద్రం మధ్యలో 30 మైళ్ల పొడవున ఒక వంతెనను నిర్మించినట్లు మనం చదువుకుంటాం. ఎప్పుడు చదువుకుని ఉంటాం కదా. యా, అయితే ఈ నాసా ఉంది కదా, శాటిలైట్ ఫోటోస్ సైతం భారతదేశానికి శ్రీలంకకి మధ్య సముద్రం కిందంట ఒక వంతెన లాంటి నిర్మాణం ఉందని చెప్పారంట. చాలా ఉంది. ఓ, అసలు మనకి తెలియని సైన్స్ చాలా ఉంది. మనకి తెలిసిందే అనుకుంటే అలా తెలియంది చాలా ఉంది అనమాట. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం. మరి మీకు కూడా ఏదైనా మంచి పాటలు వినాలనుకున్నా, అలాగే నాతో మాట్లాడాలనుకున్నా కూడా తర్వాత కాల్ చేసేసి తర్వాత చెప్పేసేచ్చు. మరి ఇప్పుడైతే ఈ పాట మన కోసం. ఎస్,

0: నువ్వు పిల్ల చేస్తలే పోలేదా? లగ్గం చేసుకుని ఎట్లా సంసారం చేస్తావు బిడ్డ?
1: బాబు చంద్రకళ ఏమన్నా కనిపించిందా?
2: లేదు సార్. అయినా ఆమెకి ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేయొచ్చు కదా.
1: అదెప్పుడు?
2: నచ్చింది చేసినప్పుడు, నచ్చినోడు దొరికినప్పుడు.
3: తినేస్తాం లక్ష్మి. మీ ముఖాలు చూస్తేనే తెలుపుతాను తినలేదని. రాని తిను.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునిస్తాం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సోసీ. ఎస్, మరి నేను చెప్పాను కదా, రాముని వారది కేవలం ఆధ్యాత్మిక నమ్మకమే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి మెరైన్ ఇంజనీరింగ్ అద్భుతమని. అయితే దీన్ని కేవలం ఒక పురాణ గాథగా కాకుండా ప్రాచీన భారతదేశపు వాస్తుశిల్పం మరియు భూగర్భ శాస్త్ర కోణంలో చూస్తే మన పూర్వీకుల జ్ఞానం అనేది నిజంగా విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది. ఎస్, అయితే నీటిపై తేలే రాళ్ల వెనుక ఉన్న రహస్య విజ్ఞానం ఏంటో తెలుసా? అన్ని ఒకసారి చెప్పుకుంటే ఎలా? ఈ పాట వినేసేది మనం మాట్లాడుకుందాం. ఎస్,

വാവ്, സൂപ്പർ പാട്ട്. തേനി സംഗത കല്യാണ വൈഭോഗമേ. യെസ്, മരി ബ്യൂട്ടിഫുൾ പാട്ട് വിനేశం కదా. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, నీటిపై తేల రాళ్ల వెనక ఉన్న రహస్య విజ్ఞానం ఏంటి అంటే, సాధారణంగా అంట సముద్రంలో రాళ్లను వేస్తే ఏమవుతుంది చెప్పండి, అవి మునిగిపోతుంటాయి కదా. కానీ ఈ వానర సైన్యం ఉపయోగించిన రాళ్లంట నీటిపై తేలుతాయని చెప్తూ ఉంటారు. మనం మా రామాయణంలో చూసినప్పుడు కూడా నీటిపై అలా తేలుతూ ఉంటాయి కదా అవి విసిరేసినప్పుడు. అయితే ఆధునిక భూగర్భ శాస్త్ర ప్రకారం అంట, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడే ప్యూమిస్ అంట, ప్యూమిస్ ఎస్ అనే రంధ్రాలు కలిగిన రాళ్ల సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుందంట. ఎస్, అందువల్ల అవి నీటిపై తేలే గుణాన్ని కలిగి ఉంటాయంట. ఆనాటి కాలంలోనే ఈ శాస్త్రీయ సూత్రాన్ని ఉపయోగించి ఈ రామవారధిని కట్టారంట. ఎస్, మనం ఒక పాట అయితే వేసేద్దాం. మనకైతే ఒక ఆత్మీయులు కాల్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడేస్తాం. ఇప్పుడైతే ఈ పాట విందాం.

సూపర్ పాటగా వినేసాం కదా, మరి సూపర్ మాటగా వినాలి కదా. మనం రాముని వారధి గురించి మాట్లాడుకుంటాం కదా. అయితే సముద్రపు లోతును అంచనా వేయడం అనేది చాలా కష్టం. ఎస్, అయితే ఈ సముద్రం మధ్యలో వంతెను నిర్మించడం అనేది అసలు నిజంగా సాదా సీదా విషయం అయితే అసలు కాదు. ఎస్, సముద్రపు అలల వేగం అలాగే నీటి ప్రవాహ దిశ మరియు సముద్రపు లోతును ఖచ్చితంగా లెక్కించి వంతెన స్థిరంగా నిలబడగలిగితేనే ఒక నిర్దిష్టమైన ఇసుక తున్నెను వారు ఎంచుకున్నారన్నమాట ఆ కాలంలోనే. నిజంగా ఇప్పుడు ఉన్న ఇంజనీర్స్ కూడా ఒక ఆనకట్ట లేదా ఏదైనా వంతెన నిర్మించే ముందంట చేసే ఫీజిబిలిటీ స్టడీ అంట, ఎస్, వంటి పరిశోధనను అప్పటి కాలంలోనే నలుడు మరియు నీలుడు అనే ఇద్దరు ఇంజనీర్స్ ఆనాడే చేశారంట. అద్భుతం కదా. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మనం వినేసేద్దాం. ఎస్ ఎస్.

0: బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM. నేను మీ ఆర్జే సూసీ. ఎస్ మరి సూపర్ పార్టీతో వినేసాం కదా. మనకి కార్తీక్ రఘు గారు కాల్ చేశారన్నమాట న్యూజెర్సీ నుంచి. చాలా చక్కగా చెప్పారు. నిజంగా అసలు గ్రేట్ కదా అప్పటిదే. అదే నిజంగా సూపర్ అని చెప్పారు. ఎలా మరి చేసేవాళ్ళు అంటే నిజంగా అందుబాటు రహస్యం కదా నిజంగానే. యా మరి అలాగే అయితే చాలా తక్కువ కాలం అన్నమాట, అత్యంత తక్కువ కాలంలోనే ఇది నిర్మించారంట రాముని వారిది. ఎన్ని రోజుల్లో తెలుసా? 5 రోజుల్లో. ఎన్ని మైళ్ళు తెలుసా? 30 మైళ్ళు, 48 కిలోమీటర్స్ అన్నమాట. 5 రోజుల్లోనే పూర్తి.
1: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutulugistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాల తెలుగు నిస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ. మరి రామ వంతెన గురించి మనం, అదే రాముని వారధి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఇంతకుముందు ఏం చెప్పాను, 30 మైళ్ళు పొడవు ఉంటుంది సముద్రంలో, 30 మైళ్ళ పొడవు, 48 కిలోమీటర్లు పొడవుందా. అంటే వంతెన్ను కేవలం 5 రోజుల్లోనే పూర్తి చేసినట్లు మనకి రామాయణం చెప్తుందన్నమాట. అయితే మొత్తం సైన్యాన్ని క్రమబద్దంగా విభజించి రాళ్లను సేకరించే వాళ్ళంట, వాటిని మోసుకొచ్చేవాళ్లు, మరియు వంతెనను రూపకల్పన చేసేవారు అంటూ అక్కడ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. అంటే లైక్ మరియు కార్మిక సమన్వయాన్ని కూడా మనం చూడవచ్చు అనమాట. రామసేతు అనేది భారతదేశపు అసాధారణమైన సముద్ర సాంకేతిక పరిజ్ఞానానికి మరియు ఉమ్మడి కృషికి తగిన ఒక చారిత్రక నిదర్శనం కదా. మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యం ఎల్లప్పుడూ ప్రపంచానికి నిజంగా మార్గదర్శకం కదా. ఇవన్నీ ఎలా చేశారు నిజంగా, ఏదో అంటూ ఉంటారు విశ్వంలో ఏదో అంతు చిక్కని రహస్యం ఉంటుంది అని. బట్ ఆ అంత చిక్కని రహస్యం ఏంటో ఏంటో నాకు తెలియదు అనమాట. కానీ కొంతమంది అంటారు అవన్నీ కాదు కొట్టుబడేసేద్దామని. కాదు, నిజంగా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక ఎప్పుడే నిరూపిస్తాను అనమాట. ఎలా అంటే, ఇప్పుడు మనం ఎవరి గురించైనా తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, సేమ్ వాళ్ళు మన గురించి కూడా తలుచుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనం సమ్ టైమ్స్ వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉండగానే వాళ్ళు మెసేజ్ చేయటమో కాల్ చేయటమో జరుగుతుంది కదా. అంటే నిజంగా ఇది విశ్వం ఉన్నట్లే కదా, యూనివర్స్ పనిచేస్తుంది. అదే నిజమే కదా ఇదంతా. ఎస్, మరి ఇప్పుడైతే మనం ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం. ఈ పాట అంటే సూపర్ పాట. ఎస్.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలేవుటారు
1: చూడు
0: నడుము నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే అంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంది
1: చెప్పండి.

సూపర్ పాట అయితే వినేశాం కదా, మరి సూపర్ మాట కూడా వినాలి కదా. మనమైతే ఇప్పటి వరకు రాముని వారధి గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే వంతెన నిర్మాణం గురించి సూపర్ సూపర్ గా మాట్లాడుకున్నాం కదా, ఎలా చేశారు. మరి అలాగే ఇంకొక ఫైనల్ గా మనం కూడా కొంచెం మాట్లాడి చేసుకుని ఇక సాయంత్రం చెప్పేసేసుకుందాం. మరంటే మరి మామూలుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిప్రెషన్ కి లోనవుతున్నారు కదా, అంటే అమ్మో నాకే బాధలన్నీ ఉన్నాయి ఎవరికి లేదన్నట్లు బాధపడుతుంటారు. అయితే ఇక విపరీతమైన టెన్షన్ అనమాట, విపరీతమైన స్ట్రెస్ ఉంటది అనమాట. కొంతమందికి ఇంకా తట్టుకోలేరు ఆ స్ట్రెస్, తట్టుకోలేకపోతే వాళ్ళు అతన్నంటే ఒక అతన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఏంటి ప్రాబ్లం అంటే అసలు ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసేసి ఇంకా డాక్టర్ దగ్గర చెప్పేశారనమాట. అయితే డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా, ఇక అన్ని ఇప్పుడే చెప్పాలంటే ఎలా, మనం ఇంకొక సాంగ్ వినేసే చెప్పేసేసుకుందాం. ఎస్, ఈ పాట కూడా సూపర్ పాట. ఎస్,

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసి. మరి ఇంతకుముందు చెప్పాను కదా, ఒక అతనికి ఇలా డిప్రెషన్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన డాక్టర్ ఏమని చెప్పాడంటే, నువ్వు చదివిన స్కూల్ ఉంటుంది కదా, 10th క్లాస్ చదివిన స్కూల్ ఉంటుంది కదా, వెళ్లేసేసి ఒకసారి వాళ్ళందరూ ఏం చేస్తున్నారో కనుక్కొనిచ్చి నాకు చెప్పు అంటారనమాట. అంటే ఇతను వెళ్ళేసేసి కనుక్కుంటాడు అందరినీ. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది అయితేనేమో టపాగట్టేశారు అనమాట. కొంతమందికి ఏమో కొన్ని రోగాలు, కొంతమంది మంజాలు పడ్డారు, కొంతమంది ఏమో 2-3 పెళ్లి లేకపోయి 4 పెళ్లి కోసం అట్లా ఎదురు చూస్తున్నారు అనమాట. ఇక కొంతమంది పిల్లలు సరిగా మాట్లాడలేదు కదా, అది ఇవన్నీ మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసేసుకుని డైరీలో రాసుకుని వచ్చేసి డాక్టర్ దగ్గర కూర్చుంటాడు అనమాట. డాక్టర్ అడుగుతాడు, ఇప్పుడు మీ డిప్రెషన్ ఎలా ఉంది అని. అప్పుడు ఈయన ఏం చెప్తాడు, ఎప్పుడు అర్థమైపోయింది ఆ పెద్ద మనిషికి ఏదంటే, ఆయనకి ఏ రోగం లేదు, అసలు ఆకలితో అలమటించడం లేదు, అతని మనసు పరిపూర్ణంగా ఉంది. నిజంగా ప్రపంచంలో చాలా దుఃఖం ఉందని, తను చాలా సంతోషంగా ఉందని, తను నిజంగా చాలా అదృష్టవంతుడని చెప్పి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అంటే నిజంగా మనం సంపూర్ణంగా ఆరోగ్యంగానే ఉన్నా కూడా ఏదో ఏదో ఏదో ఏదో వెతికి తీసుకొచ్చుకుని వాళ్ళతో పోల్చుకుని వీళ్ళతో పోల్చుకుని లేనిపోని రోగాలు తెచ్చుకుని లేనిపోని డిప్రెషన్స్లోకి వెళ్తూ ఉంటాను అనమాట మనిషి. అదే కదా మనిషి జీవితం, ఇలానే ఉంటుంది ఎప్పుడు. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం. ఏ పాట?

0: బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగు దేశం 107.9 FM. నేను మీ ఆర్జే సూజీ. మరి సూపర్ పాటలతోటి సూపర్ మాటలతోటి మన షో అయితే మాత్రం ఇక అయిపోయింది అనమాట ఈ రోజుకైతే. మరి ఇక నేనైతే మాత్రం సైన్ ఆఫ్ చెప్పేయాల్సిందే, ఎందుకంటే వాసి వచ్చేసి పక్కన కూర్చుంది. ఇక నేను మాట్లాడతాను సూజీ, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసింది, కాబట్టి ఇక నేను వెళ్ళిపోతుంది అనమాట. మరి ఈ రోజు మన షో విన్న వాళ్ళందరికీ, అలాగే మన షోకి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్ సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే సూజీ.
1: నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకున్నా అదేమిటా.

una vez. Adiós, mi noche contento con

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మండే వినబడాల్సిన గొంతు ఇప్పుడే వినబడుతుంది అనుకుంటున్నారా? ఎస్ మరి జాతర ముందు మిమ్మల్ని ఇంకా జోష్ లో ముంచేయడానికి ఫ్రైడే ఫన్ చేసేయడానికి మీ ఆశయవాసవి అయితే వచ్చేసింది మీ డీటోర్. సో సురభి డీటోర్ కి వెల్కమ్. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. సో మామూలుగా మండేకి ఫ్రైడేకి ఏంటో తేడా తెలుసా? మండే రోజు వచ్చారనుకోండి మిమ్మల్ని ఆ వీక్ అంతా మోటివేట్ చేయడానికి, అంటే ఆ వీక్ లో ఉండే మీ స్ట్రెస్ అంతా ప్రెస్ చేయడానికి వచ్చేస్తూ ఉంటా. మరి ఫ్రైడే రోజు వస్తే డబుల్ ఫన్ అనమాట, ఎందుకంటే మనం వీకెండ్ మోడ్ లో ఉంటాం ఆల్రెడీ. సో ఫుల్ చిల్ బ్రో అన్నట్టుగా చిల్ అయిపోదాం. మరి ఇంకో 3 అవర్స్ మిమ్మల్ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి అయితే నేను మీ ఆర్జేవాసి వచ్చేసాను. మరి ఇప్పటివరకైతే మన ఆర్జే సూజీ మిమ్మల్ని అందరినీ మంచి మాటలతో పాటలతో బాగా ఎంటర్టైన్ చేసేసింది కదా. మరి మనమైతే ఈ 4 to 7 లో ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది అయితే మాట్లాడేసుకుందాం. అన్నిటికన్నా ముందర ద బిగ్ డే ఈజ్ జస్ట్ టూ మోర్ డేస్. యాక్చువల్గా 2 అని కూడా అనలేమేమో, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ డే అయిపోయింది కాబట్టి. ఇంకా ఎల్లుండే ద బిగ్ డే అవర్ జాతర. మీరు అందరు వచ్చేస్తున్నారు కదా, ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరుగుతుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి మీ అందరికి తెలిసినట్టుగా. అఫ్ కోర్స్ మా రేడియోలో మేమంతా హోరెత్తిచ్చేస్తున్నాం కదా. మరి మేము చెప్పిన దానికన్నా ఎక్కువగా ఉండబోతుంది అక్కడ, ఎందుకంటే ఈసారి శుభప్రదంగా రాములవారి కళ్యాణంతో మన జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది మాటవారి అసోసియేషన్ తో. అండ్ ఆ తర్వాత మెగా కోలాటం మీ అందరికి తెలిసినట్టుగా ఈసారి అబ్సల్యూట్లీ ఫ్రీ అండ్ మన వాళ్ళందరూ సూపర్ గా పార్టిసిపేట్ చేశారు. సో ఎస్ జాతర జాతర జాతర ఏంటా జాతర హడావిడి అనుకుంటే గనక చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి హోలోగ్రామ్ ఉంది, ఇంకేదో బిగ్ రివీల్ కూడా ఉంది. టు బీ ఫ్రాంక్ నాకు కూడా తెలియదు అదేంటి అనేది. చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ అవర్ టీమ్, అంటే ఎవరెవరైతే మేనేజ్ చేస్తున్నారో అది మాత్రం వాళ్ళకి మాత్రమే తెలుసు, ఆర్టిస్ట్ అందరికీ తెలియదు. సో మీతో పాటు మేము కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం అన్నమాట జాతర రోజు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఆ బిగ్ రివీల్ అని. అండ్ అందరికీ తెలిసినట్టుగా కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అవన్నీ కూడా జరుగుతుంది. ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి, స్టిల్ దే ఆర్ ఓపెన్. సో డెఫినెట్ గా మీరెవరినన్నా నామినేట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ గో హెడ్. అందరికి తెలిసినట్టుగా radiosurabhi.com/RSJ ఇస్ ద వన్ ప్లేస్ టు గో. అలాగే మీరు ఒకవేళ స్పాన్సర్షిప్ కోసం ఆ వెండర్ బుక్స్ కోసం అయితే 5168516919, దట్ ఈస్ 5168516919, ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. సో మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. అండ్ season 4 ఆఫ్ జాతర ఇస్ కమింగ్ అప్ గాయస్. అండ్ మనందరికీ శుభప్రదంగా రాములవారి కళ్యాణంతో జరుగుతుంది కాబట్టి ఫ్రిస్కో ఫ్లయర్స్ లో మిస్ అవ్వకండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ కి తగ్గట్టుగా మాకైతే అన్ని వేడుకలు జరగబోతున్నాయి. సో తప్పకుండా రండి. ఇప్పుడైతే ఈ 1 అవర్ అంతా కూడా మనం కొన్ని జోష్ పాటలతో కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఫ్రైడే మూడ్ ని తెప్పడానికి. ఆ తర్వాత ఒక స్పెషల్ సెగ్మెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లవ్ స్టోరీ.

వాడ సాంగ్ కదా మరి. ఇలాంటి పాటలన్నీ జనరల్ గా ఎక్కడ వినబడుతూ ఉంటాయి, మంచి ఈవెంట్స్ లలో అండ్ ఏమంటారు పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ వాటిల్లో అలా కదా. మరి ఎల్లుండి ఇంతకు మించి ఉండబోతుంది, సో తప్పకుండా రండి. మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మిమ్మల్ని అందరి కలవడానికి. సో మీరందరు కూడా అంత ఎక్సైటెడ్ గా ఉన్నారని తెలుసు. లెట్స్ ఆల్ మేక్ ఆర్ జాతర సూపర్ హిట్ లైక్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ లాగానే. మరి మనం ఎప్పుడు కూడా ఫస్ట్ సెగ్మెంట్ లో నా షోలో ఒక మూవీ డిటెక్టివ్ అనేది ఒక సెగ్మెంట్ ఆడతాం కదా. సో అదేంటో క్లిప్ గా చెప్పేస్తా. ఏంటి అంటే నేను ఒక మూవీ గురించి ప్రతి పాట ముందు ఒక్కొక్క హింట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను, అన్ని హింట్స్ ఒకేసారి ఇవ్వను. సో చూద్దాం, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఎవరైతే చెప్తారో, ఫస్ట్ ఆన్సర్ గెస్ చేస్తారో, దే విల్ బి ప్రెజెంటెడ్ విత్ మూవీ డిటెక్టివ్ ఫర్ దట్ డే అనమాట. మరి ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఇది ఒక మూవీ, ఇందులో తరుణ్ నటించాడు, కాకపోతే తరుణ్ మెయిన్ లీడ్ కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ క్లూ. ఓకేనా, ఈ మూవీలో తరుణ్ ఉన్నాడు కానీ తరుణ్ మెయిన్ లీడ్ కాదు. ఏమై ఉండొచ్చు ఆలోచించండి. ఈ పాట తర్వాత నేను నెక్స్ట్ హింట్ అయితే చెప్పేస్తా. అండ్ ఇప్పుడు డీజే టీల నుండి పాట వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్. మీకు ఒకవేళ ఆఫీస్ నుండి వెళ్తున్నా ఎక్కడికైనా డ్రైవ్ చేస్తూ ఈ పాట వినాలనుంది అని మీరు అనిపిస్తే వెంటనే కాల్ చేసేయండి 9726361966, బికాస్ యాజ్ ఐ సెడ్ డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్ అండ్ డెఫినెట్ గా ఐ విల్ ప్లే యువర్ రిక్వెస్ట్ దెన్ అండ్ దేర్ అనమాట. సో ఎస్, మీరు వింటున్నారు రేడియో శ్రుభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే వాసవి. ఇప్పుడైతే ఈ పాట వినేద్దాం. మరి క్లూ విన్నారు కదా, తరుణ్ నటించాడు కాకపోతే అతను మెయిన్ లీడ్ కాదు ఆ సినిమాలో. ఏమై ఉండొచ్చు, ఒక క్లూతో కష్టం కానీ, బట్ మీకు తెలుసా పాస్ట్ ఫ్యూ వీక్స్ లో ఒక్క క్లూతోనే మన వాళ్ళ ఆన్సర్స్ చెప్పేశారు. ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ అసలు. సో అసలు తక్కువ అంచనా వెళ్ళాం కాబట్టి ఆలోచించండి. మీకు ఒకళ్ళు తడితే కాల్ చేసేయండి 9726361966.

ఓకే, మరి మనకైతే కాల్స్ వర్షం వచ్చేసింది. అలా చాలా మంది గెస్ట్ చేశారు అండ్ అందులో కొందరు కరెక్ట్ ఆన్సర్ చేసేసారు కూడా ఫస్ట్ క్లూకి, కొందరు చేయలేకపోయారు. బట్ దట్స్ ఓకే, ఒక్క క్లూకే చెప్పడం ఎంతైనా అసలు నేను ఫస్ట్ క్లూకి చెప్పిన వెంటనే ఓ మై గాడ్ అలా ఎలాగా యామిని గారు ఫస్ట్ చెప్పారు. సో అఫ్ కోర్స్ యామిని గారు విల్ బి ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ డే అనమాట. బట్ నేను ఇంకా స్టిల్ ఐ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్, ఎందుకంటే ఇంకా ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి లెట్ దెమ్ కమ్, చూద్దాం ఎవరైతే కరెక్ట్ గా చెప్తారు అని చెప్పేసి. ఇంకా నేను ఇంకొక క్లూ కూడా యాడ్ చేస్తా. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, ఈ మూవీ లో మీరు ఫ్యూచర్ చూస్తారు, అది సెకండ్ క్లూ. ఓకేనా? సో ఫస్ట్ క్లూ ఏమో తరుణ్ నటించారు, కాకపోతే హీఈస్ నాట్ ద మెయిన్ లీడ్. అండ్ సెకండ్ క్లూ వచ్చేసి ఈ మూవీలో మీరు ఫ్యూచర్ ని చూస్తారు, అబౌట్ 2500 తర్వాత ఎలా ఉండబోతుంది టు బి ప్రిసైజ్. ఇప్పటికే అందరికి అర్థమైపోయి ఉంటుంది, బట్ చూద్దాం ఇంకెవరన్నా చెప్తారేమో. మరి హాస గారు మీరు అడిగినట్టుగా ఊహలు గుసగుసలు ఆడే మూవీలోంచి ఈ పాట ఎంజాయ్ ది సాంగ్.

ఓకే మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. నేను ఫైనల్లీ ఇంకొక క్లూ యాడ్ చేస్తాను. ఇప్పటికైతే నాకు చాలా మంది కరెక్ట్ గా చెప్పేశారు, బట్ నేను ఈ పాట అయిపోయిన తర్వాత, ఐ మీన్ ఇప్పుడు ఇంకో పాట వేస్తా కదా, ఆ పాట అయిపోయిన తర్వాత నేనైతే మీకు అదేంటో చెప్పేస్తా అన్నమాట. సో ఇంతకీ క్లూ ఏంటి అంటే, ఈ మూవీలో ఇందాకేం చెప్పాను, తరుణ్ నటించారు అండ్ ఫ్యూచర్ చూడొచ్చు అని చెప్పా కదా, అండ్ అలాగే శ్రీకృష్ణ దేవరాయల గారి కాలం కూడా ఉంటదన్నమాట. అది ఇంకంతకన్నా పెద్ద క్లూ, అసలు ఇంత ఈ క్లూ చెప్పేశాక ఇంక అసలు అక్కర్లేదు. ఇంకలా ఏమంటారు, నోట్లో జా మన అరటిపండు వలిసి పెట్టినట్టే అనమాట. సో ఇప్పటికే అందరికి అర్థమైపోయి ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ క్లూకే ముగ్గురు కరెక్ట్ గా చెప్పేశారు. టు బీ ఆనెస్ట్ అంటే చూసారా, ఒక్క క్లూతోనే మన వాళ్ళు అంత ఇదిగా చెప్పేశారు. సూపర్ సూపర్ టాలెంట్ అరౌండ్ అస్. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. ఏంటి అంటే, ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలా స్పేస్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గొంగూర్ రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345, దట్ ఈస్ 214-872-2345. మరి ఇందాకైతే మనకి విజయ్ గారు సూర్య ఐపీఎస్ లోంచి ఏదైనా పాట రిక్వెస్ట్ చేశారు. మీరు ఏ పాట అని చెప్పలేదు కాబట్టి విజయ్ గారు, ఐ హోప్ యూ లైక్ దిస్ సాంగ్ ఫ్రమ్ సూర్య ఐపీఎస్. ఎంజాయ్ దిస్ సాంగ్.

0: లంచ్ కి ఎక్కడ కనవెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
3: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. Amerikalo telugunestam.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: What a day, I'm completely exhausted. Dinner plans enti?
7: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
3: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3 with me, RJ Vasavi. మరి ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు నేను రివీల్ చేసేస్తాను ఆన్సర్ ఏంటి అంటే ఆదిత్య 369. ఎస్, అందరూ కరెక్ట్గా చెప్పారు. ఎవరెవరు కరెక్ట్గా చెప్పారంటే యామిని గారు, కిరణ్ గారు, మురళీ గారు, లక్ష్మి గారు, విజయ్ గారు అండ్ పరమారెడ్డి గారు అందరూ కరెక్ట్గా చెప్పారు. అండ్ యామిని గారు ఇస్ ద ఫస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ రికగ్నైజ్ ద మూవీ విత్ ద వన్ క్లూ. జస్ట్ తరుణ్ నటించారు, మెయిన్ లీడ్ కాదు అన్న క్లూకే ఆవిడ, కిరణ్ గారు, మురళి గారు చెప్పేశారు. బట్ యామిని గారు, యాజ్ యు ఆర్ ది ఫస్ట్ కాలర్ హూ టోల్డ్ ఆన్సర్, సో యు ఆర్ ది మూవీ డిటెక్టివ్ ఫర్ టుడే. కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడైతే నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఇది పరమారెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు. సో మన మూవీలోంచి ఎనీ సాంగ్ అన్నారు కాబట్టి ఐ హోప్ యూ లైక్ దిస్ సాంగ్ అండి ఎంజాయ్ ది సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. హోప్ పరమారెడ్డి గారు యు ఎంజాయ్డ్ దట్ సాంగ్. మరి మనకి ఇంకో సాంగ్ రిక్వెస్ట్ కూడా వచ్చేసింది, నేను డెఫినెట్ గా అదైతే లైన్అప్ చేసిస్తాను. బట్ అంతకన్నా ముందర థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ టైం అయిందన్నమాట. సో థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ ఏంటి అంటే, సపోజ్ మీ దగ్గర ఒక 5 లీటర్ and 3 లీటర్ జార్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, 5 లీటర్స్ 3 లీటర్స్ జార్స్ ని ఉపయోగించి కేవలం ఉపయోగించి 4 లీటర్ వాటర్ మీరు మెజర్ చేయగలరా. అర్థమైంది కదా క్వశ్చన్. మీ దగ్గర 3 లీటర్స్ 5 లీటర్స్ జార్స్ మాత్రమే ఉన్నాయి, కానీ కరెక్ట్ గా 4 లీటర్స్ మాత్రమే మెజర్ చేయాలి. ఎలా చేస్తారు? ఆ 2 జార్స్ నే యూజ్ చేయాలి, ఇంకేది మీరు వాడకూడదు. దట్ ఈస్ అ రూల్. ఓకే, ఆలోచించండి. కొంచెం మ్యాథ్ పెట్టాలి, బట్ ఈజీ. కొంచెం ఆలోచిస్తే ఆ 2 జార్స్ తో మీరు అచీవ్ చేయగలరు. ఎలా అచీవ్ చేస్తారు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇంకొకసారి క్లుప్తంగా క్వశ్చన్ ఏంటంటే, యూ హ్యావ్ ఎ 3 లీటర్ జార్ and 5 లీటర్ జార్ అండ్ యూ హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ మెజర్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్. హౌ? ఎలా తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు సుగాత్రి గారు మీకోసం పుల్లమ్మ పిల్ల పాట చేస్తుంది. ఎంజాయ్ ద సాంగ్.

0: స్టార్ట్ అయిపోయింది అండ్ మనకి కరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. బట్ సతీష్ గారు ట్రై చేశారు, నేనైతే ఇంకా ఇంటాక్ట్ అని చెప్పి విజయ్ గారు మాత్రం అసలు సూటిగా సిప్తి లేకుండా చెప్పేశారనమాట, ఆన్సర్ చెప్పేశారు ఎలాగా అంటే కొంచెం విశ్లేషించి చెప్పాలి ఆ సమాధానాన్ని. సో కొంచెం మీరు కూడా ఆలోచించడానికి టైం ఇవ్వాలి కాబట్టి నేనైతే మీకు కొంచెం టైం ఇస్తా, ఇంకొక పాట అయ్యే వరకు వెయిట్ చేస్తాను, దాని తర్వాత నేనైతే నేను కూడా ఆన్సర్ రివీల్ చేసేస్తా. మరి ఇప్పుడు ఒక చిన్న మాట విందామా, ఏంటి అంటే మనం ఫోటో కోసం చిందించే చిరునవ్వు ఫోటో అందాన్ని మార్చగలిగితే అదే చిరునవ్వు జీవితాంతం కొనసాగిస్తే జీవితం ఇంకా అందంగా ఉంటుంది కదా. మరి అలాంటి అందమైన చిరునవ్వు కావాలి అంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ మీకు చేరువలో ఉన్నారు. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే కనుక ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ ఆర్ ఓన్లీ $49. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్స్ మిస్ అవ్వకండి. సో కాల్ దెమ్ టుడే 972-484-5400. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఇందాక రాజ్ అండి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ 4 లీటర్స్ ఎలా మెజర్ చేయాలని.
0: యా రాజ్ గారు, ఏ ఊరికి రాజు మీరు?
1: నాకు నేనే అండి.
0: అబ్బా నాకు నేనే, నేనే రాజు, నేనే మంత్రి, సూపర్ చెప్పండి.
1: ఆన్సర్ నాకు తెలుసు అండి. సో ఇది 3 టైమ్స్ మీరు 3 లీటర్ జార్ యూజ్ చేస్తే 9 అవుతుంది, అందులో 5 లీటర్స్ తీసేస్తే 4 వచ్చేస్తుంది.
0: ఎలాగా మళ్ళీ చెప్పండి. 3 లీటర్ జార్ ఒకటి 5 లీటర్ జార్, ఓకే. ఈ రెండింటిని యూజ్ చేసి నాకు 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ మెజర్ చేయాలి ఎలాగా అని అడిగా. మీకు 9 లీటర్స్ ఎలా వచ్చింది అది నాకు అర్థం కాలేదు.
1: త్రీ టైమ్స్
0: ఈ రెండుని యూజ్ చేసి మాత్రమే మీరు 4 లీటర్స్ మెజర్ చేయాలి. మీకు కావాలంటే పారిపోయచ్చు, ఈ జార్ లోంచి వాటర్ వేసి తీసేయడం అలా చేయొచ్చు, కానీ నాకు 4 లీటర్స్ చూపించాలి మీరు ఎండ్ ఆఫ్ ది డే. ఆలోచించండి. అండ్ ఎల్లుండి జాతర వస్తున్నారు కదా?
1: ఎస్,
0: ఓకే, లెట్స్ మీట్ దేర్.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: ఓకే, సో రాజు గారు ట్రై చేశారు, సో మీరు కూడా ట్రై చేయండి. ఇందా చెప్పినట్టుగా 5 లీటర్స్ జార్, 3 లీటర్స్ జార్స్ ఉంది, ఆ రెండింటిని యూజ్ చేసి మీరు 4 లీటర్స్ ఎలా మెజర్ చేస్తారు వాటర్ తెలిస్తే కాల్ చేసేయండి. మరి మనం ఏం వింటున్నాం, ఇందాక డెంటల్ స్మైల్ డాలస్ స్మైల్ డెంటల్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో యూ కెన్ కాల్ దెమ్ ఎట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. ఇంకొకరు కాల్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో సుధా గారు, హౌ ఆర్ యూ?
2: ఐ యామ్ గుడ్ అండి.
0: మీ పేరు వింటే నాకు ఒక మూవీ డైలాగ్ గుర్తొచ్చింది, చెప్పచ్చా?
2: చెప్పండి.
0: ఐ థింక్ సరిపోదా శనివారం అనుకుంటా. నన్ను అడుగుతాడు ఏంటి సుధా వీడు అంటే చూడండి. ఇప్పుడు నన్ను అలాగే అనుకుంటున్నారా మీరు నా గురించి, నన్ను అడుగుతున్నారు అని?
2: కాదు, నేను మీ ముందు కాలర్ దానికి నాకు డైలాగ్ వేసాడు అనుకున్నా.
0: అయ్యో లేదు, అస్సలే నో వే. మీకు ఆన్సర్ తెలుసా?
2: మీరు 4 లీటర్స్ మెజర్ చేయాలి, 3 లీటర్స్ జార్ ఉంది, 5 లీటర్స్ జార్ ఉంది, అంతేనా?
0: ఎస్,
2: ఈజీ కదా. మీ 4 లీటర్స్ పట్టి 5 లీటర్స్ జార్ లో వేయండి, అందులో 3 లీటర్స్.
0: ఎలా మెజర్ చేస్తారు మీ దగ్గర 3 లీటర్స్ జార్ ఉంది, 5 లీటర్స్ జార్ ఉంది, కరెక్ట్ 4 లీటర్స్ ఎలా మెజర్ చేస్తారు?
2: మీకు ఆల్రెడీ 4 లీటర్స్
0: యూజింగ్ దోస్ 2 జార్స్
2: యూజింగ్ ద 2 జార్స్ యూ హావ్ టు మెజర్ అవుట్ 4 లీటర్స్.
0: కరెక్ట్. కొంచెం ఆలోచించాలి బట్ ఈజీ మీరు అన్నట్టు, ఈజీ కదా అన్నారు కదా, చాలా ఈజీ ఆలోచిస్తే.
2: మీరు ఫస్ట్ 5 లీటర్స్ జార్ తీసుకొని మొత్తం నింపేసి అందులో వచ్చి 3 లీటర్స్ జార్ లోకి
0: వేస్తారు. అవును, అప్పుడు 3 లీటర్స్ వేసిన తర్వాత 2 లీటర్స్ మిగులుతుంది 5 లీటర్ జార్ లో, అప్పుడేం చేస్తారు? మీరు దగ్గరకు వచ్చారు, కంటిన్యూ చేయండి. మీరు పారిపోయచ్చు కావాలంటే, వాటర్ ని తీసుకున్న వాటర్ ని పారేయచ్చు. సరే, మీరు ఆలోచించి నాకు చెప్పండి లోపల పాలసీ ఏం చెప్తారో.
2: మిగతా వాటర్ ని వేస్తే మీ దగ్గర 3 లీటర్
0: సరే, మెల్లిగా ఆలోచించండి. ఐ డోంట్ వాంట్ పుట్ యూ ఆన్
2: స్పాట్.
0: ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
3: అవునండి, ఈ సమాధానం ఏంటంటే 3 లీటర్స్ దాంది తీసి ఒకసారి తీసి 5 లీటర్స్ దాంట్లో పోసి మళ్ళా రెండోసారి 3 లీటర్స్ తీసి మళ్ళా 5 లీటర్స్ దాంట్లో పోస్తే 1 లీటర్ మిగులుతుంది 3 లీటర్స్ లో. అప్పుడు 5 లీటర్స్ లో వాటర్ కింద పారేసి ఈ 1 లీటర్ 5 లీటర్స్ పోసి మరలా 3 లీటర్స్ ఫిల్ చేసి దాంట్లో పోస్తే 5 లీటర్స్ దాంట్లో 4 లీటర్స్
0: అవుతుంది. మీ పేరండి?
3: ప్రసాద్. ప్రసాద్ రెడ్డి అండి.
0: ప్రసాద్ గారు సూపర్ అండి, కరెక్ట్ గా చెప్పారు. విజయ్ గారు కూడా చెప్పారు ఇందాక ఇదే ఆన్సర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
3: ఓకే అమ్మా,
0: బాయ్.
4: నేను ప్రవీణ్.
0: హాయ్ ప్రవీణ్ గారు.
4: I'm getting echo. Yeah, if I understood the question right, my thought was, fill the 2 containers to the half. Is it 1 is 2 and a half, 1 is 1 and a half?
0: How can you measure that makes the half? There won't be no, like, there is no, like, the half, three atomic marches.
4: అంటే
0: మామూలుగా కొంచెం వెళ్తుంటే 5-4 లీటర్స్ అని చెప్పేసి 5 లీటర్స్ దాంట్లోనే
4: హాఫ్ అందాజా చేయడం ఈజీ కదా.
0: ఓకే,
4: దట్ వాస్ మై థాట్. ఐ వాంట్ టు
0: షేర్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నా పేరు రవి అండి. మీరు అడిగిన ప్రశ్నకి 3 లీటర్స్ 3 సార్లు పోస్తే 9 లీటర్స్ అవుతుంది. దాని నుంచి 5 లీటర్స్ ఇంకో టంబ్లర్ లో పోస్తాం.
0: మీ దగ్గర ఉండేవి 2 జార్లే, 3 లీటర్లు 5 లీటర్లు. ఇంకో టంబ్లర్ ఎక్కడ? 9 పట్టెల టంబ్లర్ లేదే మీ దగ్గర? లేదు.
5: ఓకే, 9-4, 9-5.
0: ఇందాక కూడా ఒక లిజినెస్ ఏమి ఇలాగే చెప్పబోయారు, బట్ మనకి ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఆన్సర్ నేను చెప్తాను, ఆన్ ఇయర్ లో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. సో ఎస్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్వశ్చన్ కి. ఇంకోసారి నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, అండ్ 2 వేస్ ఉన్నాయి. ఒకటి మన ప్రసాద్ గారు అండ్ విజయ్ గారు చెప్పినట్టుగా 3 లీటర్. ఓకే, కాలర్ వస్తున్నారు. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: హలో అండి, నేను హరీష్ ని మాట్లాడుతున్నాను.
0: హరీష్ గారు చెప్పండి.
6: యా, సో ఐ థింక్ ఫస్ట్ 3 లీటర్స్ ఫిల్ చేసి 5 లీటర్ దాంట్లో వేస్తే అగైన్ మళ్ళీ 3 లీటర్ ఫిల్ చేసి 5 లీటర్ దాంట్లోకి షిఫ్ట్ చేస్తే 1 లీటర్ మిగులుతుంది. 3 లీటర్ దాంట్లో దాన్ని 5 లీటర్ పడేసి ఈ 1 లీటర్ దాంట్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ 3 లీటర్ బాటిల్ లో ఫిల్ చేసి దానికి షిఫ్ట్ చేయాలండి. 4 లీటర్.
0: Absolutely right. Awesome.
6: Thank you.
0: Thank you. సో అదనమాట. సో ఇప్పుడు హరీష్ గారు చెప్పిన అర్థమైంది కదా. ఇంకొక విధానం ఏంటి అంటే, రెండు ఉన్నాయి, రెండు విధాలుగా చేయొచ్చు 4 లీటర్స్ ని. ఇప్పుడు అందరేంటి 3 లీటర్స్ లోది 5 లీటర్స్ లోకి పోసి అంటున్నారు కదా, దాని బదులు ముందు 5 లీటర్స్ లోంచి అదే 3 లీటర్స్ లోకి వేయాలి. ఆ తర్వాత 5 లీటర్స్ లో 2 లీటర్స్ మిగులుతాయి. ఇప్పుడు 3 లీటర్స్ మొత్తం ఖాళీ చేసేసి 5 లీటర్స్ మగ్గులో మళ్ళీ 3 లీటర్స్ వేస్తే మొత్తం, సారీ వన్ సెకండ్ నేను కన్ఫ్యూజ్ అయిపోయా, 5 లీటర్స్ మగ్గులోంచి 3 లీటర్స్ మగ్గులోకి వేస్తే 2 లీటర్స్ మిగులుతాయి 5 లీటర్స్ లో, రైట్? ఇప్పుడు 5 లీటర్స్ లో ఉన్న 2 లీటర్స్ ని తీసేసి నేను ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నాను. ఓకే, మనం పాట వినేసి వచ్చేద్దాం. ఇప్పుడైతే మన లిజనర్స్ చెప్పిన ఆన్సర్స్ అయితే అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు ఈ పాట వినేసి వచ్చేయండి, విల్ టాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: అసలు ఈవెన్ పాట జరుగుతుంటే కూడా నాకు చాలా మంది కాల్ చేసి సెకండ్ పద్ధతి కూడా చెప్పేశారనమాట. నేను ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా కానీ నౌ ఐ గాట్ ఇట్. ఏంటి అంటే ముందు 5 లీటర్స్ జార్ని ఫుల్ చేసేసి 3 లీటర్స్ లో పోస్తే 2 లీటర్స్ మిగులుతాయి 5 లీటర్స్ జార్ లో. ఇప్పుడు ఆ 3 లీటర్స్ జార్ ఖాళీ చేసేయండి. సో ఇప్పుడున్న 5 లీటర్స్ మగ్గులో ఉన్న మిగిలిన 2 లీటర్స్ ఆ 3 లీటర్స్ దాంట్లో వేసేస్తే ఇప్పుడు 5 లీటర్ ఖాళీ అవుతుంది. 3 లీటర్స్ జార్ లో 2 లీటర్స్ ఉంటుంది మనకి. నౌ టేక్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు 3 లీటర్స్ జార్ లో ఆల్రెడీ 2 లీటర్స్ ఉంది కాబట్టి 1 లీటర్ అందులో పోసేస్తే ఇందులో 4 లీటర్స్ కరెక్ట్ గా మిగులుతాయి. అంతే, అదే చెప్దామనుకున్నాను బట్ ఎందుకో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. బట్ మన వాళ్ళు మళ్ళీ నన్ను దానికి కూడా కరెక్ట్ చేసేసారు. సూపర్ సూపర్ సూపర్. అసలు సూపర్ లిజనర్స్ అంటే మన రేడియో శ్రుభి లిజనర్స్ అనే చెప్పొచ్చు. మరి అదనమాట సంగతి. బాగుంది కదా క్వశ్చన్. నేనైతే చాలా ఇంటరాక్ట్ అయ్యాను అందరితో. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ది షో. మరి మనం బ్రేక్ లోకి వెళ్లే లోపల ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నమాట. ఆలెన్ టెక్సస్ లో ఉన్న శ్రీ రాధాకృష్ణ వారి టెంపుల్ లో ప్రౌడ్లీ ఇన్వైట్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జులై 1 నుంచి జులై 5 వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్ ఆలెన్ టెక్సస్ లో ఉంది జులై 1 నుండి జులై 5 వరకు. సో మిస్ అవ్వకండి ఈ సీక్రెట్ ఈవెంట్ లో. డెఫినెట్ గా పార్టిసిపేట్ చేసి ధన్యులు అవ్వండి. వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ట అదనమాట సంగతి. మరి మనం ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం. కమర్షియల్ బ్రేక్ నుండి రాగానే ప్రసాద్ గారు శంకరాభరణం నుండి పాట అడిగారు. నేను ఆ పాట లైన్అప్ చేసేసి దెన్ వీ విల్ గో టు ద నెక్స్ట్ సెగ్మెంట్. డోంట్ గో ఎనీవేర్, ఐల్ బీ రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: 919-491-4514.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
5: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.

0: వినండి.
1: వాట్ ఎ సాంగ్ కదా. నేనైతే చాలా రోజులైపోయింది పాట విని. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ సచ్ ఎ లవ్లీ సాంగ్. ఐ హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. మరి ఇప్పుడు నేను ఒక స్పెషల్ సెగ్మెంట్ లోకి వెళ్తాను అని చెప్పాను కదా. మరి ఏంటి అంటే, ఈ రోజు ఒక హీరోయిన్ గురించి మాట్లాడబోతున్నాము. ఎందుకంటే ఇవాళ ఆవిడ బర్త్డే కాబట్టి కొంచెం సేపు ఆవిడ పాటలు విందాం అండ్ ఆవిడ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఆవిడ? నేను చెప్పనుగా, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను, ఆ పాట వినేసి ఎవరు అనేది కనుక మీరు కనబడితే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966 ఈ పాట వినేసి ఆవిడెవరో చెప్పేయండి. ఎవరికో

0: ఎవరు చెప్పలేకపోయారు నేను ఏ క్వశ్చన్ అడిగిన ఇందాక అడిగిన క్వశ్చన్ కి. ఇవాళ ఒక హీరోయిన్ ని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఆవిడెవరు అని చెప్పా. ఈ పాట కూడా వేసా. అఫ్ కోర్స్ ఈ పాట నేనే విని కొన్ని ఏజెస్ అవుతుంది. నాకు తెలిసి ఎందరు విన్నారో ఏం విన్నారో తెలియదు, కానీ ఇది కోదండ రాముడు అనే మూవీలోదన్నమాట. అండ్ మనం ఎవరి గురించి మాట్లాడబోతున్నామో ఇంకొక పాట వేస్తా. ఈ పాట వింటే ఆబ్వియస్లీ మీకు అర్థమైపోతుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఈ పాట విన్నాక మీకు గుర్తొస్తే కాల్ చేసేయండి 9726361966. అంటే ఈవిడ తెలియని వాళ్ళే లేరు, అదొకటి చెప్పగలను. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు ఆల్రెడీ, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. సుగత్రి గారు ఎలా ఉన్నారు?
1: మన శ్రోతలందరికీ శుభ సాయంత్రం.
0: మీకు కూడా శుభ సాయంత్రం. చెప్పండి సుగాత్రి గారు, గుర్తుపట్టారు ఎవరనేది?
1: ఓ, ఈ పాట ఎంత సూపర్ సాంగ్ కదా, గుర్తుపట్టారు అంబా?
0: అరే సూపర్ ఆసమ్ కదా. నేను ఈ పాట విని అసలు కొన్ని ఏజెస్ అయిపోయిందండి. అంటే ఈ మధ్య కాలంలో వినలేదు మన రేడియోలో కూడా. అంటే నేను విన్నా, మేబీ వచ్చిందేమో. నేను ఇలా బాగుంటుంది
1: కొన్ని పాటలు ఎప్పుడు విన్నా అవి ఎవర్ గ్రీన్ కదా.
0: కరెక్ట్ కరెక్ట్. ఎస్, రంభా గారి బర్త్డే ఇవాళ. ఆసమ్ సుగత్రి గారు, రంభా గారి
1: సాంగ్ వేసేయండి.
0: చెప్పండి.
1: గోదావరి పై ఎదల పాట, దరిగమలు.
0: సూపర్ సాంగ్. యాక్చువల్ గా అది నా ప్లే లిస్ట్ లో కూడా ఉండాలి, గోదావరి పై
1: దరిగమలు.
0: సరిగమలు. ఎస్ ఎస్, సూపర్. డెఫినెట్ గా నేను ప్లే చేసేస్తాను మీకోసం. ఎస్, ఇవాళ రంభా గారి బర్త్డే సందర్భంగా మనం ఒక కాసేపు రంభా గారిని సెలబ్రేట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంభా గారికి అ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఎంటైర్ రేడియో సురభి అండ్ ఎస్పెషల్లీ ఆర్జే వాసవి నుండి. అండ్ రంభా గారు అసలు పేరు ఏంటో తెలుసా? విజయలక్ష్మి. ఎంత చక్కగా ఉంది కదా. సో అప్పట్లో మన తెలుగు నుండి వచ్చిన హీరోయిన్స్ బాగానే స్థిరపడ్డారు, అంటే చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈవిడ ఆ ఎరాలో అంటే లైక్ 1990s అండ్ 2000s లో ఒక ఊపు ఊపిన హీరోయిన్ అనమాట. మొత్తం ఇండస్ట్రీని ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితో కూడా వర్క్ చేశారు. ఆవిడ గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం, కొన్ని ట్రివియా క్వశ్చన్స్ అడుగుదాం. మరి ఇప్పుడైతే మన సుగాత్రి గారు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సరిగమలు. ఇది కూడా బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. ఎంజాయ్ ద నెంబర్.

అసలు కొన్ని సాంగ్స్ అయితే ఎప్పుడు విన్నా కూడా అదే ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, వన్ ఆఫ్ సచ్ సాంగ్స్ అన్నమాట ఇది. అంటే అప్పట్లో సరిగమలు అనేది ఒక మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. అంటే బాక్సాఫీస్ దగ్గర ఎంత హిట్ అయిందో తెలియదు, కానీ పాటల పరంగా మాత్రం ఈ మూవీలో అన్ని బాగుంటాయి. అండ్ ఇందులో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు రంభ అండ్ వినీత్ గారు, సూపర్. మరి రంభ గారి గురించి మాట్లాడుతున్నాం కదా, ఈవిడ 1976 లో జూన్ 5th రోజున, అంటే ఇదే రోజు పుట్టారనమాట, విజయవాడలో. విజయవాడ అమ్మాయి, మన బెజవాడ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఆవిడ 15 ఇయర్స్ కే తన కెరీర్ స్టార్ట్ చేసేసారు, ఇంకా ఎడ్యుకేషన్ కి గివ్ అప్ ఇచ్చేసి. ఎందుకంటే అప్పుడు తనకి మలయాళం మూవీ ఒకటి ఆఫర్ వచ్చింది సర్గం అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత అందులో కూడా ఆపోజిట్ వినీత్ తోనే చేశారనమాట. ఇప్పుడు ఇందులో కూడా వినీత్ గారే, ఆ సర్గం అనే మూవీలో కూడా వినీత్ గారే. ఆ తర్వాత తెలుగులో 1992లోనే ఒక మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తెలుగులో ఆవిడ డెబ్యూ చేసిన మూవీ ఏంటో తెలుసా? మీకు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి మైత్రి రెస్టారెంట్ గురించి అయితే తెలుసుకుందాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రి ఇండియన్ క్విజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో స్పేషియస్ ప్యాటియో సీటింగ్ తో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ వచ్చేసి మైత్రీస్ ఇండియన్ క్విజీన్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బఫే అయినా, ఈవినింగ్ స్నాక్స్ వరకు కూడా ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ ని గ్యారంటీగా వీలుస్తున్నారు. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. కొంచెం ఫ్రైడే జోష్ కాబట్టి కొంచెం జోష్ అయిన పాట వినేద్దాం. అఫ్ కోర్స్ ఈ పాట నచ్చిన వాళ్ళు అయితే ఎవరూ ఉండరు, బావగారు బాగున్నారా అనే సినిమా నుంచి ఈ పాట.

సో ఎస్, బావగారు బాగున్నారా మూవీలో చెప్తే ఆ పాట వినేశారు కదా. మరి నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, ఆ ఒకటి అడక్కు, మిమ్మల్ని అడగద్దు అనట్లేదు, అది సినిమా పేరు అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారిది ఆ ఒకటి అడక్కు, ఇవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అనమాట. ఆ తర్వాత అంటే కొందరు తొలిముద్దు అని చెప్పారు. యాక్చువల్లీ తొలిముద్దు మూవీలో దివ్య భారతి గారు మెయిన్ లీడర్. అనుకోకుండా ఆవిడ స్వర్గస్థులు అయ్యేసరికి ఆవిడ ప్లేస్ లో రంభా గారు కొన్ని కొన్ని సీన్లలో కొన్ని కొన్ని షార్ట్స్ లో కనబడతారనమాట. అప్పట్లో ఆ మూవీ ఆ సీన్స్ అండ్ దివ్యభారతి గారు లాస్ట్ రైడ్స్ చూడడానికి కూడా చాలా మంది వెళ్లారు అని నాకు తెలిసినంత వరకు. బట్ అదనమాట. ఎస్, సో ఇంకొక ట్రివియా క్వశ్చన్ అడిగేసి మనము నెక్స్ట్ గేమ్ లోకి అయితే వెళ్ళిపోదాం బ్రేక్ తర్వాత. సో ఒక ట్రివియా క్వశ్చన్ ఏంటి అంటే, రంభా గారు చాలా క్యామియో అపీరెన్సెస్ లో కనిపించారు అంటే కొన్ని పాటలలో చాలా మూవీస్ లో. ఏవైనా మూడు చెప్పండి, మీకు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడు ఇంకొక రంభా గారి పాట వినేద్దాం మనం. ఒకవేళ బ్రేక్ లోకి వెళ్ళినా సరే నేను ఈ పాట మళ్ళీ కంటిన్యూ చేసేస్తాను, బ్రేక్ లోకి దగ్గరగా ఉన్నాం కాబట్టి. బట్ ఎస్, రంభా గారు నటించిన ఎనీ 3 క్యామియో సాంగ్స్ అంటే స్పెషల్ సాంగ్స్ తెలిస్తే కాల్ చేసేయండి. యు నో ది నెంబర్ అంటే, అఫ్ కోర్స్ మాకు కొంచెం చేస్తాం కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాం. 9726361966.

0: చేస్తుంది.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
6: శివ ఇరాని చాయ్ అంటూ చౌరస్తానే విశ్వాస్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

ఆసమ్ సాంగ్ కదా. యాక్చువల్లీ అంబ గారివి చాలా మంచి మంచి పాటలున్నాయి. అండ్ నాకైతే చందన గారు కాల్ చేసి మూడు సాంగ్లు కాదు, యాక్చువల్ గా 4 సాంగ్స్ కూడా చెప్పేశారు ఆవిడ. ఒకటి యమదొంగలో నాచోరే నాచోరే చేశారు, అండ్ ఇంకొకటి ప్రేమికుల రోజులో ఓ మారియా సాంగ్ ఒకటి ఉంటుంది, అండ్ కన్నపెట్టరు కనుకొట్టరు హెలో బ్రదర్ లో. అండ్ మన బాలకృష్ణ గారితో ఓ నరుడా నరుడా సాంగ్ కూడా ఉంది భైరవ ద్వీపంలో. ఇంకొకటి కూడా ఉంది మన అల్లు అర్జున్ తో కూడా ఉంది ఆవిడది, అట్టా అంటోడే ఇట్టా అంటోడే అనే దేశముద్రు మూవీ. అలాగే మృగరాజులో ఒకటి క్యామియో ఉంది ఆవిడది. అండ్ అలాగే ఇంకొకటి ఇంకొక లాస్ట్ రివ్యా, దిస్ ఇస్ అ లాస్ట్ రివ్యా అబౌట్ రంభ గారు. పవన్ కళ్యాణ్ గారి ఒక మూవీలో ఈవిడ ఒక క్యామియో అంటే ఒక సాంగ్ లో కనిపిస్తారు, అదే మూవీయో తెలుసా? పవన్ కళ్యాణ్ రంభ కాంబినేషన్, అసలు ఇదెవరికన్నా గుర్తుందా? తెలిస్తే కాల్ చేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఎల్లుండి జాతరకు అయితే మేమందరం రెడీగా ఉన్నాం. ఇప్పటి వరకు నాతో మాట్లాడిన ఆల్మోస్ట్ అందరూ లిజనర్స్ కూడా వస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మేక్ ఇట్ యాజ్ అ బిగ్ హిట్ యాజ్ ఎవ్రీ ఇయర్. కొందరు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు మిస్ అవుతున్నారు, బట్ యట్ మనమైతే ఎల్లుండి మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. మరి ఇప్పుడు చందన గారు మీరు అడిగిన పాట భైరవ ద్వీపంలో ఉంచి ఈ పాట వచ్చేస్తుంది, ఎంజాయ్ ద సాంగ్.

0: ఓకే, మీకేం కోరికుంది? ఏ పాట ఉందో తెలిస్తే వెంటనే కాల్ చేసేయండి. మీ చాల్సి నెంబర్ 9726361966. మరి మనకైతే ట్రై చేశారు కానీ కరెక్ట్ గా చెప్పలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి డెబ్యూ మూవీ ఇక్కడమ్మ అక్కడమ్మ ఇక్కడబ్బాయి, ఆ మూవీలోంచి ఆవిడ కూడా ఒక క్యామియో చేశారనమాట. దాట్ వాజ్ ద ఆన్సర్. ఓకే, మరి ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదామా? సో ఇవాళ గేమ్ ఏంటి అంటే, నేను ఒక మూవీలో విలన్ అండ్ హీరో గాని హీరోయిన్ గాని కాంబినేషన్ చెప్తాను. ఇద్దరు హీరో ఆర్ హీరోయిన్ అండ్ విలన్ అయితే ఉంటారు. సో ఆ ఇద్దరు పేర్లు కనిపెట్టి మీరు ఆ సినిమా ఏంటో కనిపెట్టాలన్నమాట. అంటే నేను వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను, ఆ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏదో మీరు గెస్ట్ చేయాలి. వెరీ సింపుల్, రైట్? ఓకే, మరి ఫస్ట్ క్లూ ఎప్పుడైనా కొంచెం ఈజీగా ఇస్తాం కాబట్టి హియర్ వి గో. ఫస్ట్ క్లూ వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్ అండ్ అరవింద్ స్వామి. ఇందులో ఎవరు విలన్ అనేది మీరే గ్రహించాలి. నేనైతే చెప్పను, నేను మీకు ఆల్రెడీ ఇంటిచ్చా ఇద్దర్ హీరో హీరోయిన్ అండ్ ఒక విలన్ ఉంటారు అని. సో రకుల్ ప్రీత్ సింగ్ అండ్ అరవింద్ స్వామి వీళ్ళిద్దరూ కనిపించిన సినిమా ఏది యాజ్ అ హీరోయిన్ అండ్ యాజ్ అ విలన్? ఓకేనా, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ మనం రంభా గారి పాటలే విందాం నెక్స్ట్ అవర్ అంతా కూడా, ఎందుకంటే మంచి మంచి పాటలు ఉన్నాయి రంభా గారివి, ఎందుకు మిస్ చేసుకోవడం? మరి ఆల్రెడీ మనకు ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. వస్తున్నారా ఎల్లుండి జాతరకి?
1: ఇంకా తెలీదండి, చూడాలి టైమింగ్స్ బట్టి.
0: డెఫినెట్ గా రావాలి, చాలా బాగుంటుంది. ఇంక ఈసారి ఇండోర్స్ కదా, మీకు అసలు ఇంకే గోలా ఉండదు. తెలుసా మీకు హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి.
2: నా పేరు విద్యా అండి. ఆ మూవీ ధ్రువ.
0: ధ్రువ ఇస్ ద రైట్ ఆన్సర్.
2: ఆన్సర్ అండ్ హీరోయిన్.
0: యప్ యప్, ఆసమ్ అండి.
2: ఓకే, థాంక్ యూ
0: ఫర్ ద కాల్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి.
3: హలో అండి, దిస్ ఇస్ గణేష్.
0: హలో గణేష్ గారు, సింగిల్ హ్యాండ్ గణేష్ అంటారా ఎనీ సెంటర్? యా, చెప్పండి గణేష్ గారు, ఆన్సర్ తెలుసా?
3: ధ్రువ సినిమా అండి.
0: ధ్రువ ఇస్ ద రైట్ ఆన్సర్. సూపర్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. బాయ్. ఓకే, ఎస్, ధ్రువ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ మూవీ ఇన్ రామ్ చరణ్ గారు కెరియర్ లో. ఎందుకంటే ఏమో తెలీదు, ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టదు యాక్చువల్లీ. ఓకే, వన్ మోర్ కాలర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో.
0: హలో, హూస్ దిస్ అండి?
4: నేను ఇందాక చేశాను కదా, శ్రావణి.
0: శ్రావణి గారు చెప్పండి.
4: ధ్రువ మూవీ అండి, అరవింద్ స్వామి విలన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్, రామ్ చరణ్ ఇస్ హీరో.
0: అబ్సల్యూట్లీ రైట్ శ్రావణి గారు, ఆసమ్. Thank you for the call.
4: Thank you.
0: Okay, మరి ఇప్పుడు ధ్రువాలో ఉంచి ఆ పాట వినేద్దాం. యాజ్ పర్ శ్రీనివాస్ గారు రిక్వెస్ట్, హియర్ వి గో.

0: ఓకే, మరి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మరి నెక్స్ట్ క్లూ కి రెడీనా? సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, యా, బాలకృష్ణ గారు అండ్ శ్రీకాంత్ గారు, ఇందులో ఎవరు విల్లనో ఎవరు హీరో మీరే చెప్పుకోవాలి. సో బాలకృష్ణ గారు అండ్ శ్రీకాంత్ గారు తెలిసి కాల్ చేసేయండి 9726361966. మరి ఆ లోపల ఒక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. ఏంటి అంటే, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. లాస్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, వీ హావ్ గాట్ యూ కవర్డ్. సో విజిట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ టుడే అట్ snrinsurance.com. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. శ్రీనివాస్ గారా?
1: అవునండి. అఖండ కదా?
0: అఖండ, ఎస్. చెప్పనక్కర్లేదు ఎవరు హీరో అని. సూపర్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాల్ అండి. ఓకే, మరి ఆ లోపల మనం ఒక మంచి సాంగ్ అయితే ఎంజాయ్ చేసేద్దాం. రంభా గారిది కొంచెం ఊపున్న పాట, అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ పాట గురించి నాగార్జున గారితో. స్పెషల్ సాంగ్, ఎంజాయ్ దిస్ సాంగ్.
2: అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

ఓకే, మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ఎస్, అఖండ మన బాలకృష్ణ గారు అండ్ శ్రీకాంత్ గారు విలన్. మరి క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగా ఉందన్నారు కాబట్టి ఇది ఎవరు చెప్తారో నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా, చూద్దాం. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఇస్తున్న కాంబినేషన్ ఏంటి అంటే అఫ్కోర్స్ ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళకి, నేను ఒక విలన్ అండ్ హీరో అండ్ హీరో గాని హీరోయిన్ కానీ ఆ మూవీలోంచి ఆ కాంబినేషన్ ఇస్తున్నాను. యూ హ్యావ్ టు గెస్ ద మూవీ అనమాట. సో అందులో ఒకరు విలన్ ఉంటారు, ఒకరు మెయిన్ లీడ్ ఉంటారు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఇస్తున్న కాంబినేషన్ వచ్చేసి శ్రీకాంత్ గారు, సౌందర్య గారు. సో ఇందులో విలన్ ఎవరు అనేది మీరే కనిపెట్టాలి. నేను ఇస్తున్న కాంబినేషన్ శ్రీకాంత్ గారు, సౌందర్య గారు. మరి ఇందులో ఎవరు విలను, వీళ్ళిద్దరు నటించిన సినిమా ఏంటి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఐ హోప్ ఇది కొంచెం ట్రికీ అనుకుంటా, బట్ చూద్దాం ఎవరైనా చెప్తారేమో. మరి ఈ లోపల యమ దొంగల్లోంచి ఈ పాట వినిద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

Welcome back to Surabhi Teacher, only on Radio Surabhi 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మరి మనమైతే చివరి గంటలోకి వచ్చేసాం కదా. మరి ఇందాక నేను ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతానని చెప్పాను, నేను అనుకున్నట్టుగానే నాకైతే ఎవరు చెప్పలేకపోయారు. మరి నేనైతే ఆ క్వశ్చన్ ఇంకా ఇంటాక్ట్ ఉంచుతాను. ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం మనం ఏమాడుతున్నామంటే, నేను ఒక మూవీలోంచి ఒక విలన్ అండ్ హీరో కానీ హీరోయిన్ కానీ కాంబినేషన్ చెప్తాను, మీరు ఆ మూవీ ఏంటో గెస్ చేయాలి. సో ఇందాక నేనిచ్చిన కాంబినేషన్ శ్రీకాంత్ గారు, సౌందర్య గారు, ఇందులో ఒకరు విలన్. ఎవరు విలన్ అనేది అది మీరే కనిపెట్టాలి. సో వీళ్ళిద్దరు నటించిన సినిమాలో ఒకరు విలన్ గా ఉన్న సినిమా ఏది తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇంకొక పాట వరకు వెయిట్ చేస్తా, ఎవరు చెప్పలేకపోతే నేనే రివీల్ చేసేస్తాను. ఇంకొకసారి కాంబినేషన్ ఏంటి అంటే శ్రీకాంత్ గారు, సౌందర్య గారు. ఆలోచించండి, ఈ లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ బొంబాయి ప్రియుడు.

నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సుగాత్రి గారు అండ్ మమత గారు కరెక్ట్ గా చెప్పారు. ఎస్, నా మనసిస్తారా అందులో సౌందర్య గారు నెగటివ్ రోల్ చేస్తారనమాట. శ్రీకాంత్, రిచా అండ్ సౌందర్య గారు నటించిన నా మనసిస్తారా, అందులో పాటలు కూడా చాలా బాగుంటాయి. బట్ ఎస్, గేమ్ బాగుంది కదా. మరి నెక్స్ట్ క్లూకి వెళ్ళిపోదామా? కొందరు గేమ్ రూల్ సరిగా వినలేదు. రూల్ ఏంటంటే, నేను ఒక మూవీలోంచి విలన్ అండ్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరో ఒకరు నేను చెప్తాను. సో మీరు ఆ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటో చెప్పాలి. ఏంటంటే, కొందరు నిన్నే ప్రేమిస్తా అన్నారు, ఇంకా వేరే మూవీస్ చెప్పారు. నో, అందులో ఒకరు విలన్ ఖచ్చితంగా ఉంటారనమాట నేను ఇచ్చిన కాంబినేషన్ లో ఆ మూవీలో. సో నెక్స్ట్ క్లూ వచ్చేసి అనుష్క గారు అండ్ సోను సూద్. అనుష్క గారు అండ్ సోను సూద్, ఐ థింక్ ఇది ఈజీ క్లూ ఏ అనుకుంటున్నా. తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966.

0: మరే బా, సో ఆ పాట వినేశారు మరి నాకైతే కరెక్ట్ చెప్పేశారు విద్యా గారు. ఆన్సర్ వచ్చేసి అఫ్కోర్స్ అరుంధతి వదల బొమ్మాలి వదల, అంత ఫేమస్ మూవీ ఎవరు మర్చిపోతారు చెప్పండి. మరి ఇప్పుడు ఇంకో క్లూలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడే చూడని వాళ్ళ కోసం నేను ఒక మూవీలోంచి ఒక విలన్ అండ్ హీరో కానీ హీరోయిన్ కానీ కాంబినేషన్ చెప్పేస్తాను, మీరు ఆ మూవీ ఎంతో కనిపెట్టాలి. వెరీ సింపుల్. సో నెక్స్ట్ క్లూ వచ్చేసి నాని అండ్ కార్తికేయ. సో ఇందులో విలన్ ఎవరు, ఏ సినిమా, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా అంటే తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. నాని అండ్ కార్తికేయ. ఇప్పుడు యాక్చువల్ గా నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక రిక్వెస్ట్ సాంగ్. వాళ్ళు తప్పితే ఇదే సినిమాను కనిపెట్టండి చూద్దాం. నేనైతే ఈ పాట విని కొన్ని ఇయర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఈ పాట వచ్చేస్తుంది, వినేసి ఇదే సినిమాను తెలిస్తే కూడా కాల్ చేసేయండి. రెండు క్వశ్చన్స్, ఒకటి నాని కార్తికేయ. ఆల్రెడీ మనకు కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు
1: గ్యాంగ్ లీడర్ అండి ఆ మూవీ
0: నానీస్ గ్యాంగ్ లీడర్. ఎస్ విద్యా గారు, ఆసమ్. ఇప్పుడు ఒక పాట వస్తుంది, అదే సినిమాను కూడా చూపించి చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ అండి, బాయ్. ఓకే, మరి ఇప్పుడు ఆ పాట అయితే వినేద్దాం. హియర్ వి గో.

ఎస్ అమ్మదొంగ ఇస్ రైట్ ఆన్సర్. విద్య గారు సూపర్ అండి, మీరే మళ్ళీ కరెక్ట్ గా చెప్పేశారు. మరి నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోయే ముందర ఒక చిన్న ప్రకటన అయితే విన్నాక మనం నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదాము. డాలస్ స్మైల్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే కనుక ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రే ఓన్లీ $49. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే ఈ స్పెషల్ ఆఫర్స్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. మరి నెక్స్ట్ క్లూ ఏంటి అంటే రమ్యకృష్ణ గారు అండ్ సౌందర్య గారు వీళ్ళల్లో విలన్ ఎవరు అండ్ వాళ్ళిద్దరూ నటించిన సినిమా ఏది తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. రమ్యకృష్ణ అండ్ సౌందర్య తెలిస్తే కాల్ చేసేయండి. ఇప్పుడైతే ఇంకొక పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ కిక్.

ఎస్ హరికృష్ణ గారు, శ్రీకాంత్ గారు కరెక్ట్ గా చెప్పేశారు. నా దారి రహదారి. ఇప్పుడు మీరు రహదారిలో వెళ్తుంటే గనక జాగ్రత్తగా మా రేడియో శ్రీ పాటలు మాటలు వింటూ ఎంజాయ్ చేసేయండి. ఎస్ నరసింహ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్లూ లోపి చక్కాచక్క వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే రష్మిక అండ్ సునీల్ వీళ్ళని ఎవరు, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా అండి. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: నాకు మంచి మటన్ కూర తినాలంది
1: చందు. మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine in, take away or full service catering.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్న వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: Welcome back to Surabhi Teacher, only on Radio Surabhi 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తాం. మరి నాతో పాటు ఇంకొక ఆర్జే కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడుకుందాం. హాయ్ శ్రీకాంతి, హౌ ఆర్ యూ?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూసాక ఇంకా డబుల్ అయిందన్నమాట
1: ఎనర్జీ. సూపర్.
0: సో మరి మా శ్రీకాంతి ముందే వచ్చేసింది కాబట్టి వాళ్ళని కొంచెం ముందర వెళ్తున్నాను. నేను మీకు బ్యాటన్ అలా ఇచ్చేసి కమాన్ మిత్రమా, పదర పదర పదర అని
1: మీ శ్రోతలందరినీ నేను జాగ్రత్తగా కాపాడుకుంది.
0: మన శ్రోతలు మీమా లేదు, మన
1: డ్రైవ్ టైం శ్రోతల్ని హ్యాపీ అవర్ లో తీసుకెళ్ళి.
0: అంతే, అసలు ఎప్పుడు మాట్లాడినా హ్యాపీ
1: హ్యాపీ హ్యాపీ.
0: సో ఎలా గడిచింది మీ ఫ్రైడే సో ఫార్?
1: సో ఫార్ సో గుడ్.
0: ఇప్పుడు ఇంకా ఉండబోతుంది, ఎందుకంటే హ్యాపీ అవర్ కాబట్టి.
1: ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ మై జెన్ టైమ్ లాగా
0: కదా. సేమ్ హియర్, సేమ్. పెంచ్ పెంచుకో, దూరంగా ఉన్నాం కదా. ఓకే, మరి నేను ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒకటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్క వాళ్ళు నవ్విస్తూ ఉండండి, మా హంట తిరిగి నవ్విస్తారు అంతే కదా. మళ్ళీ జాతర ఎల్లుండి జరుగుతుంది. ఇందా నుండి చెప్తున్న విధంగా ఫ్లిస్కో ఫ్లయర్స్ లో మార్నింగ్ 8:00 నుండి ఈవినింగ్ వరకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఒక గ్రాండ్ రివీల్ కూడా ఉండబోతుంది. మనకు కూడా తెలియదు కదా శ్రీకాంత్, ఈవెన్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అదేంటి.
1: నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఏదో సినిమా రాజనీయుల్లో ఎక్కడికో తీసుకెళ్తారేమో స్టూడియో
0: చెప్పచ్చు కదా అంటే ఎవరు చెప్పట్లేదు.
1: చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు.
0: పర్లేదు, మనం ఎల్లుండి తెలుసుకుందాం. ఇన్ని రోజులు
1: ఏమనుకుంటున్నారు?
0: ఎందుకులే, ఇప్పుడు మనం అది చెప్పి ఆన్ ఎయిర్ లో అది కాలేదనుకో,
1: ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అది ఏం ఆలోచించాలో కూడా తెలియట్లేదు. ఏమై ఉంటుందబ్బా అని
0: ఆలోచిద్దాం. ఎల్లుండి ఇదే మనం అనుకునేది.
1: ఏమేమో అనుకుని గెస్ట్ చేసామని.
0: ఓకే, మరి పవన్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు. సో పవన్ గారు మీకోసం ఈ పాట వేస్తూ నేనైతే సైన్ ఆఫ్ చెప్పేస్తున్నా ఈ రోజుకి. అండ్ ఎల్లుండి అందరం కలుద్దాం, మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. తప్పకుండా వచ్చేసేయండి June 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ ఫ్రమ్ 8 AM. ఓకే, నౌ హ్యాండింగ్ ఓవర్ టు అవర్ డియర్ శ్రీకాంతి అండ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.

ఏమైనా పాట అండి, అది నా ఫేవరెట్ సాంగ్. ఎప్పుడైనా పాడదామని ట్రై చేస్తాను, చాలా దారుణంగా పాడతాను. కానీ ఆ పాట అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా నేర్చుకుని అలా గమకాలు తీస్తూ పాడాలని ఒక చిన్న ఆశ చేస్తానేమో. సో ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పటిదాకా చిలక పలుకులు వినిపించాయి, ఇప్పుడేంటి చితక్ కొట్టేసిన గొంతు వినిపిస్తుంది అనుకుంటున్నారా? కాదులేండి, మరి అంత టైటిల్ నాకు నేను ఎంచుకోలేను గాని, వాసవి గారు అంత చిలక పలుకులు నేను పలకలేను గాని, ఎస్ నాది కొంచెం ఒక రకమైన టోన్ అన్నమాట. ఏం రకమైన టోన్ తెలీదు. సో మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతి. ఎస్ నేను 7 PM కి రావాలి ఈ రోజు, బికాస్ దట్ ఇస్ అ హ్యాపీ అవర్ షో. కానీ ఏమైంది తెలుసా, లాస్ట్ వీక్ నేను రాలేకపోయాను, వేరే శిరీష సబ్స్టిట్యూట్ చేశారు. లాస్ట్ వీక్ రాలేకపోయాను, మాట్లాడలేకపోయాను ఎందరితోటి. ఈ వీక్ కొంచెం ముందే వచ్చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి వాసవి గారు నేను ముందు రావచ్చా అంటే, వాసవి గారు కూడా ఎస్ శ్రీకాంతి వచ్చేయండి ఏం పర్వాలేదన్నారు. అలా సెట్ చేసుకుని వచ్చేసారనమాట. ఏమంటారు, సో నేను కిడ్స్ ట్రివియా క్వశ్చన్ యూజువల్ గా 7 o'clock కి మొదలు పెడతాను, కానీ ఎవరైనా క్లాసెస్ లో ఉన్నారేమో ముందు మొదలు పెడదాం అని ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఎందుకులే మళ్ళా ముందు సర్లే అని ఆగా. సో ఈ రోజైతే నేను బోల్డ్ అన్ని కోలాటం కబుర్లు, బోల్డ్ అన్ని అప్డేట్స్, అసలు కోలాటం గురించి అందరూ జాతర గురించి మాట్లాడుతున్నారు కదా, నేను జాతరలో స్పెసిఫిక్ కోలాటం గురించి, బోల్డ్ అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం ఈ రోజు. సో ఆ మాట్లాడుకునే ముందు ఒక అద్భుతమైన పాట వినేసి రండి, బికాస్ టుడే ఇస్ ఫ్రైడే అండ్ ఫ్రైడే అంటే హ్యాపీ అవర్. హ్యాపీ అవర్ అంటే అద్దిరిపోయే పాటలు. వింటూనే ఉండండి రేడియో సిరుపి 107.9 FM మీ ఆర్జే శ్రీకాంతితో. ఈ పాట వినేసి వచ్చాక బోల్డ్ అని కబుర్లు చెప్పేసుకుందాం ఇంకా, ఓకేనా? ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పేయచ్చు.

0: ఆ పాట అంత బాగుండేసరికి ఏమవుతుందంటే స్టూడియోలో రెచ్చిపోయి సౌండ్ పెట్టుకుంటాను అనమాట, నేను ఎంజాయ్ చేయడం కోసం. ఆ సౌండ్ పెట్టిన విషయం మర్చిపోయి ఎయిర్ నొక్కగానే ఆ జూమ్ అని సౌండ్ వస్తుంది. ఐఎమ్ సో సో సారీ ఫర్ దాట్, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద సాంగ్. కానీ ఆథర్స్ ఆర్ మోర్ కోర్తా ఏంటి దాని మీనింగ్ ఎవరికైనా తెలుసా? తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేయండి. స్టూడియో నెంబర్ ఏంటి? 972-636-1966. ఈ నాకు గుర్తుంది, లాస్ట్ వీక్ ఒక్కసారి మీతో మాట్లాడకపోతే ఏదో చాలా రోజుల నుంచి మీతో మాట్లాడినట్టు, షో చేయనట్టు, చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. నెంబర్ గుర్తుందా లేదా చూడకుండా చెప్దాం అంటారు చేసా? నాకు గుర్తుంది, 972-636-1966. నువ్వంటే షో చేయలేదు కానీ మేమందరం వింటూనే ఉన్నాం, మా అందరికీ నెంబర్ తెలుసు అంటారా? మీరు చెప్పింది నిజమే. సో నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రకటన చూసేసుకుందాము. మన జాతర గురించి చాలా మంది పొద్దు నుంచి మాట్లాడుతూనే ఉండుంటారు. ఎస్, జూన్ 7 వాసవి గారు అయితే అందరినీ పేరు పేరున చక్కగా పిలిచేశారు కూడా, అందరు వచ్చేస్తాం అని చెప్పేశారు. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ యూ. ఓకే, ఎవరో కాల్ చేస్తున్నారు చూద్దాం. స్టూడియో ఫోన్ ఆన్. హలో అండి, మీరు రేడియో సుబిక్ కాల్ చేశారు, ఆన్ అయిన ఉన్నారు.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి. అదే మా పిల్లలకి మా ఆవిడకి ఎప్పుడు చెప్తుంటానండి, ఐ లవ్ యూ.
0: మీరు ముందు డిస్క్లైమర్ ఇచ్చి చెప్పడం చాలా బాగుంది. బాగుందండి.
1: అది కొంకణి, మన వన్ నేను ఒక్క నీళ్ళు ఆవిడ పాడుతుంది కొంకణి, గోవన్ భాష.
0: గో, అది గోవన్ భాష, ఐ డి నో దాట్.
1: గోవన్ కొంకణి అట్ సైడ్ అని.
0: ఓ, యూజువల్గా వాళ్ళు అక్కడ ఫ్రెంచ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కదా, ఐ థాట్ మేబీ సమ్ డిఫరెంట్ లాంగ్వేజ్ అనుకున్నాను. ఐ డిడ్ నో దిస్ వాజ్ కొంకణి. అంత స్టైల్ గా ఉందండి కొంకణి. అబ్బో,
1: అంటే ప్రేమ వ్యక్తపరచడం కదా, నా ఎప్పుడు స్టైల్ గానే ఉంది.
0: బా, ఏమైనా చెప్పారు, అసలు మీ పేరేంటి అడగడం మర్చిపోయారు.
1: నా పేరు సందీప్ అండి.
0: సందీప్ గారు, ఎస్, నాగుతున్నారు మీరు. సో నైస్ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిడ్స్ ట్రివియా క్వశ్చన్ 7 o'clock కి స్టార్ట్ చేస్తాను, పిల్లల్ని రెడీ చేసేయండి.
1: మా చిన్నోడు కొంచెం బిజీ ఉన్నాడు, వాళ్ళ 10th బర్త్డే, రెండో వాడు.
0: ఓ వావ్, ఏంటి బాబు పేరేంటి?
1: ధ్రువ్.
0: ధ్రువ్ కి రేడియో సురభి టీమ్ అందరి తరఫు నుంచి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ వెరీ హ్యాపీ బర్త్డే అండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చెప్తాను.
0: షూర్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.
1: థ్యాంక్ యూ.
0: సో అది ఐ లవ్ యూ కొంకణి భాషలో అంట. నాకు ఐ లవ్ యూ అనో కాదు తెలియదు, కానీ అది కొంకణి భాషను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. వేరే ఏదో భాష అయి ఉంటుంది, చాలా స్టైల్ గా ఉందని. కానీ సందీప్ గారు చెప్పింది కరెక్టే, ఐ లవ్ యూ చెప్పాలంటే ఆ మాత్రం స్టైల్ ఉండాలి కదా. ఆహాహాహా, ఏమైనా చెప్పారా, ఏమైనా చెప్పారా, సూపర్. సో బాగుందండి. సో రేడియో సురభి జాతరకి వస్తున్నారని అయ్యో సందీప్ గారు, మీరు ఇంకా వింటున్నారా? రేడియో సురభి జాతర జూన్ 7 నా ఫ్రిస్కో ప్లేస్ లో జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా వచ్చి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM దాకా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి అక్కడున్న వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ అన్ని ప్లాన్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ అన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ సీతారామ కళ్యాణం. సో కళ్యాణం చూసి చక్కగా భోజనాలు చేసి హ్యాపీగా డే అంతా ఎంజాయ్ చేసి వెళ్తే బాగుంటుంది. తప్పకుండా రావాలి సందీప్ గారు. మీరు సందీప్ గారు ఒక్కడే కాదండి, మిగతా వింటున్న లిజినెస్ అందరూ కూడా మేక్ షూర్ యువర్ ఆల్ కమింగ్. ఇంత మహాడాకి ఒక పాట వేస్తే బాగుంటుందేమో, మంచి వైబ్ ఉన్న సాంగ్ వినేసి వచ్చేసేయండి. బా, ఇంకా కబుర్లు చెప్పేసుకుందాం. కబుర్లకి లోటు ఏంటి, మొత్తం పొట్ట నిండా కబుర్లే మనకి. మీరెవరిలో వైబ్ ఉంది? కమాన్, కార్ లో సౌండ్ పెట్టుకుందా అలాగే. మీలో ఎంతమంది పాట వింటూ కార్లో డాన్స్ చేసుకుంటూ స్టీర్ చేస్తారు? నేనైతే అలానే చేస్తాను, అందుకే యాక్సిడెంట్లు అవుతాయి.

సేమ్ మిస్టేక్ చూడండి. ఆ పాట పెట్టుకుని మంచిగా డాన్స్ చేసుకుంటున్నాను నేను. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. ఎస్ సందీప్ గారు అయితే ఫుల్ వైబ్, నాకు సందీప్ గారికి సెట్ అయిపోయింది వైబ్. ఎట్లా అంటే నేను కూడా పాట ఏదైనా మంచి బీట్ ఉన్న సాంగ్ వస్తే సౌండ్ పెంచుకుని ఆ స్టీరింగ్ మీద డాన్స్ చేసుకుంటూ హ్యాపీగా డ్రైవ్ చేస్తానమాట. అండ్ సందీప్ గారు కాల్ చేసి చెప్తున్నారు శ్రీకాంత్ గారు ఎగ్జాక్ట్ నేను అలాగే చేస్తాను, మా వైఫ్ తిడుతూ ఉంటారు నన్నని. ఎస్ ఇద్దరులో ఒకళ్ళు అలా ఉంటారు, ఒకళ్ళు తిట్టే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. టూ డేస్ బ్యాక్ జస్ట్ అట్లా గుద్దాను నేను కూడా మా కార్ వేసుకున్న రాజుని, పడ్డాయి తిట్లు పడ్డాయి, అయినా కుక్క తోక వంకర మళ్ళా అలాగే ఎంజాయ్ చేసుకుంటూ ఏమీ లేకుండా. ఇందాకలా వాసవి గారు వెళ్ళిపోతూ జాగ్రత్త శ్రీకాంత్ ఇంకా అంటే జాగ్రత్తకి మనకి ఆవిడ దూరం అండి. అసలు అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా ఎంజాయ్ చేయాల్సిందే అన్న టైప్ లో అనమాట. బట్ దట్స్ నైస్. సో ఇలా బోల్డ్ బోల్డ్ అన్ని కబుర్లు మహాడేసుకుందాం. ఇంకా మనము వాసవి గారు వింటున్నారా, మహాడేసుకుందాం. సో నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేసేయండి. నేను మీరు ఒక 5 మినిట్స్ ఉంది ఇంకా బ్రేక్, ఈ పాట అయిపోయిన తర్వాత బ్రేక్ అయిపోయాక విల్ గో ఇన్ టు అవర్ కిడ్స్ ట్రివియా సెగ్మెంట్. కిడ్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ రెడీగా ఉండండి. ఎస్ శ్రీకాంతి వచ్చేసింది షోకి, ఇట్స్ బ్యాక్ అండ్ ద కిడ్స్ ట్రివియా టైమ్ ఇస్ బ్యాక్ అండ్ ఇట్ విల్ బి ఓన్లీ ఫర్ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్. సారీ, నా షో 7 to 9, 2 అవర్స్ షోలో నేను హాఫ్ అన్ అవరే కిడ్స్ ట్రివియా చేయగలను. ఐఎమ్ సో సారీ అండ్ వీ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ హాఫ్ అన్ అవర్ కదా. ఈ సాంగ్ విని వచ్చేసిన తర్వాత ఇంకా బోల్డ్ చెప్పేసుకుందాం కబుర్లు. అవును, ఈరోజు ఎన్విరాన్మెంట్ డే, ఏంటి అందరూ ఏం చేశారు, మీరు ఎవరందరూ ఏమేం చేశారో ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది.

0: నేను లోకల్.
1: అదండి, అలా ఒక అద్దరగొట్టిన సాంగ్ అంత సూపర్ సూపర్ హైఫై మాస్ సాంగ్. అసలు ఎంత మంది డాన్స్ చేశారు, ఎంత మంది కార్ లో వాల్యూమ్ పెంచుకున్నారు. సందీప్ గారు ఖచ్చితంగా పెంచే ఉంటారు. సందీప్ గారు కాకుండా ఈ పాటకి స్టూడియోలో నేను చైర్ లోంచి లేచి నుంచుని ఫుల్ గా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అసలు నేనైతే డ్రైవ్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, బట్ స్టిల్ ఎంత మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఫాస్ట్ బీట్ సాంగ్స్, టుడేస్ ఫ్రైడే గైస్ అండ్ సమ్మర్ వెకేషన్ ఫ్రైడే, అండ్ ఏంటి లాంగ్ వీకెండ్, అండ్ లాంగ్ వీకెండ్ అంటే చిచి హాలిడేస్ వస్తే అలా అనిపిస్తుంది కానీ కాదు. మామూలుగా ఆఫీస్
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 7 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
3: Vikram, Jian ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento?
1: Different journeys, okate question. Mee parents aina pillalaina meeraina, when you face an emergency, stay protected the right way with SNR insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.